0: പ്രേമസ്വരൂപുലാര്
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്
0: മാടല ചേത ఎంతటి సిరి సంపదలనైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని అందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందుకు కూడాను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందు కూడాను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ and the name.
0: Kani sat chit anandamulu jeevuni yokka pradhanamaina gunamulu.
1: However, sat existence, chit awareness, ananda, bliss are the primal attributes of man.
0: Ivi satya nityamainatuntivi.
1: They are fundamental and eternal.
0: Roopa namamulu anityamulu అశాశ్వతములు.
1: The name and the form are temporary and fleeting.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకుని అది ఏ సత్యమని అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ by this illusion of this nature, and he goes by the name and form as the main objective of life and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhashakti kaliginatunti varu rendu vidhamulaina unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులను గుర్తించి వాటి యొక్క మంచి చెడులను విచారించి దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హూ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, హూ ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్లను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ వాచింగ్ ద బ్రాంచెస్, ద టెండర్ లీవ్స్ అండ్ వైడ్ ఫాలియేజ్.
0: వీరే సైంటిస్ట్.
1: దే ఆర్ ది సైంటిస్ట్.
0: కానీ ఈ యొక్క కొమ్మలు రెమ్మలకు మూదాధారమైనటువంటి యొక్క వేదనను గుర్తించి ఆ వేదన యొక్క శక్తి సామర్థ్యం పరికించి ఆనందించేటువంటి వారు వేదాంతులు.
1: అన్లైక్ దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ గో బై ద ఫాలీ ఏజ్ ఇన్ ద బ్రాంచెస్ దట్ స్ప్రెడ్ సైడ్ వర్డ్స్, దెర్ ఆర్ దోస్ దట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ రూట్స్ ఎట్ ద బాటమ్, నోయింగ్ ఇట్స్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ. దే ఆర్ వేదాంతిస్ ఆర్ ఫిలాసఫర్స్.
0: కనుక కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌవ్ ద గ్రౌండ్ దే ఆర్ వర్ల్డ్లీ క్రీచర్స్ వర్ల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరుచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamulanu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారికి మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మందర వాజ్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షస డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మందర ఆఫ్ మౌంటైన్ మందర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంచి వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషమం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంచి వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and Kamadhenu, the wish-fulfilling cow, and Kalpavruksha, the wish-fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomadhamamannatunu madinchi aneka phalamulu ponde nimittamai prakulaadutunnadu.
1: In this world, many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: బట్ ద డైటీస్ దేవతాస్ ఆర్ దోస్ హూ ఆర్ నాట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద పాయిజన్ విచ్ దే హ్యాడ్ టు ఫాలో ఇనిషియలీ. దే సరెండర్డ్ అండ్ అల్టిమేట్లీ దే కుడ్ హ్యావ్ బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రం వెరువక ముందంజ వేయాలి.
1: Therefore it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our
0: life. మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు నో హిస్ ట్రూ ఫామ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవత్వంలో ఉండేటువంటి గుణములు సత్ చిత్ ఆనందములే.
1: ద అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్ దీస్ త్రీ సత్ చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: టుడే సచ్ వాల్యుబుల్ అట్రిబ్యూట్స్ ఆర్
0: అనిత్యమో అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అవర్ వరల్డ్లీ డిజైర్స్
0: కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: And thus man is wasting his time.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికి ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: In spite of the latent, highly valuable qualities in him, man is not able to know them yet.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: When once the immanent values are cognized and experienced, man can become even divine.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: Man is able to achieve, accomplish mightiest tasks because of the latent divinity.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: He should never forget the innate, gifted virtues in him, attributes, and yet work for the successful achievements.
0: ఈనాటి మానవుని ఎందున్నటువంటి మహత్తరమైనటువంటి శక్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా కానరావు.
1: The mighty power in man is not noticed anywhere in this world.
0: జగత్తునందు కలగ ప్రతి మానవుని ఎందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నవి.
1: The three primal values, సత్చిత్ ఆనంద, they radiant and they are effulgent in everyone.
0: కానీ ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములను సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: బట్ హీ ఇస్ క్యారీడ్ అవే బై ద డెల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ రిపోజెస్ ఫుల్ ఫెయిత్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ దస్ డెల్యూటెడ్.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: వాట్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు డూ టుడే ఈజ్ టు రికగ్నైజ్ ద ఇన్నేట్, లేటెంట్, ఇమ్మనెంట్ పవర్ వాల్యూస్ ఇన్ హిమ్.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: ద హ్యూమన్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Yet he is not able to know.
0: Alpamaina swalpamaina tivi shimalaku thanu longi praapulaadi kaalamnanta ikkudunu vyartham cheskuntunnadu.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: Kanuka manavudu tana endunnatundi yokka manavata viluvannu gurtinchi vartinchadame atyavasaramainatundi karma.
1: Therefore the chief action lies in understanding, recognizing the human values within everyone.
0: మానవతా విలువలకు ఎంతటి విలువైన కూడాను కప్పటికి విలువ లేదు.
1: We cannot estimate the value of the human values.
0: ఈ మానవతా విలువలను మనం ఈనాడు గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: The human life is really redeemed when once the human values are realized.
0: మానవుడనగా కేవలము దైవాంశమే కాని అన్యము కాదు.
1: Man is the spark of the divine, nothing else.
0: Kadukane mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha nen sanatanudainatundi yokka daivamsamne kaani anyam kaadani lopala nunchi antarvaadi bodhisthunnadi.
1: Therefore the inner voice certainly tells you that you are the spark of the divine which is eternal and true.
0: Kaani manavudu aa antarvaadi yokka tattvamunu gurtinchadaniki e maatram kodanu ప్రయత్నించలేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సర్టన్లీ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు లిసన్ టు దిస్ ఇన్నర్ వాయిస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానములకు దూరమైపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ దిస్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హాస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ ఇన్ హిమ్ అండ్ దస్ లూజింగ్ ద వెరీ వాల్యూ అండ్ ద పర్పస్.
0: అనిత్యం అశాశ్వతము,
1: దట్ ఈస్ టెంపరీ అండ్ దట్ ఫ్లీటింగ్.
0: రూప నామములు కేవలము భౌతికములు.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఫిజికల్.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ లైక్ వాటర్ బబుల్స్.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యముల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles, and he has forgotten the highly valuable things of this life.
0: కానీ మానవుని ఎందున్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క ఎందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to make an attempt to know the divine thought in him, something like an iron rod which is red hot with fire.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్రూతలూగుతుంటారు.
1: People are enthusiastic about the advent of new year.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరము?
1: What is this new year?
0: ప్రతి క్షణము కూడా ఒక నూతన సంవత్సరమే.
1: Every moment is new year.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావమును అందుకుని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: We just imagine that the new year comes to us with a novel new ideas.
0: మానవుని ఎందున్నటువంటి ఒక గొప్ప విలువ రూపనామములు కాదు.
1: There is no greatness with regard to rupa and nama, the name and form.
0: Nitya satyamainatvanti gunamula yokka tattvam.
1: In fact, the great things are the true eternal values.
0: Manamu aneka vidhamainatvanti yokka rogamulanu pondutunnam.
1: We suffer from so many types of ailments.
0: Konni bahya jaramulu konni antarjaramulu kudanu manaku praaptistunnayi.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జరమలకు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకు అంతకుడును ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనం ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: Atma anaga brahmame.
1: Atma is brahman.
0: Brahma anaga prati manavuni yandu unnatvanti oka chaitanyame brahmamu.
1: Brahma is awareness in every man.
0: Atti chaitanyam ee naadu manamu atma ga bhramistunnamu.
1: And this chaitanya is atma.
0: Atmaku roopam ledu.
1: Atma has no form.
0: Chaitanyamunaku aneka vidhamainatvanti oka roopa naamamu kaligi aanandanni andistundadi.
1: Whereas the awareness has got so many names and forms and makes you enjoy and delightful.
0: Consciousness annaru.
1: And this is called consciousness.
0: Kaani manava dehamunandu maatrame unnatundi maatramu diniki conscience annaru.
1: That which is limited to the individual is conscience.
0: Ee egattamainatundi oka conscience nu anekattamlo ividipoyinappude consciousness ga maaripothundi.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: This is the inner significance of sacred awareness.
0: పాని ఇట్టి పవిత్రమైనటువంటిది యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకొని కేవలం అనేక విధములుగా కూడాను రూతలోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: క్షణముల చేతను గడియల చేతను కదిలిపోయేటువంటి ఒక కాలములకు మనం ఎక్కువ విలువిస్తున్నాము.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: ఈ కదిలిపోయేటువంటి ఒక కాలములకు విలువని మనం ఇవ్వకూడదు.
1: We should not attach any value to the time that
0: passes. కదలనటువంటి ఒక కీర్తికిని పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: In fact, we should consider highly valuable the good name and sanctity.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: In fact, what that stays with us are the two, satya the truth, manchi the goodness.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize the goodness and the truth as well.
0: మన యందు ఏమాత్రం కూడాను గుడ్నెస్ ఉందని ఎవరు కూడాను భ్రమించడం లేదు.
1: Nobody think that we are good enough.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: You cannot estimate or value the goodness in you.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగుంగానే చెప్పినని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము, కానీ ఒకరు ఇచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think the Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by
0: anyone.
1: It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకొని ఆ ప్రాప్తికి సరిగా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా నువ్వు ఫలింపజేస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైమ్, ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియట్ టైమ్ అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డు సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంకీర్తనలు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డూయింగ్ భజన్స్ మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈజ్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There is nothing valuable more than love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇమడ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manu chesina karmalu pradharam kaadu.
1: Your activities are not that important.
0: Manu chesinatundi bhajanalu pradharam kaadu.
1: Bhajans are not important.
0: Manu chesina paropakaramalu pradharam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్, టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడీ.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్ అదర్.
0: పరులు కూడా తన వారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపదారిగా భావిస్తున్నాం మనము.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడుగునయ్యా.
1: The others are not so called others, they are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికొచ్చుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: Ee nimittame meer chestunnare kaani parula nimittam kaadaneetunte satyanni gurtinchi vartinchali.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: Ee vidhamaitunte yokka swartharahitamaitunte yokka premalo manam praveshinchi,
1: we should have that selfless love in full.
0: Manam prapanchamlo manamu taginatunte seva lopala manam palgonali.
1: And we should participate in service activities in this world.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కాని లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
1: This is true service, but all the rest of the service, which is just momentary, artificial, vanishes in a moment of time.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరేదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
1: You imagine that you have been helping others.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
0: ఆ భావములు హృదయమునందు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ
0: ఈజ్ సర్వీస్. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love
0: ప్రేమ
1: God
0: చేత మనం ప్రేమించాలి.
1: We have to do service with love.
0: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
1: We have to do all activities with love.
0: అప్పుడే నిజమైనటువంటిది ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
1: Without this positivity of love, however number of services you render, they are all negative only.
0: ప్రేమ అనేటువంటి కరెంటు లేని బల్బులు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ప్రకాశించదు.
1: Without the current of love, no other bulb can ever shine or illumine.
0: వేసినప్పుడే ఈ చిన్న బల్బులైనా కూడా ప్రకాశించి అనేక విధమైనటువంటి ఉపకారం చేస్తుంటాయి.
1: When only you put on the main switch, any small bulb would be able to illumine.
0: కానీ ఈనాడు మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
1: But today what you have done is, you have put off the main switch. And you imagine that you are getting light of the bulb.
0: Adiye hrudayamku sambandhinchinatundi switch.
1: That is the switch of the heart.
0: Adiye hrut plus daya hrudayam.
1: That heart, hrut plus daya, compassion.
0: Aa hrudayam nunchi aavirbhavinchetundi oka prati pani kudanu prema cheyatane maarali.
1: Therefore whatever action that we do wholeheartedly should be
0: prema roopondali.
1: It should get transformed into love.
0: Premaku minchinatundi balam marokati em ledu.
1: There is no other strength greater than love.
0: Prachina maharishulandari kudanu.
1: All ancient rishis,
0: aranyamulepa aneka vidhamulepiti kashtamulaku longi,
1: they submitted themselves to so many difficulties.
0: Yeki bhaya pranthalu kuda lekunda sancharistu vacharu.
1: They just moved around without any fear.
0: Vaari astrasastramulu eviti?
1: What weapons they possess?
0: Vaariki tupakulu inko pistolu ivi kadu.
1: They don't have guns and rifles.
0: Vaariki premaastramule pradhanamaina astramulu.
1: Rishis carried with them the weapon of love.
0: Alanti premaastramulu dharinchi క్రూర మృగముల మధ్య కాలము లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ ది ఏన్షియంట్ రిషీస్ కుడ్ స్పెండ్ టైమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన ఋషుల యొక్క ప్రాచీన కాలం భారత్ అయింది.
1: దిస్ హెస్ బీన్ ద ప్రొసీజర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క ప్రాచీన సంస్కృతి,
1: ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్
0: దివ్యమైనటువంటి యొక్క సంస్కృతి,
1: it is true culture,
0: vilavaleinaatundi sanskruti,
1: a valuable culture,
0: adbhutamainaatundi sanskruti,
1: a mysterious culture,
0: aanandamaina sanskruti,
1: blissful culture,
0: aahladam landinche sanskruti,
1: and is one that confers bliss.
0: Ee sanskrutini manam ee naadu gurtinchukodaniki tagina krushi cheyatam ledu.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: The culture that comes out of heart, we consider it ordinary and so simple.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: The culture indeed is highly valuable.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతిమైనటువంటి ఒక నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its
0: caste and culture. Rendittini chusukoni meeru kevalam bhraminchipothunnaru.
1: You are deluded by the caste and culture.
0: ఈ కాస్ట్ కల్చర్ ముఖ్యమైనటువంటి కాదు.
1: కాస్ట్ అండ్ కల్చర్ ఆర్ నాట్ దట్
0: ఇంపార్టెంట్. హృదయతత్వంతో ఉండినటువంటి యొక్క ప్రేమతత్వమే నిజమైనటువంటి కాస్ట్.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ద ట్రూ కాస్ట్.
0: మానవులందరూ ఒక్కటే.
1: ది హ్యూమానిటీ
0: ఒక కుటుంబంలోకి చెందినటువంటి వారే.
1: దే బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఈస్ వన్ మ్యాన్షన్.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకుని,
1: consider the country as one house,
0: manavulandaru kudunu sodarulaga viswasinchi,
1: considering humanity as our brothers,
0: intlo kaalamunu gadupatu poyinappudu entati aanandam labhistundo,
1: then we spend life like this, you will be blissful.
0: Cheppudu veelu kaadu kaana meeru manavatvamlo undinatundi oka divyatvanni gurtinchadaniki prayatninchandi.
1: Therefore make every effort to know the latent divinity within.
0: Enni vidhamainatundi tarangamulo vastundayi.
1: So many waves of thoughts come.
0: ఈ తరంగములంతా కూడా కేవలము ఒక్కొక్క తరంగము ఒక్క కొన్ని కొన్ని లక్షల దీని వల్ల పోతుంటాయి.
1: And these waves will pass across lakhs of miles of
0: దీని వేగమును ఎవరు కూడా గుర్తించేవారు లేరు.
1: Nobody can know the distance it travels.
0: ఆకాశం నందున్నటువంటి నక్షత్రములు,
1: the stars in the sky,
0: దాని యొక్క ప్రకాశములు ఈ నాటికి కూడా భూమికి ఇంకా కొన్ని చేరలేదు.
1: The light of certain stars has not yet reached to
0: కాబట్టి నిమిషములకు ఎన్నో మైళ్లు వేరముగా పోయేటువంటి ఒక కాంతి ఈనాటికి కూడా ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: ద లైట్ దట్ ఈస్ ఫాస్టెస్ట్ హ్యాస్ నాట్ యెట్ రీచ్డ్ ఫ్రమ్ సర్టన్ స్టార్స్. యూ కెన్ ఇమాజిన్ ద
0: చిత్రంగుడు
1: peculiar.
0: Tailoka pavitramulu.
1: Sacred to three words.
0: Mandirala vattamulu.
1: And its main.
0: Sanmitramulu.
1: So close.
0: Munijana balavana pavitramulu.
1: And they are endearing to sages.
0: Satyadevu charitramulu annadu.
1: That is the story and the glory of God.
0: Kanuka daivatvam yokka charitralu ittivi attiveni evaru kodanu ninnayinchaleru.
1: The miraculous, stupendous acts of God are beyond our estimate.
0: Enni nimminchinappudikunu nimminchukunnappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanam varaku pothuntayi.
1: Therefore, however imagination we may stretch, but we go by the feeling of our
0: heart. Etti pramanam varaku cheyavu.
1: God is beyond all measure.
0: Ataniki anumana pramanam.
1: And one is the benefit of doubt.
0: Konni vidhamainatvanti yokka చరిత్ర ప్రమాణములు.
1: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్
0: ప్రత్యక్ష ప్రమాణములు.
1: ద డైరెక్ట్ పర్సెప్షన్
0: భౌతిక ప్రమాణములు.
1: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్
0: ద్వైత ప్రమాణములు.
1: ద డ్యూయల్ ఎక్స్పీరియన్స్
0: అద్వైత ప్రమాణములు.
1: నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: దర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకనే అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
0: అప్రమేయుడు ఎట్టి ప్రమాణములకు చిక్కినటువంటి వాడు.
1: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
0: ప్రతి మానవుని హృదయం నందు కూడాను
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్
0: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
1: Their present God with all the faculties of power.
0: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమునకు మన దీనికి ఒక మరొక పేరు.
1: Therefore, in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుక దీనికి నాభి ప్రమాణములకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore, this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచందములనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారు యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో.
1: Just as the essence of the food partaken is supplied to the whole of the body.
0: ఈ హిరణ్యం అనేటువంటిది దేహమంత సంచరించిన చేతనే ఇతనికి మహా అందవాడైన అన్నాడు.
1: Likewise, the gold also is present all over the body, and so is most handsome.
0: హిరణ్యాయనమహా.
1: And then so we call him హిరణ్యాయనమహా.
0: గొప్ప అందమైనటువంటి వాడు భగవంతుడు.
1: God is very, very handsome.
0: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
1: హీస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
0: అతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
1: యాజ్ ఈస్ ద బిగినింగ్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ మనువు.
0: మూలాధారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మూలాధార?
0: అన్నిటికీ ఫండమెంటల్ పవర్.
1: ఇట్ ఈస్ ది ఫండమెంటల్ పవర్.
0: ఈ మూలాధారమైనటువంటి ఒక పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
1: ద ఫండమెంటల్ పవర్ హ్యాస్ నో డెఫినెట్ మీనింగ్.
0: ప్రతి సృష్టిని కూడా తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక
1: యాజ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్
0: దానికి పరీక్షతుడు అని పేరు పెట్టాడు.
1: హీఈస్ కాల్డ్ పరీక్షతుడు.
0: పరీక్షితుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరీక్షితుడు.
1: పరీక్షితుడు మీన్స్ ద క్రియేటర్.
0: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
1: Likewise, as we investigate and explore,
0: అంతమైన
1: ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ నేమ్స్.
0: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్పబుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
0: తన యొక్క గర్భం నందు ఆ దక్షిణామూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
1: As all these sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
0: Dakshinamurti aniga manchi telivainatunti vaadu.
1: Dakshinamurti means greatest intellectual.
0: Nirantaram kunnu oka sankalpamlo abhivruddhi parchukuneetunti vaadu.
1: He wills continuously.
0: Aa sankalpamlo etti sankalpamlo.
1: What sort of will it is?
0: Pavitramainatunti sankalpamlo.
1: It's sacred will.
0: Nirgunamlo.
1: Attributeless.
0: Nirantaramlo. Sanatanamlo. నికేతనములు నిత్య శుద్ధ బుద్ధముక్తి నిర్మల స్వరూపము.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయములందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
1: When God himself has installed at the altar of the human heart, how can you be mean? brush aside that mean idea that
0: మానవుని కంటే గొప్పవాడు మరొకడు లేడు.
1: There is no other creature greater than man.
0: మానవుని కంటే మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: There is no person greater than
0: man. మానవత్వమునందే దైవత్వం ఉండి ఉంటున్నది.
1: There is present divinity in humanity.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: Human life is most valuable in this world.
0: అట్టి పవిత్రమైన మానవత్వాన్ని మనం అల్పంగా భావించుకుంటున్నాము.
1: That sacred human life is considered so low.
0: అయ్యభావం తద్భవతి.
1: As is your feeling, so you
0: మీ భావమును పురస్కరించుకుని మీరు ఈ అల్ప బుద్ధికి చోటిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ సచ్ ఎ లో ఫీలింగ్ యూ ఆల్సో కన్సిడర్ లైఫ్ సో సింపుల్.
0: దైవానికి ఇట్టిదే అట్టిదే నీకు గుణములే లేవు.
1: గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్.
0: అప్రమేయ నమః.
1: బియాండ్ మెజర్.
0: ప్రత్యక్ష ప్రమాణం చూస్తాం కొంచెం వరకు.
1: జస్ట్ థింక్ ఆఫ్ డైరెక్ట్ పర్సన్.
0: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
1: అండ్ యూ జస్ట్ ఫైండ్ ద స్మోక్ బిహైండ్ ద మౌంటైన్. You don't see the fire directly.
0: కానీ అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటది.
1: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: ఆ పొగను చూసి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
1: వాచింగ్ ద స్మోక్ యూ కెన్ డిసైడ్ ద
0: ఇది అనుమాన ప్రమాణము.
1: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
0: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చును.
1: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
0: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటది.
1: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి కన్ఫ్యూజింగ్.
0: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటది.
1: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫామ్ ఆఫ్
0: మానవుని ఎందుకు సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
1: If anyone asks you, where is God? You can say, God is in the form of love. He is present in the words I
0: utter.
1: Truth is God.
0: There is
1: no other form beyond the form of truth.
0: సత్యం కంటే మించినటువంటి దైవం వేరొకటిందా?
1: Can there be God beyond truth?
0: సత్యంబులు త్రైలోక పవిత్రంబులు వరిదలాల విత్తంబులు సన్మిత్రంబులు.
1: They are truth only, nothing but truth. So close and endearing to sages and saints which are reverential to the three words.
0: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
1: So this is the standard of truth which is direct evidence.
0: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకములో ఎక్కడకుండా లేదు.
1: There is no God beyond this truth in this world.
0: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
1: Countries may be many.
0: అమెరికా, జర్మనీ, జపాన్, ఇట్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
1: Countries are many like America, Germany.
0: అందరియందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
1: But all speak only one truth.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరూ చేయరు.
1: There is no distinction like American truth, Japan truth and so on.
0: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
1: They are all the reflections of mean-minded.
0: మనం అల్పులు కాదు, అనంత స్వరూపులము.
1: You are infinite indeed.
0: సత్యమే నా యొక్క స్వరూపము.
1: I am the embodiment of
0: truth. ప్రేమనే నా యొక్క స్వభావము.
1: And my nature is
0: ఆనందమే నా యొక్క సహజము.
1: And this bliss is my natural quality.
0: ఈ సహజాన్ని పట్టి మనం విచారించాలి.
1: We should go by this natural tendency.
0: మానవుడు మనన శైలుడు.
1: Man always recalls మనన శైలి.
0: అతని ఆలోచనలు,
1: his thought,
0: అతని అన్వేషణలు,
1: his search,
0: అనంతమైనటువంటివి.
1: Are infinite.
0: అలాంటి అనంతమైనటువంటి యొక్క అన్వేషణలో మనం ఎంతవరకు చూసుకుంటున్నాం?
1: In this infinite search, to what extent we are inquiring?
0: ఒక పిటికడు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
1: ఇఫ్ యు జస్ట్ కలెక్ట్ ఫిష్ ఫుల్ శాండ్ అండ్ కీప్ ఇట్ ఎట్ వన్ ప్లేస్,
0: దాని రంగును,
1: ఇట్స్ కలర్,
0: దాని బరువును
1: అండ్ ఇట్స్ డైరెక్షన్,
0: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్టు ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
1: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ శాండ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఎ ప్లేస్.
0: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
1: And that we call it sand at that point.
0: ఈ ప్రదేశమునందు చిక్కేటువంటి ఇసుక అంటారు.
1: This what is available here now.
0: కానీ వేదాంతులు దీనికి పోరు.
1: But philosophers don't think like that.
0: దైవం యొక్క సృష్టి.
1: They call it is all creation of the
0: దైవం యొక్క క్రియేషన్.
1: It's God's creation.
0: దైవం యొక్క మాయా.
1: And it's all the will of God.
0: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికి సైన్స్ లో ఉన్నటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
1: There's vast difference between the approach of a science and saint and approach of a scientist.
0: సైన్స్ కేవలము అర్థమాగ్జన్. అది కేవలము అర్థం యొక్క తత్వమే.
1: And science is something like a mirror, the nature of the mirror.
0: Semi-circle. ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
1: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
0: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఓవర్ దేర్ దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
0: కానీ దాన్ని అర్థం తుర్చేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్
0: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
1: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ అనదర్ పాయింట్.
0: ఏ సైన్స్?
1: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ ఎండ్స్ సమ్వేర్
0: ఎల్స్. పూర్ణంగా చేరిపెట్టింది కాదు.
1: అండ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆల్ త్రూ.
0: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
1: Therefore, the power of the divinity is that which ends at the point of its origin.
0: Purnamada, purnamidam, purnat purnamudachite.
1: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
0: Ee purnatvam enti devatvam prati manavuni endu untundadi.
1: This totality of the divinity is in every human being.
0: Kaani manavudu gurtinchukodaniki prayatnam cheyaledu.
1: But man is not making an attempt to know.
0: Tana kannulu musukoni nidrinche samayalopala.
1: While one sleeps with the clothes on, ee
0: dehamni evaru kaapaadutunnaru?
1: Who is protecting your body?
0: Ee deham yokka tattvam ee reethiga jarugutundadi?
1: What is happening within the body?
0: Evvariki teliyadu.
1: No one knows.
0: Annintini rakshinchadamu, sichinchadamu, poshinchadamu antatiki daivame kaaranam.
1: The creator, protector and the sustainer is God himself.
0: Ee vidhamainatvanti shakti prati manavuni yandu unchukoni,
1: this power of the divinity is in everyone.
0: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
1: But yet man is depressed because of
0: బాధలకు కుంగిపోతున్నాడు.
1: And he is frustrated because of
0: ఆనందానికి పొంగిపోతున్నాడు.
1: And he gets himself elated.
0: ఈ పొంగి కుంగినటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
1: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
0: సుఖం ఎక్కడ పుట్టుతుండాలి? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
1: ప్లెజర్, వేర్ డు యూ గెట్ ఇట్?
0: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
0: ఇది ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే.
0: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడ ఉంటుండాలి మానవత్వం.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ హావ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
0: ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ లైస్ ద బ్లిస్ బిట్వీన్ ద టూ పాయింట్స్.
0: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ బ్లిస్ ఎల్సెవర్.
0: ఆనందం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: దిస్ బ్లిస్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
1: వై షుడ్ యు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
1: బి బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
1: బికాస్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్.
0: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
1: ద ప్లెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
0: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
1: దిస్ ఆనంద ఈస్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ ఇండీడ్.
0: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్, యూ విల్ ఎర్న్ ఇట్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: మీరు దైవంతో మీరు చేరండి.
1: జాయిన్ గాడ్, యునైట్.
0: ఆనందం మీతోనే ఉంటుండాలి.
1: అండ్ బ్లెస్ విల్ బి విత్ యూ.
0: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
1: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుకనే not follow, slave. Slave ga vastunda.
1: Slave ga vastu.
0: Slave.
1: Slave. Oh. This bliss will follow you like a slave.
0: మీ బానిసగా ఉంటుంటుంది.
1: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
0: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
1: హి హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
0: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
0: అప్పుడే మనం నిజమైన పెట్టి మానవులం అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: నిజముగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లెస్.
0: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
1: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
0: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరిస్తూ రావాలి కానీ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
0: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
1: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ద కరేజ్.
0: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: దేర్ఫోర్ హనుమాన్ ఇస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్,
0: బలవంత
1: బలవంత ద స్ట్రాంగ్.
0: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామ అంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ హి ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హి వెంట్.
0: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
0: హనుమాన్ అనగా కోతిని మనం భావించుకుంటున్నాము.
1: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
0: కానీ అది మంకీ కాదు, అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ మైట్ బి ఎ మంకీ బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్ ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్.
0: నీవు మొట్టమొదటి మ్యాన్ కావాలి.
1: ఫస్ట్ బి ఎ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
0: మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
1: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని చదువులు చదువుతున్నారు,
1: యు అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: లర్నింగ్, గ్రంథాలు ఉచ్చరిస్తున్నారు,
1: యు రీడ్ సో మెనీ బుక్స్,
0: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు,
1: అండ్ యు అచీవ్ మెనీ.
0: కానీ ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరరీ.
0: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
1: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
1: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజ్.
0: శక్తి అనంతమైనటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఎంత పోతున్నప్పటికి ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
1: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇలాంటి విస్తారం కలిగేటువంటి యొక్క ఆనందము మన ఎందే ఉంటుండగా,
1: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
0: ఎందుకు ఈ కష్టములకు గురి కావటం?
1: వై డు యూ సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్?
0: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
1: All old students have gathered here.
0: వీళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు.
1: You are rendering service activities.
0: ఎన్నో గానములు పాడుతున్నారు.
1: In fact, you have been singing the glory of God.
0: కానీ
1: but
0: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
1: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్. యూ షుడ్ ఫాలో ద విలేజెస్ ఇన్ ద విసిటీ.
0: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరినీ చేర్చుకుని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
1: యూ డోంట్ నీడ్ టు కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ ఇన్ ఎ బిజినెస్.
0: అది మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ వర్క్.
0: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
0: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
1: In fact, many people wanted
0: Swami, Mysore Randi Palace Istamu. ఇంకో దానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న, నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్ విల్ గివ్ యూ ప్యాలెస్.
0: చిన్న పల్లె లోపలే నేను ఉండాలి.
1: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం
0: ఇన్ స్థానం. నేను వదలలేదు.
1: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
1: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
0: పుట్టపర్తి చాలా కుగ్రామము.
1: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హ్యామ్లెట్.
0: ఇక్కడికి రావాలంటే పెనగొండ నుంచి ఒక బండల్ బాడుగ తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
0: బులక్ కార్ట్ పైన రావాలి.
1: బులక్ కార్ట్ ఈస్ నెసెసరీ.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే
0: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
1: ఎక్కడన ఏరోడ్రోమ్ దేర్ ఫ్లైట్ వి ల్యాండ్ దేర్.
0: హాస్పిటల్ కి వెళ్ళాలంటే
1: టు గో టు ద హాస్పిటల్.
0: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
1: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
0: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
1: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
0: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్ రీచ్ హియర్.
0: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హ్యామ్లెట్.
0: పల్లె గొప్ప విలువైనటువంటి గ్రామం.
1: ద విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్ ద అర్బన్ ఏరియా.
0: పట్టణ సేవలో ఏమాత్రం ఆనందం ఉండదు.
1: There is no happiness in serving the
0: prakinti varu vachi dongalu ettukoni larilo teesukoni pothunte kudanu manam maatadichamo.
1: In cities, even if is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered.
0: Prakinti emaina koncham jariginda andaru akkada gootu chestaru.
1: But in a village, if anything happens, all will come to know and gather.
0: Aa aikamatyam anetundi palleri endi inka unnadi.
1: The unity still exists in villages.
0: Aa unity undinappude manaku డివినిటీ వస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
0: ఈ డివినిటీ ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ డివినిటీ,
0: ఆనందాన్ని లభిస్తుండాలి.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
1: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ.
0: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతున్నారండి.
1: సో ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
0: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకోండి.
1: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
0: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
1: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ and act like politician.
0: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
1: దిస్ విల్ నాట్ మేక్ స్వామి హ్యాపీ.
0: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికి.
1: యూ కెన్ డూ భజన్ వేర్ ఎవర్ యూ గో.
0: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దిస్ వర్కింగ్.
0: ఐకమత్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ పాలిటిక్స్.
0: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
1: వాట్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
1: కంట్రీ విచ్ వాజ్ పీస్ఫుల్.
0: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్
0: ఎక్కడ నుంచి వచ్చారండి ప్రేమగా పలకరించేటువంటి వారు.
1: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే విల్ ఆస్క్ యు
0: ఆ ప్రేమనే పోయింది
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్ దేర్ ఇస్ నో లవ్ టుడే
0: అన్ని లేనిపోయినంత కలగలంతా ప్రారంభమవుతున్నాయి.
1: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజ్.
0: ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి ఒక అల్లర్లు ప్రారంభమయ్యాయి.
1: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
0: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
1: దే డోంట్ కన్సిడర్ లైఫ్
0: ప్రాణాలు తింటము ప్రాణాలు పో ఇది మన మానవుడు చేసే పని.
1: It is not the action of a human being to kill the fellow human being.
0: ఇది కాదు మనకు.
1: This is not
0: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
1: It's not killing that's important. Killing is more important.
0: Skill చేయాలి.
1: Skill.
0: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
1: Skill the latent divinity.
0: దివ్య శక్తిని తో skill చేసినప్పుడే balance సక్రమంగా కుదురు.
1: Then once you skill the divinity there will be perfect balance.
0: Balance సక్రమంగా కుదిరినప్పుడే మనకు insight వస్తుంది outside రాదు.
1: When there's perfect balance there will be insight but not
0: knowledge.
1: Knowledge
0: ni skill cheyandi.
1: Skill the humanity.
0: Knowledge.
1: The knowledge, skill the knowledge.
0: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
1: దెన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్
0: బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
0: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
1: టుడే వీ డోంట్ స్కిల్ వీ జస్ట్ కిల్ దేర్ ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్టర్నల్.
0: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
0: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇది ఎంత ఒక సంతన కానే కాదు.
1: బట్ మెనీ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, హైదరాబాద్, అమెరికా, జపాన్. యూ కెన్
0: హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ కానీ అభివృద్ధి చేయండి.
1: హైదరాబాద్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హైదరాబాద్.
0: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళని తిరిగి అభివృద్ధి చేయండి.
1: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్ టౌన్.
0: అంతేకాని హైదరాబాద్, మెడ్రాస్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబ మాదిరి చేసేసి కరెక్ట్గా కల్తీగా చేరిపోతుండాలి.
1: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్
0: కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
0: పొల్యూషన్ అయిపోతుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: పొల్యూషన్ కాకూడదు.
1: ప్యూరిటీ
0: కావాలి మనలో.
1: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
1: You are just polluting, but you are not
0: purity. Kavali, purity kavali.
1: Purity is very essential.
0: Purity eppudu vastundi?
1: When do you attain purity?
0: Unity undinappude purity vastundi.
1: When there is unity, there is purity.
0: Ee purity vachinappude divinity vastundi.
1: Out of this purity, you will get divinity.
0: Kabatti unity, purity, divinity. Ee moodinti oka sambandhanni meer penchukondi.
1: Therefore, understand the interlink between the unity, purity and divinity.
0: Kanuka, meeru andaru cheravachunu, kaani ittati sthanamlo andaru kalisi pani cheyochu.
1: In place like this, all a mixture.
0: Confusion aipothundadi.
1: It leads to confusion.
0: Pollution aipothundadi.
1: It is full of pollution.
0: Pollution kaakoddu. Purity kavali manlo.
1: It should not be polluted.
0: Ee pollute chestunnare kaani meeru

0: కనుక మీరు అందరూ చేరవచ్చును, కానీ ఇట్లాంటి స్థానంలో అందరూ కలిసి పని చేయొచ్చు.
1: ఇన్ ప్లేస్ లైక్ దిస్ ఆల్ కెన్ అసెంబుల్ అండ్ వర్క్.
0: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్ట పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
1: బట్ ఇఫ్ యు గో అరౌండ్ ది విలేజెస్ లైక్ దిస్ ఆల్ యువర్ సీక్రెట్ ఐడియాస్ విల్ బి పొల్యూటెడ్.
0: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
1: ఇట్ ఇస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
0: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
1: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
0: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
0: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
1: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
0: ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
0: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
1: True bliss lies in the unity and diversity.
0: మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
1: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
0: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
0: భూమి నుంచి బంగారం పుట్టింది.
1: And you find the gold in earth.
0: ఈ బంగారను పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
1: We process this gold which shines.
0: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400 రూపాయలు 500 రూపాయలు వస్తుంది.
1: And when the gold that is shining is highly valuable at a high price.
0: దాంట్లో కొంచెం కాపర్ పిత్తాడో కలిపినప్పటికి వెల తగ్గిపోతుంది.
1: If you mix some copper, its value goes down.
0: ఇంతే కాదు, షైనింగ్ కూడా పోతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
0: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
1: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఇస్ గాన్.
0: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
1: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్.
0: అది ఏ హిరణ్య గర్భుడు.
1: దట్ ఈస్ హిరణ్య గర్భ.
0: ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
1: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
0: ఆ విధంగా ఉంటే మంచిది.
1: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
0: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
1: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ప్రేమను పంచుకోండి.
1: యు కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
0: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
1: Make this unity which is highly sacred.

0: उपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतानशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। Dear listeners, in the previous session, we have started discussing about the two aspects of this Shivopasana mantra of the various aspects of Lord Shiva, the Ghora and the Aghora Rupa. Before we commence today's session, let us all take a small recap of the previous episode wherein Bhagwan was explaining this wonderful aspect of Ghora and Aghora as the concept that is framed in our mind. The positive and the negative aspects of our mind is reflected as the Ghora and the Aghora Rupa. Swami tells us that the dualities of life brings beauty to life. The good, bad, happiness, sorrow, pain, pleasure, these coexist in our lives. So in light of this, Bhagavan proceeds to explain in the Divine Discourse delivered during the summer course of 1974, how we have to apply this to our day-to-day life. What exactly is this Ghora and Aghora Rupa? If at all, this Ghora and Aghora is the concept that is framed in our mind, depends on our mindset, then how is it applicable to God? Let us take a deep look into the explanation that has been given by Bhagwan in the same discourse. And today, we shall listen to Swami explaining to us how in our day-to-day life, this concept of Aghore ebhyo thagore ebhyo ghora ghora tarebhyaha sarve ebhyas sarva sarve ebhyo namaste astu rudra rupebhyaha. So let us all listen to Bhagavan.
1: Jagat kalyana nimittamai oka chikitsaga teeskuntunnadu ee prajapati.
2: For the prosperity of the world, Prajapati is taking this as a kind of cure.
1: ఇలాంటి చికిత్సగా తీసుకున్నటువంటి యొక్క ఘోరత్వాన్ని కేవలము ఒక భయంకరమైన ఆకారంగా మనం భావించుకోవటం ఇది చాలా అనర్థము.
2: The aspect of Ghora, which the Prajapati is taking for a specific purpose, to regard it as something which relates to terror or frightening thing, this is not right.
1: దీనిని పురస్కరించుకుని అనాది కాలము నుంచి అనేక మంది మహర్షులంతరకుడును తపస్సు ఆచరిస్తూ ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి నిమిత్తమై అనేక రకములైనటువంటి అవాంతరములను కూడా వారు దాటుకోవటానికి పూనుకునేటువంటి వారు.
2: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సెవెరల్ మహర్షీస్ వర్ పెర్ఫార్మింగ్ తపస్ అండ్ డ్యూరింగ్ దట్ తపస్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది డెస్టినేషన్ విచ్ దే హ్యాడ్ పుట్ ఫర్ దెమ్ సెల్వ్స్ దే యూస్ టు అండర్గో మచ్ ట్రబుల్ అండ్ మచ్ పెయిన్.
1: దీనికి భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క స్థానమును అందించి అతనికి ఒక పట్టమును అందించేటువంటి నిమిత్తమై ఈ రకమైనటువంటి కొన్ని అవాంతరములు కల్పిస్తూ వస్తుంటాడు.
2: గాడ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ దట్ ది పర్సన్ హూ ఈజ్ ఆఫ్టర్ ది తపస్ మే రీచ్ ఎ సర్టన్ స్టేట్ అండ్ మే గెట్ ఎ రికగ్నిషన్ ఫ్రమ్ గాడ్ హీ ఆల్వేస్ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అండ్ ట్రబుల్స్ అండ్ పెయిన్ ఇన్ ది పాత్.
1: కేవలం ఇది భగవంతుని యొక్క కృత్రిమమైనటువంటి యొక్క యుక్తి కాని లేక భక్తులను బాధించాలనేటువంటి యొక్క సంకల్పం కానీ కాదు.
2: This is not a trick or a bad trick on the part of God, or that God desires to trouble his devotees by creating these difficulties.
1: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు. మీరు సంవత్సరం అంతా కూడా చదివినప్పుడు ఈ సంవత్సరం అంత్యం లోపల యూనివర్సిటీ మీకు కొన్ని ఎగ్జామినేషన్ అని పెట్టున్నారు.
2: You are students, and while you are students and you study during 1 year, at the end of the year, a university conducts a certain examination at the end of 1 year.
1: అయితే ఈ ఎగ్జామినేషన్ పెట్టేటువంటిది కేవలం మీ పైన ద్వేషంతో పెడుతున్నారా? మీ అభివృద్ధి నిమిత్తమై ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టి ఉన్నత స్థానానికి పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారా?
2: is this examination being conducted to give you trouble, or is the examination being conducted with a view to give you an opportunity of rising higher and getting a recognition?
1: ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం.
2: We call this a test.
1: అదే విధముగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు.
2: So also this divine person who is undergoing tapas, now and then frequently God applies a test by way of an examination to find out the strength of this person who is undergoing the tapas.
1: ఈ టెస్ట్ ను మనం ఏదో ఒక విరుద్ధమైనటువంటి మార్గంగా మనం భావించుకోవటం చేత ఇది మనకు ఒక రకమైనటువంటి విసుగ్గా కూడా తేలుతుంటుండాలి.
2: Because our attitude towards this test makes us think that this is some unnecessary burden. Sometimes we get a feeling that this test is causing us great trouble.
1: Bhagavanta nannu enduku inni parikshalu pettunnavu, ee parikshallo pora nenu neggagalana, nee parikshaliki maanu ani manam prarthistunnamu. Parikshalu maaninante manam unnata sthaniki manam polemu.
2: Sometimes we pray to God and say, oh God, why are you submitting me to so many frequent tests every now and then? Why don't you stop testing me so frequently? If God grants such a prayer of yours and all the tests are removed, then there is no way by which you can rise higher and get a higher recognition.
1: Oka plane driving manam nechukuntunnam leka oka padavanu manam nadipetuvanti oka vidhananni nechukuntunnam anni vishayamulu yendu kudanu మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చేకి పూర్వము ప్రతి ఒక దాన్ని కూడా టెస్ట్ చేయాలి.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు లర్న్ టు డ్రైవ్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ వన్ వాంట్స్ టు లర్న్ టు డ్రైవ్ ఎ బోట్ వాట్ ఎవర్ దట్ మే బి బిఫోర్ యూ గెట్ అ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ది టాస్క్ విచ్ యు ఆర్ లర్నింగ్ యూ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎ టెస్ట్.
1: అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరం.
2: In order that we may entitle ourselves to receive such a certificate, these tests are absolutely necessary.
1: Manamu ee parikshalu undakoodadani korukotamlo idi kevalamu manam unnasthayende undali aneetundi yokka durasa maatrame tappa andulo unnata aasaki povali aneetundi yokka pavitramaina bhavamulu lenattugane kanipistundi.
2: If anyone desires that all the tests should be abolished altogether, it simply means that he is wanting, he is desiring to remain where he is. It means he is not desiring to be tested and go to a higher place than the place in which he is at present.
1: దీనికి మన చరిత్రల యందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ.
2: There is a very good ideal example story in our own stories.
1: శివ చక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు.
2: కింగ్ సిబి వాజ్ ఎ పర్సన్ హూ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్ హూ హ్యాడ్ మెనీ గుడ్ క్వాలిటీస్ అండ్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్ యట్ హీ వాజ్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది థాట్ ఆఫ్ గాడ్.
1: కానీ చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయస్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు.
2: వైల్ సిబి వాజ్ ఎ గ్రేట్ కింగ్ వైల్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్ ఇంద్ర అండ్ అగ్ని టూ ఆఫ్ ది గాడ్స్ దే హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ది సాక్రిఫైస్ విచ్ దిస్ కింగ్ వాజ్ షోయింగ్ వాజ్ ఓన్లీ ఎ టెంపరీ అండ్ ట్రాన్షియంట్ ఫీలింగ్ ఆర్ వెదర్ హీ రియల్లీ హ్యాస్ గాట్ సాక్రిఫైస్ ఇన్ ది డెప్త్ ఆఫ్ హిస్ హార్ట్. ఇంద్ర అండ్ అగ్ని హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ కమ్ టు ది రైట్ కన్క్లూజన్ అబౌట్ ది కింగ్ సిబి.
1: అగ్ని ఒక పావురాకారమును ధరించింది, ఇంద్రుడు దానిని తరిమేటువంటి యొక్క గరుడుగా తాను ధరించాడు, రూపము ధరించాడు.
2: అగ్ని took the form of a bird and Indra took the form of a kite, of a garuda, who was following and was wanting to catch hold of this bird which Agni took the form.
1: ee garuda ee paavulanu tarvukuntu vachinattuga akkada pradarshincharu.
2: This kite or garuda, it appeared to Sibi as if one bird, that is the kite or garuda, was coming to attack the bird which Agni took the form.
1: aa paavulanu ఆ యొక్క శివ చక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు, శివ చక్రవర్తి నన్ను రక్షించుము నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది.
2: అగ్ని ఇన్ ది షేప్ ఆఫ్ ఎ బర్డ్ కేమ్ రన్నింగ్ to the king Sibi and said that, please save me, I am being attacked by a Garuda, please save me. He came to the king Sibi.
1: Tanu rakshistaranu cheppani ee Sibi vaagdanam chesadu.
2: King promised Agni, who was in the form of this bird, was being attacked, that he will save the bird.
1: Kani enni vidhamula tanu garuda prayatninchinappudiki aa yokka pachchini pattalekapoyindi. ఆ సమయమునందు ఈ గరుడ ఆ శివ చక్రవర్తి దగ్గర కొన్ని రకములైనటువంటి వాగ్వాదం జరిగింది. శివ చక్రవర్తి, నేను తరుముకొని వచ్చినటువంటి ఈ పక్షిని నాకు ఆకలిగా ఉన్నటువంటి సమయమునందు నా ఆకలి తీర్చకుండా నీ తపస్సు ఏమి ప్రయోజనము? కనుక నేను నీ ఇంటికి ఒక విధమైనటువంటి అతిథిగా వచ్చాను. నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గ్రద్ద చెప్పింది.
2: ఇంద్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కైట్ could not get at Agni, whom he was attacking. And there was an argument between the kite, who was Indra, and Sibi. The Garuda said, I have come to your house as a hungry bird. I must be given this from you. What is the use of your saving this bird and denying me the food that I want now badly? I have come as a guest to your house.
1: Appudu ee Sibi cheppadu, దానికి నేను అభయమిచ్చుతుని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావనమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండల నుంచి తీస్తానని కూడాను ఈ శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు.
2: ది కింగ్ టోల్డ్ గరుడ, ఐ హావ్ ప్రామిస్డ్ దిస్ డౌ టు సేవ్ ఇట్స్ లైఫ్. ఐ హావ్ గివెన్ మై ప్రామిస్. I am not going to break my promise and hand over this dove to you. But if you are hungry, I am willing to remove as much flesh from my body, which is the equivalent of the flesh in the dove, and give it to you so that you may release your hunger. But I am not going to give up the bird to which I have promised that I will save the life.
1: Oka tookam veyadaniki takkidi techadu, oka vaipuna aa yokka paavaramlo kurcho pettadu. తన కండలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు కోసి మరొక వైపును వేస్తూ వచ్చాడు. కానీ ఎన్ని ముక్కలు వేసినప్పటికీ ఆ పచ్చి ఆ పావురము ఏమాత్రం కూడా కదలలేదు, కొంత లేయలేదు.
2: హావింగ్ సెడ్ దట్ హీ విల్ గివ్ ది ఫ్లెష్ ఫ్రమ్ హిజ్ ఓన్ బాడీ ఆఫ్ ది సేమ్ వెయిట్ యాజ్ దట్ ఆఫ్ ది డవ్, హీ బ్రాట్ అ బ్యాలెన్స్. హీ పుట్ ది డవ్ ఆన్ వన్ సైడ్ వన్ ప్యాన్ అండ్ హీ బిగాన్ రిమూవింగ్ ఫ్లెష్ ఫ్రమ్ హిజ్ ఓన్ బాడీ అండ్ పుట్ ఇట్ ఇన్ ది అదర్ ప్యాన్. However much flesh he has removed from his own body and put in the other pan, it did not become equal in weight to that of the dove.
1: Inka cheyunade leka Sibi Chakravarti maraku vaipuna sampurnamaina dehamto kurchoni na dehamune aaraginchamani kurchunnadu.
2: Having nothing more to do, then Sibi the king, he himself sat in the pan so that he can counterweigh the dove, and he said, yes, you can now eat me and release your hunger.
1: ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు.
2: ఇంద్ర అండ్ అగ్ని, ది టూ గాడ్స్ హూ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దీస్ టూ బర్డ్స్ హూ హావ్ కమ్ టు పెర్ఫార్మ్ ది టెస్ట్, దే విట్నెస్డ్ వాట్ సిబి వాస్ డూయింగ్. దేర్ హార్ట్స్ వర్ డీప్లీ మూవ్డ్ అండ్ దెన్ దే అపియర్డ్ ఇన్ దేర్ న్యాచురల్ ఫార్మ్.
1: వారు అట్టి సాక్షాత్కారం అందించి, అయ్యా, వేదమునందు నకర్మ నప్రజ ధనీన త్యాగేనేకి అమృతత్వమానసు అని, త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కాని మరొక సత్సంపత్తి ఎందు కాని మరొక ధనధాన్యములు ఎందు కాని ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపస్సిద్ధిని పొందింపచేశారు.
2: Indra and Agni, having appeared in their true form, they said, our Vedas have taught us that no amount of learning, no amount of work can bring you the same pleasure as sacrifice can bring you. This is what the Vedas have told us. Here you have sacrificed so much and this gives us more pleasure than pleasure from any work, pleasure from any scholarship. And this is how they have been showering grace on King Sibi.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్ట్లు దైవత్వము లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కాని ఆగ్రహ నిమిత్తమై కాదు.
2: సచ్ టెస్ట్ వెన్ దే కమ్ ఫ్రమ్ డివినిటీ, దే కమ్ ఇన్ ఆర్డర్ దట్ గ్రేస్ మే బి షవర్డ్ ఆన్ యూ. దే డూ నాట్ కమ్ బికాస్ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ.
1: కాని భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మవి బ్రహ్మయో భవతి అని అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్య సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గంలో ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము చిద్దులము కాము.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పర్సన్స్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. ఇన్ అదర్ వర్డ్స్, అన్లెస్ వన్ రైజెస్ టు ది స్టేచర్ ఆఫ్ బ్రహ్మన్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ బ్రహ్మన్. దేర్ ఫోర్ సత్యస్య సత్యం. Through truth alone we can comprehend truth. It is not possible to comprehend truth by other means, by false methods.
1: Manamu kani mana manasulanu kani unchavalasina reetiga unchatam ledu, undavalasina reetiga undatam ledu.
2: Neither we nor our minds are being kept as they should be kept. They are not being put into a position where they should be put.
1: Manavuni yokka manasu ఉండవలసిన స్థితిలో ఉండలేకపోవటం చేతనే ఈ జగత్తు కూడాను ఈనాడు ఉండవలసిన రూపకంగా ఉండలేకపోతుండాలి.
2: బికాస్ మ్యాన్స్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఇట్ ఆట్ టు బి. ది వరల్డ్ టుడే ఈజ్ ఆల్సో నాట్ యాజ్ ఇట్ ఆట్ టు బి.
1: కనుకనే మనిషి అంటే మనసే, మనసు అంటే సంకల్పమే.
2: మ్యాన్ ఈజ్ సినానిమస్ విత్ మైండ్, మైండ్ ఈజ్ సినానిమస్ విత్ డిజైర్.
1: మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశం అనగా కేవలం దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకం ప్రసిద్ధి.
2: ఇఫ్ దెర్ ఆర్ నో డిజైర్స్ దెర్ ఇస్ నో మైండ్, ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో మ్యాన్. దేర్ ఫోర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు రికగ్నైజ్ ది షేప్ ఆఫ్ యువర్ కంట్రీ, ది కంట్రీ ఈజ్ నాట్ సంథింగ్ which does not consist of men. If you want to know what man is, one has to understand that it is the conglomeration of men, it is the grouping of men that makes the country.
1: Idi emiti, idi oka vastram.
2: This is a piece of cloth.
1: Ee vastramu deni valla idi vastram tayarayindi anaga bundle of threads.
2: From what has this piece of cloth been prepared? The answer is that it is prepared from a bundle of threads.
1: Threads lekapothe idi cloth ga tayarainda?
2: If there are no threads, how can this be a cloth?
1: Aithe thread ee reetiga tayarayindi, cotton valla thread ayindi.
2: How has the thread come up? The thread has been prepared from cotton.
1: Cotton lekapothe thread ledu, thread lekapothe cloth ledu.
2: If there is no cotton, there is no thread. If there is no thread, there is no cloth.
1: Kanuka manamu sankalpam aneetvanti kaatanu manas aneetvanti yokka daram ga tayarai manishi aneetvanti roopakam aneetvanti yokka cloth ga nirupana jarugutu untundadi.
2: Our desires which are in the form of cotton, they get woven up into our mind which is in the form of thread, and our mind which is in the form of thread comes together and produces a form of man.
1: అయితే ఈ సంకల్పములు ఉండవలసినటువంటివి, కానీ మనకు మన యొక్క యోగ్యతకు, మన యొక్క విద్యకు, మన యొక్క దేశమునకు, మన యొక్క గౌరవమునకు, మన యొక్క ఇంటితనమునకు, మన యొక్క నడవడికకు తగినటువంటి రీతిగా మన సంకల్పం ఉంటుండాలి.
2: The desires have to be there. Desires need not be eliminated. But what kind of desires have to be there? Desires which are appropriate for us. Desires which are consistent with our education. Desires which are good for our country. Desires which will bring us respect and not disrespect. These are the kind of desires which should be welcome.
1: Mana desam etuvantidi, mana tallidannulu etuvanti kirtini sampadinchinatunte varu, nenu andukunnatunte degree emiti, కనుక నా చదువుకు, నా తల్లిదండ్రులకు, నా దేశములకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవనికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ మై కంట్రీ? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ మై పేరెంట్స్ హావ్ ఎంజాయిడ్? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ ది డిగ్రీ ఐ హావ్ అక్వైర్డ్ బై గోయింగ్ త్రూ ఎడ్యుకేషన్? And one must ask oneself, am I conducting myself in a manner which is consistent and which is appropriate with my country, with the education that I have received and with the reputation which my parents have? Each one should ask oneself these questions.
1: Kanukane manamu nimpukovalsinatvanti sankalpamulanu manam burra ninduku nimpukovali kani అనవసరమైనటువంటివి నింపుకోని ప్రయోజనం లేదు. లేక ఏమీ నింపుకోకుండా దాన్ని ఎంటీగా పెట్టుకునే కూడా మంచిది.
2: సో ది కైండ్ ఆఫ్ డిజైర్స్ విత్ విచ్ వీ విష్ టు ఫిల్ అవర్ హెడ్ షుడ్ బి సచ్ డిజైర్స్ యాజ్ బ్రింగ్ రెప్యుటేషన్ అండ్ అదర్ కన్సిస్టెంట్ విత్ ఆల్ ది స్టేట్మెంట్స్ దట్ హ్యావ్ జస్ట్ బిన్ మేడ్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఫిల్ యువర్ హెడ్ విత్ అన్డిజైరబుల్ desires, then it is better to keep your head empty rather than fill it with such desires which are bad.
1: Yemi leni burralona yemaina cherchavachu.
2: In an empty head you can certainly introduce anything that you wish to.
1: Yememo nindi unna burra nimpa veelaguna.
2: But if a head is full of all kinds of things, is it possible to put anything more into it?
1: Kalibodala nindi unna తలబుర్ర ఇది ఖాళీ అగున. కలిబోధల నిండియున్న తలబుర్ర ఇది ఖాళీ అగున.
2: అన్నెసెసరీ థింగ్స్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ప్రెసెంట్ ఏజ్ కలి, ఇఫ్ దే ఆర్ ఫిల్డ్ ఇన్ యువర్ హెడ్ దెన్ హౌ కెన్ దట్ హెడ్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఫర్ ఎనీథింగ్ మోర్ దట్ ఈస్ గుడ్.
1: కలిబోధల నిండియున్న తలబుర్ర ఇది ఖాళీ అగున. తలబుర్ర ఇది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
2: ఇఫ్ ది హెడ్ is full of all the teachings which are characteristic of the modern age Kali, then will there be any more place in that head to put anything? And if there is no place in which to put anything good in the head, then what is the use of the head?
1: అందువలననే మన భారతదేశమునకు ఉండవలసినటువంటి ధర్మము ఈనాడు అరణ్యమునకు వెళ్ళింది.
2: This is the reason why, because there is no place in our country where righteousness can stay and can flourish. This dharma has gone to the forests.
1: ఈ అరణ్యములో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది.
2: The cruelty that should have been in the forest has come and entered the living villages.
1: కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు.
2: What is the reason? Our ideas and our thoughts are not in a position to retain and attract dharma.
1: పాండవులు ధర్మ స్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవటానికి కారణం ఏమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్లినారు.
2: Why did Pandavas, who were the embodiment of dharma, why did they have to go to the forest? The reason was all the living places were occupied by the generation of Dhritarashtra, by people who did not have any respect for dharma. There was no place whatsoever for Pandavas to live there.
1: ee naadu kaliki sambandhinchinatvanti yokka pravartanlu mana yokka angamullo unnatvanti yokka chestalu ee reetiga untunnayi.
2: Today the behavior that is relevant to Kali, to the modern age, in our own limbs and organs, what is the shape that they are taking?
1: Durbuddula talalunna durulu vinu chevulunna. Durbuddula talalunna durulu vinu chevulunna ponchi chuchu.

0: మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే, మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, ఇతరుల పైన తాడేలు చెప్పేటువంటిది వినాలి వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాది. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుండి వింటూ ఉండటం. దూరులు విను చెవులున్న, కొంచి చూచు కనులున్న, చెట్ల మరుగును కూర్చునేది అట్టా ఇట్టా చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న, వంచే పలుకున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కాని వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములు.
1: హౌ ఇస్ అవర్ మైండ్? అవర్ మైండ్ కెన్ డిస్క్రైబ్ బై సేయింగ్ దట్ అవర్ హెడ్స్ అండ్ అవర్ థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ నోషన్స్ అండ్ అవర్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు గో అండ్ లిసన్ టు కంప్లైంట్స్ అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. We run to a place where someone is complaining about others and finding fault with others. Not only that, if someone is talking, then we want to eavesdrop. We want to go there and we want to listen very surreptitiously to what is being said. Our eyes are such that we want to hide ourselves behind something and begin to look at it without your being noticed that you are looking at a thing which you are not entitled to look at. This is the kind of thing, and the mind is always deceiving. We use such words which will deceive other persons. Our word is deceiving. Our vision is bad. We eavesdrop and we are always ready. We run to listen to complaints and finding fault in others. If this is the bad situation in which we are, how can justice thrive? Not only justice thriving, how can justice find any place at all? It will run away from where such things exist. These good aspects and bad aspects that are described here, these are the aspects which are called ghora and aghora.
0: Aite maaku ilanti gunamulu untunnayi kabatti idi vikrutalaipoyinayi, deenini viruddhanga marinappudu sukrutanga maaripothundi. Aite bhagavantuni endu kudanu ee vikrutalu unte kada akkada kudanu ghora aghoramulane padamulu kudanu sambandhamayam avutayani kudanu meeru chintinchavachchu.
1: You may think because we have got these bad qualities, these are vikrutas, these are bad qualities. But once we change them, they become good qualities, they become sukrutas. You may ask in God as well, where we are using these two words, ghora and aghora, are there in God these vikrutas, bad qualities, and sukrutas, good qualities?
0: Kani ikkada brahma tattvamunandu manam gurtinchavalasinatundi satyamu okkati untundadi.
1: But here, when we ask this question, in the aspect of Brahman, in the domain of Brahman, there is one truth which we have to recognize.
0: Brahma nirgunudu, nirakarudu, namamu matrame kaligi untundi. Alanti vani yokka tattvamunandu oka shuddhamaina addamu vanti vaadiga manam oka aakaranni nirminchukunnam.
1: Brahma has no form. He is above qualities. He has no qualities or gunas. Brahma has got only a name and it is like a mirror. In the mirror, we have created to ourselves a particular form.
0: Aa yokka shuddhamaina addamanandu neevu poi nilchukunnappudu nee yokka swaroopame aa addamanandu gocharistunnayi. Kaani nee yokka pratibimbam addamulo poyinada leka addamu nee pratibimbanni venuku kodutundada aneetuvanti satyanni manam gurtinchali.
1: In the name of Brahman, whom we should regard as a clean mirror, if you go and stand in front of that clean mirror, you see yourself. But you have to ask a question. Is this form which you are seeing, which is of yourself, is it being simply reflected by the mirror back to you, or is it part of the mirror? This is a question which you have to ask.
0: Kani aa yokka pratibimbanni neeku venuku kodutundade kani andulo nee yokka pratibimbam ledu.
1: This clean mirror of Brahman is only reflecting the image of yourself, but your image is not present in that mirror.
0: Ade vidhamgane neelo unnatvanti gunamulu aa brahma anetvanti tattvam neeke avi aghoramainatvanti gaanu ghoramainatvanti gaanu neevu manchi karyamulu chesinappudu dani phaltamu neeke chedda karyam chesinappudu dani phaltamu neeke reflection ga andistu vastundade kaani tanalo etti yokka ghora aghoramulu levu.
1: We ask the question, this Vikruta and Sukruta and Ghora or Aghora, are they present in God also? The answer is no. The very gunas that are present in you, when you stand in front of Brahman, the clean mirror, they are being reflected back to you. If you do good, it is reflected back to you as a Sukruta. If you do bad, it is reflected back to you as a Vikruta. Vikruta and Sukruta are arising from you and are being reflected back to you. They are not present in Brahman, the clean mirror.
0: Kanukane, దైవమునందు ఎట్టి దోషములు కానీ మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలము కల్పితములే కాని సత్యములు కావు.
1: సో యూ కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ పాయింట్ ఎట్ ఎ ఫాల్ట్ ఇన్ గాడ్. ఇఫ్ హౌఎవర్ యూ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ యూ సే దట్ దేర్ ఇస్ ఫాల్ట్ ఇన్ గాడ్, దీస్ కెనాట్ బి ట్రూత్. దే ఆర్ ఓన్లీ ఆర్టిఫిషియల్ అండ్ దే ఆర్ క్రియేషన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇమాజినేషన్.
2: యాజ్ స్వామి బ్యూటిఫుల్లీ పుట్స్ ఇట్, God is just like a mirror. As Swami wonderfully explains to us, He is the Sakshi Bhuta. So in today's episode, this Ghora and Aghora aspect of how we need to apply it to our lives, how we need to conduct ourselves, the concept of Nakarmanana Prachayadhane Natyake Naike Amritatvama Nasuhu, the sacrifice, the good qualities that we imbibe in our day-to-day life will decide the form of Lord that has been framed in our mind, and that we look up to God as Ghora or Aghora. So the benevolent Lord just becomes a witness of whatever we do, whatever we think and whatever we speak. In spite of all the vagaries of our mind in this Kali Yuga, Bhagavan guides us of how we can develop good qualities, develop positive thinking, so that we may always be close to Him, we may always enjoy His benevolent form and not the Ghora Rupa. So with these few words, listeners, let us bring this episode to a close. In the next episode, we shall try to delve more deep into this and try to get some practical life examples of how this Ghora and Aghora Rupa comes into play, and then we shall go into the next aspects of this Shivopasana Mantram. We request the listeners to write your feedback to listener@ssmediacenter.org, or you can WhatsApp it to 9393258258. Let us pray to Bhagavan that every thought, word and deed should be His inspiration. And let us close today's episode with the Kshama Prarthana Mantram. Om Yadakshara Padabhrashtam Matra Heenantu Yadbhavet Tatsarvam Kshamyatan Deva Narayana Mostute Visargabindu Matrani Padapadaksharani Cha Yunani Cha Tiriktani Kshamasvasayishwara Aparadha Sahasrani Kriyante Harnishammaya దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వసా ఈశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షసా ఈశ్వర హరిః ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్. హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
3: సాయిరామ్. యు వర్ లిస్నింగ్ టు వేద జిజ్ఞాసా, అన్ ఎన్క్వైరీ ఇంటూ ద వేదాస్. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured as part of Thursday Light programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.

ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: whole love. From whole love emanates happiness, and it is through satya, that is truth, sacrifice and peace alone that one derives happiness. Without love there is no happiness whatsoever. What more can I tell you all? This is the truth.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Talli odiye pratha manavunakunu pradhana badi.
0: Mother is the school for all children.
1: Talli odiye prati manavuniki prathama gudi.
0: Mother it is who is the living temple for all mankind.
1: Talliye prati manavuniki pradhana dhanamu.
0: It is mother who is the primary wealth for all mankind.
1: Ituvanti talli yokka tattvanni gurtinchi vartinchatam prati manavuni kartavyam.
0: It is the duty of every individual to know the essence of motherhood.
1: Talliki minchina daivamu ledu.
0: There is no god other than the mother.
1: Tandi dhanamu talli daivamu.
0: Mother is wealth, mother is deity.
1: Ituvanti daivattamanu ganattamanu vishwasinchaka kevalamu dhanapechuke sampadapechuke aishwarya apechate manavudu aneka vidhamulainukunti karyamulaku kankaram kattukuntunnadu.
0: Man goes on performing meaningless actions without being conscious of the fact that mother is a goddess, mother is wealth, and mother is everything.
1: Talli tandri padamu daniki arthamu undinattuga veeri sannidhika sambandham kalisi untadi.
0: Mother and father, of the words and meaning, the two phrases are combined together.
1: పదము అర్థముతోనే కూడి ఉండును కాని అర్థమునకు విడువుగా ఉండదు.
0: Words are combined with the meaning and meaning cannot be separated from the words.
1: కనుకనే పదమునకు అర్థమే పదార్థము అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: So the meaning of words is the object itself.
1: ఇది టంబ్లర్, ఇది ఒక పదము.
0: టంబ్లర్, this is a word.
1: ఈ పదమునకు ఈ టంబ్లరే అర్థం.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ద టంబ్లర్ ఇట్సెల్ఫ్.
1: కనుక పదము పదార్థము అవినాభావ సంబంధమైనట్టుగా తల్లి తండ్రి అవినాభావ సంబంధ స్వరూపులు.
0: జస్ట్ దట్ దేర్ ఇస్ అన్ ఇన్సెపరబుల్ కనెక్షన్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ది ఆబ్జెక్ట్, దేర్ ఇస్ ఆల్సో ద సేమ్ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్.
1: కనుక తల్లి స్థానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మానవత్వమునకు.
0: సో ద స్టేటస్ ఆఫ్ అ మదర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమంగ్ మ్యాన్ కైండ్.
1: తల్లి తండ్రి ఉపాధి భేదములే తప్ప దివ్యత్వమైనటువంటి మానవత్వమును ఎట్టి భేదం కూడా ఉండదు.
0: మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఆడవారికి ఒక మానవత్వమని మగవారికి మరొక మానవత్వమని ఇందులో విభజించుటకు వీలు కాదు.
0: We cannot say that mother is a separate human being and the father is a separate human being.
1: Viveka chudamani yandu ellabdha puman iccha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati ani ee vishayam nandu kodanu ellabdha puman ikkada kevalam oka purushudani kaani stri ani kaani ye matram kodanu deeniki bhedamulu levu.
0: In the Viveka Chudamani, there are a string of mantras which does not differentiate between
1: Adavariki oka manavattamani, Magavariki maroka manavattamani, indulo vibhajinchutaku veelu kaadu.
0: We cannot say that mother is a separate human being.

0: ಇವು.
1: ಇನ್ ದ ವಿವೇಕ ಚೂಡಾಮಣಿ ದೇರ್ ಆರ್ ಅ ಸ್ಟ್ರಿಂಗ್ ಆಫ್ ಮಂತ್ರಸ್ ವಿಚ್ ಡಸ್ ನಾಟ್ ಡಿಫ್ರೆನ್ಶಿಯೇಟ್ ಬಿಟ್ವೀನ್ ದ ಫ್ರೇಸ್ ಮ್ಯಾನ್ ಆರ್ ವುಮನ್.
0: ಮಾನವತ್ವಮನೆಗಾ ಕೇವಲ ಮನವು ಪ್ರತ್ಯೇಕಿಸಿ ಶ್ರಮ ಪಡಿ ಸಂಪಾದಿಸೇಟ್ ಯೊಕ್ಕ ಫಲಿತಮು ಕಾದು.
1: ಟು ಅಟೈನ್ ವಾಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಮ್ಯಾನ್ಹುಡ್ ಇಸ್ ನಾಟ್ ಸಮಥಿಂಗ್ ವಿಚ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಸ್ಟ್ರೈವ್ ಫಾರ್ ಸೋ ಮಚ್.
0: ದಿವ್ಯತ್ವಮೇ ನಿಜ ಮಾನವತ್ವಂ.
1: ಡಿವಿನಿಟಿ ಇಸ್ ಟ್ರೂ ಮ್ಯಾನ್ಹುಡ್.
0: ಮಾನವುಡು ಒಕ ಸಾಮಾನ್ಯಮೈನಟುವಂತಿ ಒಕ ವಸ್ತುವನ್ನು ಸಂಪಾದಿಸುವನಂತೇ ಅನೇಕ ಶ್ರಮಲಕು ವಚ್ಚಿ ಅನೇಕ ತ್ಯಾಗಮಲು ಕೂಡನು చేస్తుంటాడు.
1: Man, if he wants to attain something, he strives very hard and even makes sacrifices.
0: Anitya asasita asatyamainatuvanti yokka padarthamu yokka deenike manavudu inta tyagam cheyachundaga anni laabamulakante adhika laabamainatuvanti aatma laabamunaku manavudu em tyagam chestunnadu.
1: For things that are transient, for things that are untrue, if man is putting in so much of effort, what effort should he put in to gain that thing which is above all, that is atma?
0: Nijamuga manavuni vibhajinchinappudu rendu bhagamuluga tayaravutunnadu.
1: If we analyze man, there are two aspects in him.
0: Okati dehamu, rendavadi atma.
1: One is the body, the other thing is the atma.
0: Akali, dappi, nidra, shrama ఇత్యాది గుణములు దేహము నుండి పుట్టుచున్నవి.
1: హంగర్, థర్స్ట్, స్లీప్ అండ్ టైర్డ్నెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ.
0: త్యాగము, సత్యము, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది గుణములు ఆత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద ఆత్మ ద వర్చ్యూస్ ఆఫ్ సత్య, శాంతి అండ్ ది అదర్ వర్చ్యూస్ ఆఫ్ ఫార్టిట్యూడ్ కమ్ ఫ్రమ్ ది ఆత్మ.
0: నిజముగా దీనిని విచారించిన దేహము మానవుడు కాదు.
1: If one has to analyze, the body is not the atma.
0: ఆకారమును ఆధారము చేసుకుని మానవుడిగా భ్రమిస్తూ ఉన్నాడు.
1: We are just thinking of the form and we are under the illusion that this is man.
0: ఈ దేహమునకు ఎట్టి గుణములు ఎట్టి పరిణామములు ఉన్నవో పశుపక్షి మృగాదుల యొక్క దేహములకు కూడాను అట్టి పరిణామములు కూడా ఉంటున్నవి.
1: What qualities or change is there for man, it is there even for the birds and the beasts.
0: Ahara, nidra, bhaya, maidunadulu, pachipachi mrugadulaku, manavunaku samaname.
1: Birds and beasts have also this thirst, hunger, sleep and fear in common with man.
0: Dehamu panchabhautikamu.
1: Body is consists of five elements.
0: Dehamu koolaka tappadeppudunu.
1: Body has to wither away one day.
0: Dehi niramayundu.
1: The one who resides in the body.
0: Ganatimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
1: The dehi or the atma is eternal. There is no death, there is no birth.
0: Nijambu chuda. Aa dehiye deva devudu.
1: If you have to know the truth, the one who resides in the body is the atma.
0: Madin gamanimpaka atma roopudai.
1: You will have to understand that you are all the atma swaroopas.
0: అల్ప పదార్థములకు మానవుడు అనేక విధములుగా శ్రమపడి జీవితమునే త్యాగం చేసి దాని పొందుటకై అరులు చాచి ఆశిస్తుంటాడు.
1: ఫోర్ ఒబ్టైనింగ్ లిటిల్ ట్రైఫల్స్ మ్యాన్ అండర్ గోస్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఈవెన్ సాక్రిఫైజెస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ సేక్.
0: డబ్బు చెల్లించినదే అంగటిలోని పదార్థము మన హస్తమునకు చేరదు.
1: ఇఫ్ యూ డూ నాట్ పే ఫర్ ఎనీథింగ్ ఇన్ ద షాప్ వి డూ నాట్ గెట్ ద థింగ్.
0: అదే విధముగానే ఒకదానిని త్యాగము చేయక మరొక పదార్థము మనకు లభించదు.
1: Unless we sacrifice something, we cannot obtain another thing.
0: కనుక దేహము నుండి ఆవిర్భవించినటువంటి దుర్గుణములను మనం త్యాగము చేసినప్పుడే ఆత్మ నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు మనకు అలవడతాయి.
1: If only we are able to give up and shed the bad qualities which belong to the body, it's only then the virtues of the atma we can foster.
0: మనము అసమత్వాన్ని త్యాగము చేసినప్పుడే సమత్వము మనకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ వెన్ వీ షెడ్ డిస్యూనిటీ ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ గెట్ యూనిటీ.
0: దుర్గుణములు మనము త్యాగం చేసినప్పుడే సద్గుణములు మనకు అలవడిస్తాయి.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ వీ కెన్ ఒబ్టైన్ గుడ్ క్వాలిటీస్.
0: అట్లు కాక త్యాగమునకు పూనుకొనక కేవలం నిరంతరం కూడాను భోగమే ప్రధానమనేటువంటి ఈ దృష్టిలో జీవించేటువంటి మానవుడు మానవత్వమునకు సంబంధించినటువంటి వాడు కాదు.

0: not prepared to sacrifice, but always seeks pleasure, he cannot be called a man.
1: పుణ్యకార్యములకు పవిత్రమైనటువంటి తలంపులకు గీటు రాయి త్యాగము.
0: For good deeds and for good thoughts, it's only sacrifice that is necessary.
1: ఇంకా దుర్గుణములకు, దురాలోచనలకు, దుష్కర్మలకు గీటు రాయి లోభము.
0: Avarice is that which underlies bad deeds, bad thoughts and bad speech.
1: లోభము ఉండినంత వరకు మానవునకు త్యాగము లభించదు.
0: As long as man is avaricious, he cannot obtain sacrifice.
1: త్యాగము చేయక దివ్యత్వమైన మానవత్వము మనకు అభివృద్ధి కాదు.
0: If he does not sacrifice these things, he will not understand the divinity in him.
1: కనుకనే పురుష సూక్తమునందు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానుసు. ఈ త్యాగం వల్లే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కేవలం లోభం వల్ల మనకు మృతత్వం మనకు లభిస్తుంది.
0: The Purusha Sukta tells us, it is only because of sacrifice we obtain eternity, and if we are not prepared to sacrifice, we will remain mortal.
1: కనుక ఇట్టి సద్గుణములు స్త్రీ పురుషులు అనేటువంటి తారతమ్యము లేక, భేదభావములు లేక, సమత్వమైనటువంటి మానవత్వంగా మనం విశ్వసించి ప్రతి వ్యక్తి కూడాను ఆచరించదగినటువంటి యొక్క పవిత్ర గుణములుగా మనం విశ్వసించాలి.
0: To foster good qualities, there is no difference between a man or a woman, and everybody should strive to nourish these good qualities in him.
1: Kanuka manavatvanni manam abhruthi gavinchukunnappude divyatvamaneekunte danni artham cheskogalam.
0: It's only when we are able to increase this manhood in us, then we will understand divinity.
1: Ee manavatvamulku undinatundi pavitrata emiti?
0: What is the purity attached to this
1: divinity emiti?
0: What is the distinctiveness about?
1: ఇది కేవలం మనము సాధించేటువంటిదా లేక సంపాదించుకునేటువంటిదా లేక సహజమైనటువంటిదా అని విచారించినప్పుడు ఇది సంపాదించుకుంటే లభించేటువంటిది కాదు, సాధిస్తే ఇది మనకు లభ్యమయ్యేటువంటిది కాదు, ఇది కేవలము మానవత్వానికి సహజమైనటువంటిది.
0: Is this manhood something which we can obtain through sadhana, or is it something we can get, or is it something that is innate in us? It is something that is innate.
1: నిన్ను కప్పినటువంటి నిప్పునకు రూపమే కనిపించదు.
0: The fire which is covered by ashes.
1: అయితే ఆ నిన్ను మనము ఊపి దూరం చేసినప్పుడు నిప్పు మనకు ప్రత్యక్షమవుతుంది.
0: When we drive away the fan away the ashes, we can see the embers.
1: అయితే ఈ నిన్ను ఎక్కడ నుంచి పుట్టింది? నిప్పు నుండే పుట్టింది.
0: These ashes have come out of the fire.
1: నిప్పు నుండి పుట్టిన నిన్ను నిప్పునే కప్పివేసినట్టుగా ఈ దివ్యత్వం నుండి పుట్టినటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటిది కేవలం దివ్యత్వమునే కప్పివేస్తుండాలి.
0: ది యాషెస్ విచ్ హావ్ కవర్డ్ ది లైవ్ ఎంబర్స్ ఈజ్ లైక్ ది ఇగ్నరెన్స్ దట్ కవర్స్ ది డివినిటీ ఇన్ us.
1: మన విచారణ ద్వారా, ప్రయత్నం ద్వారా ఈ నిమురును మనం దూరం చేసినప్పుడు నిప్పు సహజంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ డిస్క్రిమినేషన్ అండ్ ఎఫర్ట్ వీ కెన్ ఫ్యాన్ అవే దీస్ యాషెస్.
1: అదే విధముగానే మనం కొత్తగా సాధించేటువంటిది కాదు మానవత్వం.
0: టు ఫీల్ దట్ వి హావ్ గాట్ దిస్ మ్యాన్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: మానవత్వాన్ని మరవక, మానవ విశిష్టతని విశ్వసించి మానవుని యందు మానవునిగా ప్రవర్తించేటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ మ్యాన్హుడ్ అండ్ మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ వెరీ డిస్టింక్టివ్. Through the understanding of this alone, we can really become real human beings.
1: Manavattvam leni daiva bhakti, naitika pravartana leni desha bhakti, ivi rendu kudanu artham lenetunti margamulu.
0: Not realizing the divinity in manhood, it's useless. Or loving one's nation without ethics also is useless.
1: Kanuka manavattvam tho kudinatunti daiva bhaktiye నిజమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతుంది.
0: ఇట్స్ మ్యాన్హుడ్ కంబైన్డ్ విత్ లవ్ ఫర్ గాడ్, ఇట్ ఇస్ రియల్ మ్యాన్హుడ్.
1: ఈ మానవత్వం అనగా మనిషికి మనిషికి మధ్య నున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
0: మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ విచ్ రికగ్నైజెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: నైతిక ప్రవర్తన లేని దేశభక్తి.
0: విదౌట్ మొరాలిటీ టు లవ్ ద నేషన్.
1: కనుక నైతిక ప్రవర్తన మానవత్వమునకు ఎంతయో ఉపకరిస్తుంది.
0: Therefore, to lead a moral life is very essential to a human being.
1: దివ్యత్వమునకు నైతికము ఆధ్యాత్మికము రెండు రెక్కల వంటివి.
0: For divinity, morality and spirituality are like two wings.
1: ఇలాంటి మానవత్వమునకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క అంగములు ఈనాడు మనం కోల్పోయినాం.
0: Today, the main basis for manhood has collapsed.
1: ప్రపంచములో ఎక్కడ చూచిన కూడాను రాజకీయ కల్లోలములు, అనాత్మ వాదనలు పోటా పోటీలుగా పడుతున్నవి.
0: Today when we see in the world, everywhere, there is always politics and there is always conflict between what man cannot understand, between the atma and man.
1: ప్రపంచము దుష్ట గుణములనేటువంటి జబ్బుతో కుమిలిపోతున్నటువంటి రోగి వలె కనిపించుతున్నది.
0: Today the world is diseased with bad qualities.
1: ఇట్టి దుష్ట గుణములనేటువంటి రోగమును నివారణ గావించుటకు సరి అయినటువంటి ఔషధము ఒక ఆధ్యాత్మికమే.
0: To remove this disease from the world, the only medicine is spirituality.
1: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేటువంటి ఆధ్యాత్మికం ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నిజముగా మానవుని వలె ప్రవర్తించక దానవుని వలనో లేక పశువు వలనో ప్రవర్తించటకు పూనుకుంటున్నాడు.
0: It's because man has forgotten this underlying spirituality that he is conducting himself even worse than beasts.
1: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తించడంలో దోషము లేదు.
0: Being born as a beast and conducting oneself as a beast, there's nothing wrong.
1: మానవునిగా పుట్టి పశువుగా ప్రవర్తించడము పశువు కంటే హీనంగా తోస్తుంది.
0: But to be born as a man and to conduct oneself as a beast, it's worse than being a beast.
1: కనుక మానవుడనేటువంటి వాడు మానవత్వముకు తగిన సార్థకతను మన సంపాదించాలి.
0: Therefore, a man who has to be a man should deserve himself to be a man.
1: పుణ్యమునకు పాపమునకు మన చర్యలే ప్రధానమైనటువంటివి.
0: For good deeds and for wicked deeds, our behavior is the basis.
1: అష్టాదశ పురాణేషు వాసిష్ఠ వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ యొక్క 18 పురాణముల యొక్క సారము పరులకు ఉపకారము చేయటమే పుణ్యమని, పరులను హింసించి పాపం కట్టుకోవటమే ఒక విధమైనటువంటి దుష్ట కర్మలని బోధిస్తూ వచ్చింది.
0: The essence of the Puranas tells us that if you are unkind to other people, those are the wicked deeds, and if you serve humanity, those are the good deeds.
1: ఇతరులను బాధ పెట్టకూడదు.
0: Don't torture others.
1: ఇతరుల మనసును నొప్పించరాదు.
0: Don't hurt the mind of others.
1: కారణమేమనగా అందరి హృదయమునందు కూడాను ఆత్మస్వరూపుడుగా దైవత్వుడై ఉన్నాడు.
0: The reason being that in everybody's heart, God is in the form of the Atma.
1: కనుకనే యూనిటీ ఆఫ్ డివినిటీ అనేటువంటిది ఇది కేవలము సామాన్యమైనదిగా భావించక సహజమైనటువంటిదిగా మనం విశ్వసించాలి.
0: We'll have to realize this unity of divinity is not something that is alien to us, but something that is innate.
1: అయితే యూనిటీ డివినిటీ ఈ రెండింటికి సన్నిహిత సంబంధం ఉన్నదని భావించవచ్చును. ఈ సన్నిహిత సంబంధం ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: Well, we can understand that there is connection between unity and divinity, but how can we get this?
1: యూనిటీ డివినిటీకి మొట్టమొదట ప్యూరిటీ కావాలి.
0: ఫర్ యూనిటీ అండ్ డివినిటీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మనం అభివృద్ధి చేసుకోవాలంటే చారిటీ చేయాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ప్యూరిటీ విద్ ఇన్ అస్, వీ విల్ హ్యావ్ టు డూ సాక్రిఫైస్.
1: కనుకనే చారిటీ, ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ ఈ నాలుగింటి యొక్క మార్గములపైని, నాలుగింటి యొక్క స్తంభములపైని ఈ జీవితం అనే సౌధము ఆధారపడి ఉంటుంది.
0: Therefore, the happiness of mankind depends upon the four pillars of charity, purity, unity, divinity.
1: అందువలననే మొట్టమొదట మానవులకు ధర్మమే ప్రధానము అనేటువంటి యొక్క సూక్తిని బోధిస్తూ వచ్చింది శాస్త్రము.
0: Therefore, Shastras has been proclaiming that righteousness is the thing for man.
1: ధర్మం అనగా ఇతరులకు మన శక్తి అనుసారము లేనటువంటి వారికి తోడ్పట్టము, వాళ్లకు తగినటువంటి సహాయం చేయటము, దీనిని చారిటీ అనేటువంటి యొక్క పేరుతో లోకములో చలామణి అవుతూ వస్తుంది.
0: చారిటీ ఇస్ దట్ విచ్ ట్రైస్ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్ అండ్ గివ్ ఇమెన్స్ హెల్ప్ టు దోస్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్.
1: ఇది ఈ త్యాగం చేసేటువంటిది కూడాను హృదయపూర్వకంగా త్యాగం చేయాలి.
0: ద సాక్రిఫైస్ దట్ ఇస్ మేడ్ షుడ్ బి ఫ్రమ్ ద హార్ట్.
1: ఇక్కడ త్యాగమునకు విలువ కాని ఇచ్చే పదార్థమునకు విలువ కాదు.
0: The thing is that one should know the heart behind it and not the thing that is given.
1: మనము చేతికి గడియారాలు పెట్టుంటాం.
0: We have got the wrist watch on our wrist.
1: ఈ గడియారం ఎంత విలువ అని మనం అడుగుతాం.
0: What is the value of this watch?
1: గడియారమునకు విలువ కాదు మనం చూడవలసింది.
0: We are not to see
1: టైముకు విలువ ఇవ్వాలి.
0: We are not to see the value of the watch. But
1: watch is not value. Time is value.
0: Time is valuable, not the watch.
1: కనుక మనము టైముకు కాలమునకు ఎటువంటి ప్రధానం ఇస్తున్నామో అదే విధంగానే మనము చేసేటువంటి ఒక భావమునకు విలువనివ్వాలి కాని ధనమునకు విలువనివ్వరాదు.
0: Just the way in which we are attaching value to the time and not to the watch, we should attach value to the bhava of giving the charity and not the
1: bhavame మానవుని విలువ.
0: It is this feeling that is worthy.
1: ఈ విలువలనే త్యాగము ఒక విధమైన మార్గమునందు ప్రవేశమవుతుంది.
0: It is because of the worthy act that one can sacrifice.
1: కనుకనే మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఈ మొరాలిటీ దీనిలో ఉండేటువంటి యొక్క గుణముల యొక్క స్వభావమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ మొరాలిటీ దట్ అటాచెస్ వాల్యూ టు మ్యాన్ హుడ్.
1: ఇలాంటి త్యాగమునకు మొట్టమొదట మనము మొదటి సోపానంగా భావించాలి.
0: సో సాక్రిఫైస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్.
1: ఇలాంటి మానవత్వము స్త్రీ పురుషులందు సమత్వంగానే ఉంటుండాలి.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కామన్ టు బోత్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఒక విధంగా ఈనాడు మానవుడు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ప్రోగ్రెస్ ఇన్ సైన్స్.
1: రాజకీయ పరిణామము జగత్తులో అనేక విధములుగా కనిపించుచున్నవి.
0: దేర్ ఆర్ వెరీ రీజన్స్ political things are happening.
1: ఆర్థిక పరిణామం కూడాను కనిపించుచున్నది.
0: ఇన్ ది ఎకనామిక్ ఫీల్డ్ ఆల్సో మెనీ
1: సాంఘిక పరిణామం కూడాను కనిపించుచున్నది.
0: ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో దేర్ ఇస్ మచ్ చేంజ్ ఇన్ సొసైటీ.
1: కానీ మానసిక పరిణామం కనిపించటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
1: ఎన్ని విధములైనటువంటి ఆర్థిక రాజకీయ నైతిక పరిణామములు ఉండినప్పటికీ మానసిక పరిణామమే లేకుండా మానవత్వం ఏమాత్రం కూడాను శోభించదు.
0: దేర్ హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎకనామిక్ ఫీల్డ్, ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్, ఇన్ ద సోషల్ ఫీల్డ్, బట్ దేర్ సీమ్స్ టు బి నో చేంజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: మానసిక పరిణామములకు పూర్వము ఆధ్యాత్మిక పరిణామం కూడాను అవసరం.
0: బిఫోర్ ద చేంజ్ ఇన్ మ్యాన్స్ మైండ్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మిక మానసిక పరిణామములే మానవత్వము సరైనటువంటి మార్గమును నడిపిస్తుంది.
0: It is the change that comes over man mentally and spiritually brings the transformation.
1: కనుకు ఇట్టి పరిణామమును మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట సద్గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: If we have got to obtain this transformation, first we should cultivate good qualities.
1: నాటిన మొక్క అభివృద్ధి కావాలన్న దానికి సరైనటువంటి వేళవేళకు నీరు పోసి దానికి సకాలంలో ఎరువులు వేసి దాన్ని సంరక్షించుకునేటువంటి కంచెలు కట్టినప్పుడే ఇది వృక్షమై మనం ఆశించినటువంటి ఫలపుష్పములను అందిస్తుంది.
0: ఇట్స్ వెన్ యూ ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓన్లీ వెన్ వీ వాటర్ ఇట్ అండ్ వీ గివ్ ఇట్ మెన్యూర్ అండ్ వీ బిల్డ్ ఎ ఫెన్స్ అరౌండ్ ఇట్ ఇట్స్ ఓన్లీ దెన్ ఇట్ గ్రోస్ ఇన్ ఎ ట్రీ అండ్ బేర్స్ ఫ్రూట్.
1: విత్తనము వృక్షమై ఫలపుష్పములను అందించవలనన్నా విత్తనం మొదలు ఏమవుతుంది?
0: It's only when we sow the seed first, then only it grows, bears blossoms and fruits.
1: తాను మట్టిలో తన రూపమును నాశనం చేసుకున్నప్పుడే అది మొక్కగా బయలుదేరుతుంది.
0: It's when the seed completely dissolves its identity in the mud that it becomes a plant.
1: అదే విధముగానే ఈ మానవత్వము యొక్క ఆకారమైన దేహతత్వాన్ని కొంతవరకు మనం మర్చినప్పుడే ఇందులో ఉన్న దివ్యత్వం అనేటువంటిది మనకు అభివృద్ధి నొందుతుంది.
0: In the same way, if man forgets that he is the body, it's only then he can realize his divinity.
1: Aham dehasmi anekunti bhavam undinanta varaku manavuniki sukadukkamulu tappinevu kaadu.
0: As long as he feels that identifies himself in the body, he definitely has to experience pain and pleasure.
1: Sarvam atmamayam.
0: Everything is atma.
1: Ilanti bhavamunu manamu abhruthi parchukovali.
0: We have got to foster this feeling.
1: అప్పుడే మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి తగిన కృషి చేయగలము.
0: ఇట్స్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు సీ ద డివినిటీ ఇన్ us.
1: అందులో స్త్రీల యందు మరింత పవిత్రమైనటువంటి స్థానమును మనం పోషించుకోవాలి.
0: especially in women, we will have to cultivate greater purity.
1: కారణం ఏమనగా దేశమునకు భారతోద్ధారకులు కావలసినటువంటి యొక్క పుత్ర రత్నాలను ఈ తల్లి యొక్క గర్భము ద్వారానే ఆవిర్భవించాలి.
0: The reason being that tomorrow in Bharat, those sons, illustrious sons, have to be born through the women.
1: స్త్రీల యందు భగవద్గీత యందు చెప్పినట్టుగా ఏడు శక్తులు ఉంటున్నవి.
0: భగవద్గీత హెస్ టోల్డ్ అస్ దర్ ఇస్ ట్రెమెండస్ పవర్ ఇన్ విమెన్.
1: పురుషుని యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నది.
0: ఇన్ మ్యాన్ దర్ ఆర్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ పవర్.
1: కనుక శక్తులకు తగినట్టుగా ఈ యొక్క వ్యక్తులు ప్రవర్తించుటకు పూనుకోవాలి.
0: సో అన్ ఇండివిజువల్ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద ఇన్నేట్ పవర్ విద్ ఇన్.
1: సత్య త్యాగ శాంతి సుఖములు ఈ విధమైనటువంటి గుణములతో ఈ స్త్రీలు వర్ధిల్లుతూ ఉంటారు.
0: The women have the qualities of truth, of sacrifice and peace.
1: స్త్రీలు నిరంతరము కూడాను కాలము యొక్క పరిణామమును పవిత్రత యొక్క కాంతిని తాము ఆశిస్తూ ఉంటారు.
0: Women always desire that there should be prosperity.
1: అర్జునులకు సుభద్రకు ఉండినటువంటి తేడా మీకు అనేక పర్యాయాలు చెప్పాను.
0: I have told you many a time the difference between the Arjuna and Subhadra.
1: అభిమన్యుడు మరణించిన సమయంలో అర్జునుడు విలపించినటువంటి మార్గము సుభద్ర విలపించినటువంటి మార్గములో ఈ యొక్క తేడా మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆఫ్ దెమ్ వీ కెన్ సీ వెన్ బోత్ ఆఫ్ దెమ్ గ్రీవ్డ్ ఓవర్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
1: తండ్రి నిరంతరము పుత్రవాత్సల్యం చేత దేహభ్రాంతి చేత తమ యొక్క భవిష్యత్ యొక్క అభివృద్ధి కోసమై పాటు పడుతుంటాడు.
0: Father, being attached more to the body and to the later prosperity, he suffers under this illusion.
1: కేవలము దేశము యొక్క పటుత్వమును దేశము యొక్క వయస్ ప్రమాణమును ఈ తండ్రి విచారిస్తూ ఉంటాడు.
0: Father always tries to think about the body and its aspects.
1: కనుకని తండ్రి అయినటువంటి అర్జునుడు విలపించేటువంటి యొక్క విధానాన్ని మీరు కొంత విచారించాలి.
0: You will have to see how Arjuna grieved over his son.

0: అని విలపించాడు అర్జునుడు.
1: అర్జున గ్రీవ్డ్ సేయింగ్, వాట్ వాస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్లడీ వార్ విచ్ పుట్ ఎన్ ఎండ్ టు మై సన్ హూ వాస్ అ వారియర్, హూ వాస్ అ హీరో, హూ వాస్ అ వెరీ కాన్క్రిటైజేషన్ ఆఫ్ బ్యూటీ. ఐ హావ్ సాక్రిఫైస్డ్ మై అభిమన్యు, వాట్ ఇస్ ఇట్ ఐ హావ్ వన్? మై సన్ కెనాట్ నౌ అటైన్ ద కింగ్డమ్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్యాగేజ్?
0: ఇంకా సుభద్ర గెలిపించేటువంటి విధానం చూస్తే, మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డలకే

0: ద్వాపర ధర్మము నాలుగు పాదము చనుతరీ బిడ్డలకి అచ్చునట్టి ఈ విధి విధానము ఏర్పడే మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డలకి అచ్చునట్టి ఏ వనితయు లేకపోయనట.
1: ఆర్ దేర్ నో విమెన్ యాజ్ దే క్రైడ్ ఓవర్ ద బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఆఫ్ రామరాజ్య.
0: అప్పుడే కనపడజొచ్చుచున్నవి కలికాల సమాగమ గుర్తులు.
1: ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రామరాజ్య కమింగ్ టు ద ద్వాపర యుగ, వన్ అండర్స్టాండ్స్ హౌ ద కలియుగ విల్ కమ్ అండ్ దేర్ విల్ బి గ్రీఫ్.
0: కాల మార్పుల ప్రమాణమును తల్లి గుర్తిస్తుంటాడు.
1: మదర్ కెన్ అండర్స్టాండ్ ద చేంజెస్ దట్ గోస్ ఆన్ ఫ్రమ్ ఏజ్.
0: దేహ మార్పుల యొక్క ప్రమాణమును తండ్రి గుర్తిస్తుంటాడు.
1: ఫాదర్ అండర్స్టాండ్ ద చేంజెస్ దట్ కమ్స్ ఓవర్ ద బాడీ.
0: నీటి పుడగ వంటి దేహ ప్రమాణమునే తండ్రి ఆశిస్తుంటాడు.
1: ఫాదర్ ఓన్లీ కెన్ రియలైజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద బాడీ విచ్ ఇస్ లైక్
0: అమృతమైనటువంటి యొక్క ఆత్మతత్వమునే తల్లి యోచిస్తుంటాడు.
1: మదర్ థింక్స్ అబౌట్ ద డివినిటీ.
0: కనుక తల్లి ప్రేమ కేవలము ఒక దివ్యమూర్తితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది.
1: Therefore, mother's love is something which is combined with divinity.
0: అట్టి తల్లులుగా తయారు కావటము ఈనాడు అత్యవసరము.
1: It is imperative today that everybody should become such mothers.
0: ఉత్తమ భార్యల కంటే ఉత్తమ మాతృమూర్తి తయారు కావటం అత్యవసరము.
1: Instead of becoming good wives, it's much better to become a good mother.
0: ఈనాడు లోకములో మంచి భార్య కనిపిస్తుంది కానీ మంచి తల్లి కనిపించాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ వీ కెన్ సీ గుడ్ వైఫ్ బట్ వీ కెనాట్ సీ గుడ్ మదర్స్.
0: ఈ గొప్ప భార్య కేవలం భర్తకు మాత్రమే అనుకూలంగా ఉంటారు.
1: దిస్ లేడీ హూ ఇస్ అ గుడ్ వైఫ్ షీ విల్ ఓన్లీ బి యూస్ఫుల్ టు హర్ హస్బెండ్.
0: మంచి హృదయం కలిగినటువంటి యొక్క మాతృమూర్తి దేశమునికి ఒక విధమైన ఆదర్శమూర్తిగా రూపొందుతుంది.
1: A mother who has got this love in her and she's a good mother, she'll be an illustrious example to the whole world.
0: ఇది ప్రాచీన కాలము నుండి కూడాను స్త్రీలయందు పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అందించుటకై అనేక విధములుగా కూడాను నిరూపిస్తూ వచ్చింది శాస్త్రము.
1: శాస్త్ర has setting us examples of how from time immemorial there have been such great women who have been exemplary.
0: సులభాదేవి వనితారత్నమే కదా, మైత్రేయి శాండిలిని మగువలు కారా, సీతాదేవి మీలో జన్మించలేదా, యమునితో పోరి తన ప్రాణేశుని బ్రతికించిన సావిత్రిదేవి మీలోని మగుదాయే.
1: ద హోస్ట్ ఆఫ్ విమెన్ హూ వర్ గ్రేట్ లైక్ సులభ, మైత్రేయి, సీత, సావిత్రి అండ్ మెనీ మోర్ వేర్ విమెన్.
0: కలదు ఎందరో ముక్తి కాంతలు వెలసిరిప్పుడు కూడా ధరలో.
1: ఈవెన్ టుడే దర్ ఆర్ మెనీ విమెన్ హూ కెన్ అటైన్ ద స్టేటస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీతత్వాన్ని మనము అప్పుడప్పుడు చింతించాలి.
1: దిస్ స్టేటస్ ఆఫ్ ఎ వుమన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్యూరిటీ వి విల్ హావ్ టు థింక్.
0: దీనికి మరుపు అనేటువంటిది ఏమాత్రమూ లేదు.
1: వి షుడ్ నాట్ ఫర్గెట్ దిస్.
0: మనకంటే ప్రత్యేకంగా ఇది ఒకటిగా ఉండినప్పుడే దీనిపైన మరుపు అనేటువంటిది మనకు ఉంటుంటుంది.
1: వెన్ దర్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ అస్ దెన్ ఓన్లీ వి ఫర్గెట్ ఇట్.
0: అదే మనమైనప్పుడు దీనికి మరుపు అనేటువంటిది ఏ రీతిగా లభిస్తుంది?
1: వెన్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అస్ హౌ కెన్ వి ఫర్గెట్ ఇట్.
0: నీ చెవును నువ్వు మర్చిపోతున్నావా?
1: ఆర్ యూ ఫర్గెటింగ్ యువర్ ఓన్ ఇయర్స్?
0: నీ ముక్కును నీవు మర్చిపోతున్నావా?
1: ఆర్ యూ ఫర్గెటింగ్ యువర్ ఓన్ నోస్?
0: నీ తలను నీవు మర్చిపోతున్నావా?
1: ఆర్ యూ ఫర్గెటింగ్ యువర్ ఓన్?
0: కారణం ఏమిటి? అది నీవే అయి ఉన్నావు.
1: ద రీజన్ ఇస్ బికాస్ యు ఆర్ ఇట్ ఇట్ సెల్ఫ్.
0: కనుక నీవు మరుపు అనేటువంటి అక్కడ ఏమాత్రం అవకాశం లేదు.
1: Therefore, there is absolutely no chance of a getting.
0: నీది కానటువంటిది వేరుగా ఉండినటువంటి దానిపైన నీకు మరుపు అనేటువంటిది లభించుటకు అవకాశం ఉంటుంది.
1: ఇట్ సంథింగ్ విచ్ యూ ఫీల్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ, దెన్ ఓన్లీ యూ ఫర్గెట్ ఇట్.
0: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క గుణములు మన యొక్క స్వభావములు దీనిని మరచుటకు ఏమాత్రం అవకాశం లేదు.
1: సో దీస్ డివైన్ క్వాలిటీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ ఇనేచినస్ అండ్ వి డెఫినెట్లీ కెనాట్ ఫర్గెట్.
0: ఎప్పుడు యొక్క నిమురు ఉండినట్టుగా ఉండదు కదా, అదే రీతిగా మన స్వభావం అనేటువంటిది లేకుండా ఈ పైకట్టు ఉండేటువంటి మాయలు అనేటువంటిది మనకు ఆవరించుటకు వీలు కాదు.
1: దెర్ ఇస్ నో యాష్ వితౌట్ ఫైర్. Therefore, there is innate quality divinity in us and which we cannot forget. It's always latent.
0: కనుక మానవుడు మర్చవలసినటువంటిది కాదు.
1: సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ మ్యాన్ కెన్ ఫర్గెట్.
0: మరుపు అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఫర్గెట్ఫుల్నెస్?
0: ఇది కేవలము బలహీనత యొక్క లక్షణము.
1: దిస్ ఇస్ డ్యూ టు వీక్నెస్.
0: ఈ బలహీనతకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ దిస్ వీక్నెస్?
0: నిత్యానుభవంలో లేకపోవటం.
1: ఇట్స్ బికాస్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్ ఇన్
0: నిత్యానుభవంలో లేకపోవటకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ నాట్ పుటింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్?
0: సత్సంగం చేరకుండా ఉండటమే.
1: ఇట్స్ బికాస్ వీ డోంట్ గెట్ ఇన్ టు గుడ్ కంపెనీ.
0: నిత్యానుభవంలో ఉంటుంటే ఇది మర్చుటకు వీలు కాదు.
1: If this was something which was a part of our daily life, we would never have forgotten it.
0: Kana manamu nitya jeevitamulo idi pradhanamainatundi anganga manam bhavinchinappude ee manavatvanni manamu aacharana roopamaina prachara prabodham cheyatuku entaina avakasam untundi.
1: It's only when we realize that is one of the most essential things in life, it's only then we'll be able to do good to mankind.
0: Jagattulo mottamodata upadi bhedamulo cheta bharya bhartalu తల్లి కుమారుడు అనేటువంటి భేదములను పాటించవచ్చు.
1: మేబీ ఇన్ ద వరల్డ్ వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ సన్. ఇంకా
0: అతిక్రమించడానికి ఏమాత్రము వీలుండదు.
1: బట్ వీ కెనాట్ గో బియాండ్ దిస్.
0: దీన్ని విసర్జించటకు అసలే సాధ్యము కాదు.
1: వీ కెనాట్ గివ్ ఇట్ అప్ డెఫినెట్లీ.
0: కానీ ఆత్మలక్ష్యముతో దేశ లక్ష్యాన్ని కొంతవరకు మనము మర్చడానికి అవకాశం ఉంటుంటాయి.
1: బట్ థింకింగ్ ఆఫ్ ది ఆత్మ వీల్ హ్యావ్ టు స్ట్రై at least to some extent to forget the body.
0: Jagatanta kudano oka vedika vantidi.
1: The whole world is something like a stage.
0: Prati vyakti kudano andulo oka patra dhari.
1: Every individual is taking one role in it.
0: Prati patra dhari yendu undinatvanti oka divyatme sutra dhari.
1: The person who stages the whole thing is the director.
0: Patra dhari aneka veshamulu dharinchavachunu.
1: The actor may take many roles.
0: Kani divyatmainatvanti vyakti okkade.
1: But the divine person is only one.
0: Ade reethiga ee yokka jagattulo aada maga purushulu stree bharya bharta aneetvanti veshamulu dharinchi tama tama kartavyanni taamu nirvartinchataku prayatninchavachchu.
1: Maybe in the world we have this difference between man and woman, wife and husband, and each of you can do your duty according to the role.
0: I see iruvuri endu kudunu samattamainte atma tattvam divyattanga unnatundi okkate.
1: But in both the divinity is the same.
0: Idi ettanaga
1: how is this?
0: Mysore pak, gulab jam, barfi, palko, jilebi, కీరు ఇత్యాది పదార్థములు మనం భుజించుటకై చేసుకుంటాం. ఇన్ని పదార్థములు ఎందు కూడాను రూపనామములు వ్యత్యాసంగా ఉంటున్నాయి, కాని చక్కెర ఒక్కటే. అదే దివ్యత్వం. అదే రీతిగా స్త్రీ పురుషులు బాలుడు వృద్ధుడు యవ్వనుడు కౌమారి ఇలాంటి పేర్లు ప్రతిష్టలతో మనము జగత్తులో వ్యవహరిస్తున్నాము, కాని అందరి ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వం అదే నిజమైన మానవత్వం.
1: Just as we have a variety of sweets like Mysore Pak, Gulab Jamun, Laddu, etc. But the common thing there is sugar. In the same way there may be men and women, children, middle-aged, old people. Divinity is the same. How can we experience divinity? This is with us. This is a tumbler. There is water in this. There is sugar underneath it.
0: పై భాగంలో నీరు గోలినప్పుడు ఏ విధమైన రుచి లేకుండా ఉంటుండాలి.
1: బట్ ఇఫ్ యూ ఓన్లీ డ్రింక్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దర్ ఇస్ నో టేస్ట్.
0: అయితే ఈ రుచి లేకుండా పోవడానికి కారణమేంటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఆఫ్ ఇట్స్ టేస్ట్?
0: చక్కెర లేదా?
1: ఇస్ దేర్ నో షుగర్?
0: ఉంది అడుగు భాగంలో.
1: ఇట్ ఇస్ అండర్నీత్.
0: అయితే ఒక స్పూను తీసి ఆ అడుగును ఉన్న చక్కెరను చక్కగా మనం కలిపినప్పుడు నీటిలో అంత సర్వవ్యాపిగా ఈ మాధుర్యం చేరిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి టేక్ ఎ స్పూన్ అండ్ స్టర్ ఇట్ దెన్ ద షుగర్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ద వాటర్.
0: మన హృదయమే ఒక టంబ్లర్.
1: ఆ హార్ట్ ఇస్ అ టంబ్లర్.
0: ఇందులో దివ్యత్వమే తగినటువంటి చక్కెర.
1: డివినిటీ ఇస్ ద షుగర్.
0: ఈ వరల్డ్ డిజైర్ ఈ ప్రాపంచిక విషయవాసనలే ఆ పైన కప్పుకున్నటువంటి జలము.
1: The upper part of the water are all the worldly desires.
0: ee prapanchika vishayavasanalu lekunte pai neeru manam traagutunnamu. Emi ruchi ledu, emi sukham ledu, emi aanandam leduni nirashaku nispruhaku guri aipothunnam.
1: The despondency, the depression, the loss of pleasure and pain, it's because we are drinking the upper part of the water which is tasteless.
0: Kaani buddhi aneetvanti spoonu teesi ee hrudayam aneetvanti dantlo sadhana aneetvanti kalupu chesinappudu దైవత్వం అనేటువంటి సర్వత్రా వ్యాపిస్తుంది.
1: ఇట్ వెన్ వి టేక్ ద స్పూన్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ స్టర్ ఇట్ విదిన్ అవర్ హార్ట్ then it's only that the divinity gets manifest within us.
0: కనుకనే సాధన అత్యవసరము అని.
1: Therefore sadhana is very important.
0: స్పూను పెట్టినా గాని ప్రయోజనం లేదు.
1: There is no use of only keeping a spoon.
0: స్పూనుతో అంత కలపాలి.
1: We have got to stir it with a spoon.
0: అది నిత్య అనిత్య విషయ పరిశీలన శక్తి అని.
1: That is which fosters the discrimination between what is eternal and what is
0: సత్యము, ఏది నిత్యము.
1: What is permanent, what is impermanent?
0: కనుక ఈ సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించి దానిని సర్వత్రా మన కార్యములయందు, మన మాటలయందు, మన చూపులయందు, మన తలపులయందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి యొక్క సారమే ప్రవేశించాలి.
1: Having understood what is permanent, what is impermanent, in our thought, word and deeds, we will have to make it a part of ourselves.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. రసస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వము హృదయమైనటువంటి పాత్రలో వేసుకున్నప్పుడు ఈ పాత్రకు ఏ భాగంలో ఎక్కడ రంధ్రం కొట్టినా ఈ రసమే వస్తుంది, కానీ నీరసము రావడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ వెన్ యూ పుట్ దిస్ డివినిటీ ఇన్ టు ద కంటైనర్ ఆఫ్ యూర్ హార్ట్ యూ మే ఈవెన్ మేక్ మెనీ పర్ఫరేషన్స్ బట్ యూ విల్ ఓన్లీ బి గెటింగ్ డివినిటీ.
0: కనుక ప్రతి హృదయమనేటువంటి యొక్క దీని యందు కూడాను దేహము స్త్రీ పురుషుల యొక్క భేదముతో ఉండనప్పటికీ హృదయమనే పాత్రలు దివ్యత్వం అనేటువంటిది మానవత్వం అందరి ఎందు సమత్వంగానే ఉంటుండాలి.
1: There may be the difference, external difference between man and woman, but in the heart, if one fills it with divinity, it is the same.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: ఒక వ్యక్తి ఒక రామన్న అని ఉండవచ్చును. అతను ఒక డ్రామాలో మహారాజు వేషం వేసి ఉండవచ్చును.
1: There may be individual called Ramanna, and he may be taking the role of a king in a play.
0: కాని స్టేజ్ పైన అతను కింగ్, మహారాజు.
1: On the stage, he's a king.
0: వాడు స్టేజ్ కి వెనకపోతే వాడు రామన్న.
1: Behind the stage, he's Ramanna.
0: ఇంకా కొంతమంది ఆంధ్రులంతా చూసి ఉండవచ్చును, త్యాగయ్య వేషం వేసిండేది నాగయ్య.
1: Many Andhras may know that Tyagaya had taken the part of.
0: కాని నాగయ్య త్యాగయ్య వేషం వేసి ఈ వేదిక పైన నాగయ్య వదే యాక్ట్ చేస్తే అతనికి ఏమాత్రము గౌరవం ఉండదు.
1: If Nagaya, having taken the part of Tyagaya, acts like Nagaya on the stage, it wouldn't be any use.
0: ఈ వేదిక పైన త్యాగయ్య వలనే యాక్ట్ చేయాలి.
1: He should act as Tyagaya on the stage.
0: వేషం మాత్రం మార్పుగా ఉంది.
1: Maybe his part is different.
0: ఇప్పుడు ఈనాడు సింపోయం చేస్తున్నటువంటి సత్యసాయి, కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి విద్యార్థినులు.
1: Today the students who belong to the kingdom of Mother Sai.
0: వీరు స్త్రీలు.
1: They are women.
0: ఉపాధిని భేదమును పట్టి వీరు బాలికలుగా ఉంటున్నారు.
1: Maybe because of the external differences they are.
0: ఈ బాలికలు ఏదో ఒక వార్షికోత్సవ సమయంలోనూ ఒక డ్రామా వీరు ప్రదర్శించవచ్చు.
1: These young girls may put up a drama on the annual day.
0: ఈ ప్రదర్శనలో ఒక్క బాలిక మహారాజు మాదిరి, మరొక బాలిక మహారాణి మాదిరి వేషం వేయొచ్చు.
1: Maybe one girl takes the part of a king and the other girl takes the part of a queen.
0: స్టేజి పైన మహారాజు మహారాణిగా ఉన్నారు, కానీ యథార్థంగా చూస్తే వీరిద్దరూ గర్ల్స్.
1: Maybe on the stage they are the king and the queen, but truly they are two girls.
0: అదే విధంగా ఈ జగత్తంతా కూడాను ఒక గర్ల్స్ కాలేజీ వంటిది.
1: The whole world is something like a girls' college.
0: ఈ వేదిక పైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పాత్ర తీసుకున్నారు.
1: On the stage, each individual has taken a part.
0: వారి వారి ఉపాధులను పట్టి వారు తమ తమ చర్యలు అనుసరిస్తున్నారు.
1: According to their part, they act the role.
0: కానీ లోపల మాత్రము ఇరువురికి ఒకే నిజతత్వము.
1: But in the hearts of both, there is only one essence.
0: పంచ, ప్యాంటు, పైజామా, ఉష్కోట్లు వేసినంత మాత్రం వీరు బాలురు కాదు. చీర, జడలు ధరించినంత మాత్రం వీరు స్త్రీలని కాదు. ఇరువురు కూడాను స్త్రీతత్వమే.
1: Those who wear the pants, the bush coat and the dhoti are not men, and those who wear the plaid and the sari are not women. The essence in both of them is the same.
0: ఆడవారు మాత్రమే ఆశిస్తారా, మగవారు ఆశించరా అన్నాను.
1: Not that only women desire, don't men also desire?
0: దుఃఖం వస్తే ఆడవారైనా ఏడ్చేది, మగవారు ఏడ్చరా?
1: When sorrow comes, do only women cry, don't men cry?
0: కనుక ప్రాకృతమైన సంబంధమైనటువంటి యొక్క సర్వ గుణములు కూడాను ఆడ మగకు సమత్వంగానే ఉంటున్నాయి.
1: సో దోస్ థింగ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్ ఆర్ సేమ్ టు బోత్ మెన్ అండ్ విమెన్.
0: ఏదైనా ఒక దుఃఖం వార్త విన్నప్పటికీ ఆడ మగ ఇరువురు కూడా దుఃఖముతో కుమిలిపోతారు.
1: ఫిజికలీ స్ట్రాంగ్ టు సమ్ ఎక్స్టెంట్ హి మే బి
0: ఆకలి దప్పి నిద్ర కోపము తాపము ఈర్ష్య అసూయ దంభము ఇవన్నీ కూడా బలహీనత యొక్క లక్షణాలు.
1: హంగర్ జెలసీ యాంగర్ అవరెస్ ఆర్ ఆల్ దోస్ విచ్ బిలాంగ్ టు వీక్నెస్.
0: కనుక ఈ బలహీనతలు ఇరువురు ఎందు సమత్వంగానే ఉంటున్నాయి కాబట్టి ఇతను పురుషుడు అని ఎక్కడ చెప్పడానికి వీలవుతుంది.
1: బికాస్ దీస్ వీక్నెసెస్ ఆర్ ద సేమ్ ఇన్ బోత్ మ్యాన్ అండ్ విమెన్.
0: దేశమనే పురమునందు సంచారం చేయటం వల్ల పురుషుడు స్త్రీను అని చెప్పొచ్చునే కానీ బలహీనతలు ఇరువురికి సమత్వమే కనుక ఇరువురు కూడాను అబలలే.
1: Maybe because man is a little stronger physically, he might be called a man. But this weakness of all these qualities is the same to both man and woman. So how can we call man
0: Nirini matrame abala ani, purushuni matram abala kadam cheppadaniki veelu kaadu. Jagatreetiga purushulanu upayog pettachu kani purushudu kudano abalanu.
1: We cannot call only women the weaker sex because man also has these weaknesses. For outward purposes perhaps he is a man.
0: ఒకరు ఒక మార్గంలో దుఃఖించవచ్చును, మరొకరు మరొక మార్గంలో దుఃఖించవచ్చును.
1: మేబీ వన్ గ్రీవ్ ఇన్ వన్ వే ది అదర్ వన్ ఇన్ ది అదర్.
0: అర్జునుడు దేహపటత్వాన్ని బట్టి పుత్రవాత్సల్యం బట్టి తాను దుఃఖించాడు.
1: అర్జున
0: కాల ప్రమాణమును బట్టి ఈ యొక్క యుగ యుగములకు ధర్మములు మార్పును బట్టి ఈ యొక్క సుభద్ర దుఃఖించింది.
1: అర్జున మైట్ హావ్ గ్రీవ్ ఫర్ అభిమన్యు టేకింగ్ ఇన్ టు అకౌంట్ హిస్ బాడీ. But Subhadra wept for him, taking into account the changes of the yuga.
0: Margamulu veru veru kavachunu kani gamyamu okkate.
1: Ways may be different, but the goal is the same.
0: Ee tattvanni chakkaga manam gurtinchukovadaniki Bhagavatamulandu sariyainatundi aadarshamulanta untunnayi.
1: Bhagavata has given us various examples to recognize this truth.
0: Okanadu raga gampanu chetapatti nugrulu eraganikani దారిలో బయలుదేరింది.
1: వన్ డే రాధ వెంట్ ఆన్ ద వే టేకింగ్ హర్ బాస్కెట్ టు కలెక్ట్.
0: క్రమక్రమేణ తాను ఒక బృందావనంలో ప్రవేశించడానికి ద్వారం దగ్గర నిల్చుకుంది.
1: దెన్ స్లోలీ అండ్ స్లోలీ షీ కేమ్ టు ద గేట్స్ ఆఫ్ బృందావన్.
0: ఈ బృందావనం ద్వారం దగ్గర ఒక పనివాడు ఉంటున్నాడు, వాచ్మ్యాన్, కాపలాదారి.
1: There was a watchman near the gates of Vrindavan.
0: ఈ కాపలాదారి ఈమెను అడ్డు చేశాడు.
1: This watchman prevented Radha from entering.
0: రాధ అడిగింది.
1: రాధ అడిగింది.
0: వృందావనంలో గోవులు అధికంగా చేరటం చేత ఇక్కడ నుగ్గులు అధికంగా చిక్కవచ్చును, కనుక నన్ను ప్రవేశపెట్టమనింది.
1: Because many cows move about in Vrindavan, I may be getting much of dung, so please allow me.
0: ఆ యొక్క కాపలాదారి, అమ్మా మీరెవరు? ఇక్కడ స్త్రీలు ప్రవేశించడానికి వీలు కాదు, ఇది కృష్ణుని యొక్క ఆజ్ఞ అన్నాడు.
1: He said it is Krishna's command that no woman should be allowed to enter.
0: రాధ యోచించింది, అయ్యా నీవిందులో ప్రవేశించవచ్చును, నేను మాత్రం ఎందుకు ప్రవేశించకూడదు అనింది.
1: రాధ thought, you can go, why should I not go?
0: నేను పురుషుడను, నీవు స్త్రీ, కనుక బృందావనంలో స్త్రీలు ప్రవేశించటకు ఏమాత్రం కూడా అధికారం లేదన్నాడు.
1: సో హీ సెడ్ ఐఎమ్ అ మ్యాన్, యూఆర్ అ వుమన్, అండ్ నో వుమన్ హ్యాస్ అథారిటీ టు ఎంటర్ బృందావన్.
0: తత్వం ఎరిగినటువంటి యొక్క వ్యక్తి కనుక రాధ, అయ్యా నీవు కేవలము డ్రస్సును ధరించినంత మాత్రమున నీవు పురుషునిగా భావిస్తున్నావు, పురుషుడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనింది.
1: Radha, who knew the truth, she told him, O man, because you've worn the dress of a man, you're thinking you're a man. There is absolutely...
0: Sarvadrudu, Sarvavyapakudu, Sarvasaktimaita Nitintuvade Purushudu.
1: One who is all-powerful, omniscient and omnipotent is the only...
0: Raga dveshamulache, vishaya vasanulache, manavattamunu dharinchi, kevalamu, laukika drishtito pravattincheetunti varandaru kudanu, sthrilenu annadu.
1: Those people who suffer from dualities of pain and pleasure and various types of feelings, all of them are men.
0: Kanuka Vrindavanamlo praveshinchataku naaku kudanu adhikaram undi, neevu streene, nenu streene, neeku adhikaram undinappudu naaku enduku adhikaram ledani eemu vaadinchindi.
1: So you are also a woman, I am also a woman, so why do not I have the authority to enter into Vrindavan?
0: ఈ సత్యాన్ని గుర్తించే సమయానికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: సో వెన్ దిస్ ట్రూత్ వాజ్ రికగ్నైజ్డ్ కృష్ణ కేమ్.
0: కృష్ణుడు వచ్చి, రాధా, నా నియమం నా నియమం, నియమాన్ని ఉల్లంఘించటం చేత నీవు సుంకాన్ని చెల్లించవలసి తప్పదు అన్నాడు.
1: కృష్ణ సెడ్, మై కమాండ్ ఇస్ మై కమాండ్, ఇఫ్ యు గో అగైన్స్ట్ ఇట్ యు గాట్ టు పే టాక్స్.
0: ఏమి ఈ సుంకము అని అడిగింది. ఆయన చెప్పాడు, హృదయమే అర్పితం చేయటం దీనికి సుంకము అన్నాడు.
1: ద ట్యాక్స్ ఈస్ ఆఫరింగ్ యువర్ హార్ట్.
0: ఆమె చెప్పింది, ఏనాడో ఇచ్చాను నీకు హృదయం, ఈనాడు కొత్తగా ఇవ్వడానికి నాకు రెండు హృదయాలు లేవని.
1: రాధా సెడ్, ఐవ్ ఆల్రెడీ గివెన్ అవే మై హార్ట్, ఐ హావ్ నో టూ హార్ట్స్ టు గివ్ యు నౌ.
0: అక్కడే కృష్ణుడు చెప్పాడు,

0: ശാസ്ത്രിത ശരണ്യമ്മൈന കീർത്തി ബൃന്ദാവനമ്പു.
1: സോ ബൃന്ദാവം ബിക്കംസ് എ സിംബിൾ വിച്ച് വിൽ പ്രൊക്ലെയിം ദ ഫെയിം ഓഫ് ദ യൂണിയൻ ബിറ്റ്വീൻ യു ആൻഡ് മീ.
0: കനുക പ്രകൃതി പരമാത്മ ഈ രണ്ടു കൂടുന്നു ബിംബ പ്രതിബിംബമുലു.
1: പ്രകൃതി ആൻഡ് പരമാത്മ ആർ ലൈക് ദ ഇമേജ് ആൻഡ് ദ റിഫ്ലക്ഷൻ.
0: കനുക സ്ത്രീ പുരുഷനു അനേട്ടുണ്ടിതി ദൈവം യൊക്ക പ്രതിബിംബമുലേ.
1: സോ മാൻ ആൻഡ് വുമൻ ആർ ദ റിഫ്ലക്ഷൻസ് ഓഫ് ഗോഡ്.
0: ഇവ ഇരുവരു കൂടുന്നു അബലത്വത്തോ കൂടിനട്ടുണ്ട് യൊക്ക വ്യക്തിലേ.
1: Both of them are those endowed with weakness.
0: പുരുഷതത്വം ഒക്ക ദൈവത്വം മാത്രമേ.
1: Manhood is only divinity.
0: കനുക മാനവത്വമును అనగా హ్యూమన్ వాల్యూను డెవలప్ చేసుకోవాలనుకుంటే అభివృద్ధి పరచుకోవాలన్న స్త్రీ పురుషులు ఇరువురు కూడాను సమంగానే దీనికి తగినటువంటి క్రియలు జరపాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ వాల్యూస్ ఆర్, బోత్ మెన్ అండ్ విమెన్ షుడ్ స్ట్రైవ్ టు ప్రమోట్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ విధమైనటువంటి దీనిని పోయినప్పుడే నిజమైనటువంటి ఒక దైవత్వం మనలో ప్రాప్తిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి స్ట్రైవ్ టుగెదర్ ఫర్ దిస్ దెన్ వీ విల్ మేనిఫెస్ట్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈనాడు హ్యూమన్ వాల్యూ అనేటువంటిది కొత్తగా మనం సంపాదించుకుని తెచ్చుకునేటువంటివి కాదు.
1: సో టుడే హ్యూమన్ వాల్యూస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ వి హావ్ న్యూలీ ఆబ్టెయిన్.
0: మనలో ఉండినటువంటి వాటినే మనము ఆచరణలో ఉంచాలి.
1: ఇట్స్ దాట్ విచ్ ఇస్ విదిన్ అస్ హావ్ గాట్ టు పుట్ ఇంటు ప్రాక్టీస్.
0: పరిత్రాణాయ సాధూనాం వినాచాయత దుష్కృతం ధర్మ సంస్థాపనాత్తాయ సంభవామి యుగే యుగే అన్నారు. అనగా ధర్మమే క్షీణించి ఉండినా దీనిని అభివృద్ధి పరచడానికి ఎవరితరము కాదు.
1: ఇఫ్ ధర్మ హ్యాడ్ డిక్లైన్ nobody can resuscitate it.
0: క్షీణించేటువంటిది ధర్మం కాదు.
1: దాట్ విచ్ డిక్లైన్స్ ఇస్ నాట్ ధర్మ.
0: అయితే ఈ ధర్మమును పునరుద్ధరించటానికి ఎందుకు అవతరించాడు కృష్ణుడు అనగా ధర్మమును పునరుద్ధరించటానికి కాదు ధర్మమును ప్రకటింప చేయటానికి.
1: వై డిడ్ దెన్ కృష్ణ డిసెండ్ టు దిస్ ఎర్త్ వన్ మై ఆస్క్. ఇట్ ఈస్ నాట్ టు రిససియేట్ ధర్మ బట్ ఈస్ ఓన్లీ
0: ఆచరణ ఎందు లేకపోవటం చేత ఆచరింప చేయడానికై తాను అవతరించాడు.
1: It's because to tell human beings to put into practice
0: dharma unnadi aacharinchetundi vyaktulu leru.
1: Dharma is there but there are no people to put it
0: kanukune tirigi uttishtata jagrata praptya varanya bodhatani ee ajnanamuno nidralo undinetundi manavuni melkolipi ayya dharmamunu pravartimpachi dharmamunu abhivruddhi parchu dharmo rakshate rakshitaha dharmamunu neevu rakshinchitiva dharmamu ninnu rakshistundi ani hattaristu vachadu. ఈ యొక్క అవతారం నందు
1: కృష్ణ డిసెండెడ్ టు ది ఎర్త్ బికాస్ హీ వాంటెడ్ టు అవేకన్ మ్యాన్ ఫ్రమ్ ద స్లీప్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ దెన్ టు టెల్ హిమ్ దట్ హీ షుడ్ బి రైచియస్ అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ద ధార్మిక్ ప్రిన్సిపల్.
0: అయితే ఈనాటి మానవులు ఎందు ఈ విధమైనటువంటి వికృతములు అభివృద్ది అయిపోయి మానవత్వాన్ని మరిపించేటువంటి చర్యలు పెంపొందించడానికి ఎంతవరకు మనం పాటు పడుతున్నాం, ఏ విధమైనటువంటి రీతిగా ఇవి పెరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్త్రీలు ముఖ్యంగా గుర్తించాలి.
1: టుడే మ్యాన్ కైండ్ ఇస్ ఫర్గెటింగ్ టు బి మ్యాన్హుడ్ ఇట్సెల్ఫ్ అండ్ వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్.
0: స్త్రీలు గర్భధారణ భరింపవలెనుగా నవమాసంబులు మోసి కనిపించి ఘనబుద్ధులను నేర్పి తనయు నీ ఒసగేడి తల్లి తక్కువయౌనా. కనుకనే తల్లిదండ్రులంచును వెనుక నుంచిరి తండ్రి పేరును కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామం బెముందు. తల్లి గర్భమును ధరించి నవమాసములు మోసి పవిత్రమైనటువంటి సుతులను ప్రపంచమునకు అందించేటువంటి యొక్క స్థానం.
1: ద పొజిషన్ ఆఫ్ అ వుమన్ ఇస్ దాట్ షీ బేర్స్ అ చైల్డ్ విద్ ఇన్ హర్ ఫర్ 9 months. And then when it is born, she fosters it and tells us about good qualities.
0: Aithe ee garbhamunandunnatundi shishuvunaku tallikini avinabhava sambandhamaina idiga untundadi.
1: So the child which is within the womb of the mother and the mother are closely interlinked.
0: Purvamu garbhamunandunnatundi samayam lopala aameku aneka rakamulainatundi saddanta patanu salapatamu satsangamulo praveshinpa cheyatamu సత్కథలు చెప్పటము సత్కర్మలలో ఆచరింప చేయటము ఇలాంటివంతా కూడాను ప్రాచీన కాలంలో అభ్యసింప చేసేటువంటి వారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ అ ప్రాక్టీస్ దట్ వెన్ అ వుమన్ వాజ్ క్యారింగ్ షుడ్ బి ఆస్క్డ్ టు బి ఇన్ గుడ్ కంపెనీ, గుడ్ స్టోరీస్ వుడ్ బి టోల్డ్ టు హర్ అండ్ షుడ్ బి ఎంజాయింగ్ టు డూ గుడ్ యాక్షన్.
0: వీటి ప్రసవ సమయం నందు మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ఈ ఆడవారంతా చేరి గానముగా పాడేటువంటి వారు.
1: During the time of delivery, even beautiful stories of Dhruva, Prahallada and all these things would be
0: కారణమే మనగా ఈ కథలు తాను వింటుంటే ఈ పవిత్రమైన భావములు హృదయంలో చేరుతుంటే ఆ యొక్క పవిత్రమైన భావమంతా బిడ్డలో ప్రవేశించేటువంటివి.
1: It's because when she hears all these things that are so pure and sacred, these sacred and pure feelings would enter the child.
0: కనుకనే పిల్లలు కూడాను బాల్యము నుండియే ఈ పవిత్రమైన భావములతో పెరిగేటువంటి వారు.
1: Therefore, from childhood, children would be fostered with these sacred qualities.
0: ఈ కలి ప్రభావము చేత ఈనాడు ఏమైపోయింది? గర్భమును ధరించిరా వారికి ఏమైనా కొంతవరకును చూడాలని ఇష్టపడితే 24 గంటల సేపు అక్కడ టెలివిజన్ లేకపోతే సినిమాలకు వెళ్లాలి. ఈ విధంగా వెళ్లటం చేత ఆ సినిమా పిక్చర్స్ అంతా చూచి ఆ చర్యలంతా లోపల పోయి ఈ టెలివిజన్ లో ఉండేటువంటివంతా చూచి కష్టగడపటకు ఈ పిల్లలు కూడా పుట్టేటువంటి వారు సినిమా బిడ్డలుగా పుడుతున్నారు.
1: టుడే ఇన్ ద కలియుగ వెన్ అ వుమన్ ఇస్ క్యారింగ్ ఆల్ ద 24 అవర్స్ షీ సీయింగ్ ఎ టెలివిజన్ ఆర్ ఎ సినిమా and all those things that happen in the television or the cinema gets into the child.
0: Yad bhavam tad bhavati ani mana baita drishti etta untuntado mana lopala unnatundi drishti kudanu ade reethiga roopondutundi.
1: So these children become cinema children. So whatever feelings we have within will be manifested outside.
0: Deeniki chakkani udaharanamu Mahabharatamulo Arjunudu Padma Vyuhanni gurinchi Subhadraka cheptunnadu.
1: So in the Mahabharata to Subhadra is being told about this Padma Vyuha when Abhimanyu
0: vintu ee Padma Vyuham yokka aashcharyamaina ati ramaneeyamaina tundi yokka vyuhanu taanu chintistu nidrinchindi.
1: So Subhadra slept after being told about this, about the beautiful aspects of the Padma Vyuha.
0: Ee cheppe katha anta kodanu lopala unnatundi bidda vintunnadu.
1: All the story was listened to by the child inside.
0: Oke pregu iruvuriki
1: there is an indissoluble connection between the mother and the child.
0: He vintu undreatvanti Subhadra anukoni Arjunudu inka modulu pettinadu cheptune untunnadu.
1: Arjuna thought it was Subhadra who was listening and he was continuing the story.
0: Tachchane Krishnudu praveshinchi Arjuna vineetvanti Subhadra anukuntunnava kaadu kaadu lopala bidda vintundali ee yokka vyuham ee vishayamu ippudu nee cheppakoodadu annadu.
1: So Krishna came and sort of warned Arjuna and then he said, it is not Subhadra who is listening, it is a child within, so stop it.
0: Devesinchayanta varaku cheppadu Arjunudu tirigi venukuku vacheyatundi vishayamu Krishnudu yokka aagna cheta taanu viraminchukunnadu kanukane ee padma vyuhamulo praveshinchetundi danni maatrame taanu vinatam cheta praveshinchadu tirigi venukuku vacheyadantlo vinalekapoyadu kanukane pranamunu kolipoyinadu.
1: So Arjuna told the story only as long as one could enter the Padma Vyuha and not get out of it. So later Abhimanyu got entangled in the Padma Vyuha and could not come out of it.
0: Kanuka prachina bharatiya sanskrutini manam okka tori vicharinchinappudu bayata jarigeetundi vanni kudanu garbhamlandu unnatundi biddaku sambandhinchinatundiga untuntayi.
1: Therefore all that happens outside is nothing but the reflection of what the child has learned.
0: Okka chinna udaharanam,
1: one small example.
0: Ye dwapara yugamunandunu ye treta yugamunandunu eppudo jariginatundi vanta kudanu ee aadarshanga teeskovatam idi ee vidhanga avutundi ippudu kaliyugamlo em jarugutunna ilanti vantanni meeru charchinchavachchu prashninchavachchu.
1: You might ask, what is the use of taking as examples all that happened in the treta yuga, the dwapara yuga, and how does it be applied to the present times?
0: 2 సంవత్సరముల పూర్వము బృందావనము లోపల నేను చేరి వేసుకుని ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాను.
1: 2 years back under a tree in Brindavan I was sitting on a chair.
0: అక్కడ ఒక స్వీపర్ భార్య 8వ నెల లోపల ఆ క్లీన్ చేసి వెళుతూ వెళుతూ ఒక కోతి పిల్లను చూచింది.
1: One sweeper's wife, she was carrying 8 months, she was sweeping there and as she was going she saw the little monkey.
0: కోతి పిల్లకు కాళ్ళు ఇట్లా ఉండకుండా ఇట్లా సొట్ట తిరిగి ఉన్నాయి.
1: Now that little monkey, instead of having legs straight, it had got bow legs.
0: ఆ బిడ్డ తల్లిని కర్చుకోవడానికి చాలా అవస్థ పడుతూ ఉంటుండాలి.
1: So the little monkey was trying very hard to hold on to the mother monkey.
0: ఈ స్వీపర్ భార్య చూస్తూ దాన్ని నవ్వుతూ కూర్చుంది.
1: So this wife of the sweeper went on looking at it and laughed.
0: తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుండాలి, బిడ్డ కూడా చాలా ప్రయత్నం చేస్తుండాలి, కానీ తల్లిని ఖర్చుకోలేకపోతుండాలి.
1: The mother monkey was trying, this little monkey was trying, but the little monkey could not hold on.
0: ఇంకా వీలు లేకుండా ప్రజా సమూహంతో ఉండటం చేత ఆ యొక్క కాలు పట్టుకుని ఈడ్చుకుని పోతుండాలి తల్లి.
1: Therefore the mother inevitably started to drag the little monkey.
0: అప్పుడే నేను రామబ్రహ్మంతో చెప్పాను, ఈ సమయంలో ఈ యొక్క వ్యక్తి ఈ విధమైనటువంటి దృశ్యాలు చూడకూడదు, దీన్ని ఇంత పరికించి ప్రత్యేకించి దీనిని యోచించడానికి ప్రయత్నం చేయకూడదు అన్నాను.
1: సో దాన్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ రామ బ్రహ్మ దట్ దిస్ లేడీ హూ ఇస్ ఇన్ దట్ స్టేజ్ షుడ్ నాట్ కీప్ ఆన్ పేయింగ్ అటెన్షన్ టు దిస్ థింగ్.
0: రెండో నెల లోపలే మా ఆసుపత్రికి పోయి పురుగు చేసుకుంది.
1: ఆఫ్టర్ 2 months షీ డెలివర్డ్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: ఈ బిడ్డకు కాళ్ళు ఇట్ల పుట్టాయి.
1: And her child had these curved legs.
0: ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలు జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి, కానీ దీని వల్ల ఇక జరిగింది అనేటువంటిది మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: There are so many such living examples in the world, but man is not able to realize why this.
0: కనుకనే మన యొక్క దృష్టిని పట్టే సృష్టి కూడా జరుగుతుండాలి. కనుక మానవులు స్త్రీలుగా ఉండినటువంటి వారు అనేక విధమైనటువంటి పవిత్ర భావాలను ప్రధానంగా వారు లోపల చేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ ఈస్ డ్యూ టు అవర్ విజన్. దేర్ ఫోర్ ద విమెన్ షుడ్ ట్రై టు లుక్ అట్ ప్యూర్ థింగ్స్.
0: వారి భావములను ఆధారం చేసుకుని వారి యొక్క సంతతి అంతా భవిష్యత్తులో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ దే ఫోస్టర్ గుడ్ ఫీలింగ్స్ దెన్ డెఫినెట్లీ ద హోల్ వరల్డ్ విల్ ప్రాస్పర్.
0: కనుక స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి యొక్క గుణములు ఏమిటంటే పవిత్ర భావములు అలవర్చుకోవాలి.
1: So the most important thing for a woman is to foster pure thoughts.
0: ఈ సత్య ప్రేమ శీలతత్వాన్ని ఏనాడు స్త్రీలు అభివృద్ధి పరచుకుందరో ఆనాడు జగత్తంతా కూడాను నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కలకలలాడుతూ కిలకల నవ్వుతుంది.
1: It's only when women can nourish the qualities of truth, love and the other virtues, then only the whole world will prosper and be joyous.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని స్త్రీ పురుషులు ఇరువురు కూడాను తగిన రీతిగా పోషించుకుని తద్వారా ఈ యొక్క జగత్తునకు తిరిగి సరైన యొక్క భావి భారత ఉద్దారకులుగా తీర్చిదిద్దడానికి పూనుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: Therefore both men and women should try to foster and nourish the divinity within them. It's only then that the whole world can prosper.
0: ఈ కాలేజీ విద్యార్థులు విద్యార్థినీయులు యువకులుగా ఉండటం చేత ఈనాటి నుండి పవిత్ర భావములను వారి హృదయంలో అభివృద్ధి పరచుకుని వాటిని ఆచరించుటకు అనుష్ఠించుటకు ఇతరులకు అందించుటకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహములతో ముందంజ వేయాలి.
1: కాలేజ్ స్టూడెంట్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ నరిష్ దిస్ ప్యూర్ థాట్స్ పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్ ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ బెనిఫిట్ ద వరల్డ్.
0: నీ భావి భారతోద్ధారకులు కనుక ఈనాటి యొక్క బాలురు బాలికలే భవిష్యత్తులో వారొక అధికారులుగాను వారొక ఆఫీసర్లుగాను వారొక మినిస్టర్లుగాను ఇంకా ఎంతో పరిపాలనా బాధ్యతలుగాను అనుభవించేటువంటి వారుగా తయారవుతారు.
1: బికాస్ యు ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఐదర్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ అస్ అ మినిస్టర్ ఆర్ ఇన్ వేరియస్ కెపాసిటీ ఇట్ ఇస్ ఇన్కంబెంట్ ఆన్ యూ దట్ యు ఫాస్టర్ అండ్ నరిష్ ప్యూర్ థాట్స్.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడాను ఈ బాలబాలికలపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: The good and the bad of the world rests upon the shoulders of these young students.
0: మీరందరూ కూడాను మానవత్వాన్ని మరిస్తూ మానవత్వాన్ని పెంచుకొని మానవులు మానవులుగా జీవించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటిది మీలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ అండ్ ఫాస్టర్ అండ్ నరిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్.
0: మీరు స్త్రీలు అని అలక్ష్యం చేయటమని కానీ మేము పురుషులమని అహంకార పట్టం కానీ ఇది సరి అనేటువంటిది కాదు.
1: One should not feel proud that one is a man and a woman should not be neglected.
0: ఇది అహంకారమునకాని అలక్ష్యమునకాని సరైనటువంటి యొక్క తత్వం కాదు.
1: One should never feel proud or neglect the other one. That is not proper.
0: ఇరువురు కులను సమానులే.
1: Both are equal.
0: ఈ సమత్వం అనేటువంటి దాంట్లో దివ్యత్వంలోనే సమత్వాన్ని అనుభవించాలి.
1: There is equality in this divinity. One should realize that.
0: ఈ సమత్వాన్ని ఏ విధంగా కూడాను భేదభావం పాటించక ఇరువురు కూడాను మానవత్వాన్ని పోషించుకోండి.
1: One should not make any differentiation about this equality and should foster this manhood in both of them.
0: ప్రేమ సహన త్యాగ సౌశీల్యములు ఈ నాలుగు కూడాను మానవ సౌధమునకు ప్రధానమైనటువంటి యొక్క స్తంభములు.
1: ఫర్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద వరల్డ్ love, fortitude and virtues are the most important.
0: మనలో ఉండినటువంటి యొక్క అగ్ని అనగా దివ్య శక్తి అనేటువంటి దాంతో మనం దుర్గుణములంతా కూడా భస్మం చేయడానికి ప్రయత్నించాలి.
1: We will have to burn all the bad qualities by the divine power.
0: ఇది సర్వమతముల యొక్క సమత్వం అనేటువంటి దాంట్లో పార్సి మతము యొక్క అర్థాన్ని కూడా బోధిస్తూ వచ్చింది.
1: This should be consumed by the agni of the divine power. This is what the Parsi religion also tells us.
0: నిరంతరము కూడాను దైవత్వాన్ని చింతించినప్పుడే మనలో దివ్యత్వం అనేటువంటి కూడా అర్థమైనటువంటి యొక్క స్తంభములు.
1: For the prosperity of the world, love, fortitude and virtues are the most important.
0: మనలో ఉండినటువంటి యొక్క అగ్ని

0: For this is what the Parsi religion also tells us.
1: నిరంతరము కూడాను దైవత్వాన్ని చింతించినప్పుడే మనలో దివ్యత్వం అనేది కూడా అభివృద్ధి పొందుతుంది.
0: It's only when we think of God then divinity gets manifested within us.
1: కాని ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు కానీ ఇతరులను నొప్పించేటువంటి మాటలు కానీ మనం మాట్లాడక ఇది తిరిగి మనకే ఇది ఒక ఎదురు అస్త్రంగా అనుభవించవలసి వస్తుందని మీరు చింతించడం అత్యవసరం.
0: You will have to take care that if you hurt a person either in thought, word or deed, it will again reflect upon you and rebound.
1: ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది, ఈ ప్రతిధ్వని, ప్రతిఫలితము అనేటువంటిది ఎప్పటికైనా ఏ కర్మలకైనా ఉండక తప్పదు.
0: This reaction and resound will definitely come one day.
1: నీవు ఇతరులకు కీడు చేసే సమయంలో నవ్వుతూ నవ్వుతూ నీవు చేయొచ్చు.
0: You may feel happy when you are doing harm to somebody.
1: కానీ తిరిగి దీనిని ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: Later you will have to weep and reap the results.
1: నాలుకకు ఎముక లేదు కనుక ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడి ఇతరులు బాధ పెట్టకూడదు.
0: Because the tongue does not have any bone, you should not talk anything.
1: ఇది మనకు గాని మన సంపదకు గాని సంపత్తుకు గాని మన యొక్క పిల్లలకు గాని ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: This is not good either for us or for our children or for our prosperity.
1: కనుకనే చెడపకురా చెడదవు అని ఇతరులు చెడిచినప్పుడు తప్పక ఇతరులు కాదు చెడేది మనమే చెడతాం.
0: When you harm somebody, it's not that somebody who is harmed, you are harmed.
1: ఇతరుల దోషములు నిరంతరము వెతికేటువంటి వాళ్ళలో దోషములు అభివృద్ధి అయిపోతాయి.
0: When you seek the faults of others, your own faults increase.
1: కారణమేమనగా ఇది ఒక ఫోటో ఇది మాదిరి మన యొక్క చిత్రములే మనకు అభివృద్ధి అయిపోతుంటాయి.
0: The reason being, it's something like a photo. It increases.
1: ఈ ఫోటోను ఎటువైపు తిప్పి దీనికి స్విచ్ చేస్తామో ఆ పిక్చర్ మనలో వచ్చి పడిపోతుంటాయి.
0: Whichever way we turn the camera and put on the switch, the photo
1: ఇతరుల పైన చెడ్డ భావంతో మనం చింతిస్తూ రావటం వల్ల ఆ చెడ్డ భావం మన హృదయంలోనే ప్రింట్ అయిపోతుంది.
0: Whenever we think of these bad and wicked things, those bad and wicked things get imprinted in our heart.
1: దీనికి కూడాను భాగవతంలో చక్కని ఆదర్శం అందించారు.
0: There is a nice example in the Bhagavata.
1: ఈ గోపికలు నిరంతరము కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేయటం చేత వారి హృదయం అంతా కూడాను కృష్ణమయంగా మారిపోయింది.
0: These gopis who were all the time thinking of Krishna, in their hearts it said Krishna was imprinted.
1: దేనికి భయపడటం లేదు.
0: They were not afraid of anything.
1: దేనికి కంటిన్యూ తేవటం లేదు.
0: They were not crying for anything.
1: దేనికి వారు ఏమాత్రము విచారించటం లేదు.
0: They were not thinking of anything.
1: అందుకోసమని ఉద్ధవులకు చెప్తున్నాడు కృష్ణుడు. ఉద్ధవ గోపికలు ఎలాంటి వారు అత్తలు మొత్తుకున్న మరి భక్తులు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు భీతిల బోరు గోపికలు. కారణమేమిటి పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. ఒక కాగితం పైన ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ కాగితం రెండు ఒక్కటైపోయినట్టుగా నిరంతరము కృష్ణ కృష్ణ కృష్ణ అని చింత చేయటం చేత వారి హృదయం అనేటువంటి కాగితంలో కృష్ణుడు ప్రింట్ అయిపోయినాడు. ఇంకా కృష్ణుడు వేరు గోపికలు వేరు చేయడానికి వీలు కాదు. కనుక నిరంతరము కూడాను కృష్ణ చింతనతోనే గోపికలు సార్థకమైనారు అని చెప్పాడు.
0: The gopikas, whatever the mothers-in-law might say, whatever the husband might say, they never felt any anger, they never felt any fear, because in their hearts was imprinted eternally the image of Krishna, as an image would be printed upon paper, which becomes inseparable.
1: Putra vatsalyam cheta talli emga bhavistunda adi krishnuni.
0: How is a mother thinking about her son?

0: He began to think, always his mouth smells of butter, and the whole town is agog with all that Krishna does. What is the reason?
1: Goranta levu bala. నీ యొక్క రూపం చూస్తే చాలా చిన్నది అని ఈమె పుత్ర వాత్సల్యం చేత రూపంపై ఈ మనసంతా లగ్నమైంది. కానీ గోపికలకు రూపం కాదు, భావం. ఈ భావం చేత కృష్ణుడు వాళ్ళు లీనమై ఉన్నాడు.
0: ద మదర్ ఫెల్ట్ హి వాస్ సచ్ ఎ టైనీ లిటిల్ థింగ్ అండ్ వాట్ ఇస్ దిస్ దట్ హి ఇస్ డూయింగ్ ఎ సో మచ్ పా బట్ ద గోపీస్ థాట్ దట్ హి వాస్ నాట్ టైనీ బట్ హి వాస్ మైటీ.
1: కనుకనే భాగవతం యొక్క సారం ఏమిటంటే భావ శుద్ధి జ్ఞాన సిద్ధి అని రెండింటినీ నిర్ణయం చేసింది.
0: ద మీనింగ్ ఆఫ్ ద భాగవత ఇస్ ప్యూరిటీ ఆఫ్ థాట్ అండ్ దెన్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను భావమును శుద్ధి చేసుకోవాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్యూరిఫై వన్ ఫీలింగ్.
1: భావం శుద్ధి చేసుకున్నప్పుడే మానవత్వం కూడాను అభివృద్ధి పొందుతుంది.
0: వెన్ వన్ ప్యూరిఫైస్ వన్ ఫీలింగ్ దెన్
1: ఈ భావ శుద్ధి కావాలంటే కర్మాచరణ అత్యవసరం.
0: ఇఫ్ ఫీలింగ్స్ ఆర్ ది ప్యూరిఫైడ్ వన్ హ్యాస్ టు పుట్ ఇంటు
1: పవిత్రమైన కర్మలు ఆచరించి మీ హృదయాన్ని శుద్ధిపరచుకుని తద్వారా మీ భవిష్యత్తునందు ఆదర్శవంతమైనటువంటి బాలబాలికలుగా తయారైపోయి జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: That one can purify one heart. It's only then that one can envisage a glorious future. I desire that all the young boys and young girls should be exemplary and bring progress and prosperity to the world.

0: వెన్న పట్టెండుగలో పుట్టునదిని దవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: The mother is saying, whatever I give you, you do not eat, but you go to other people's houses and steal the butter.
0: Noranta venna vasana urantayu agadambu okate raddu goranta levu bala. Inta kuda nu levu nivu kaani uramta kuda nu allar chestunnavu. ఏమి ఈ శక్తి అని తాను ఆలోచిస్తూ వచ్చిందట.

0: Many great people who think that they know the secret, they being unable to get round the illusion in this world, they have themselves disappeared from this world. Who are the great people who know this secret at all? Is there even one in this whole gathering who knows this secret?
1: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశములు జరుపుకోవటం, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటం, ఇది పరిపాటైనటువంటి పొరపాటు.
0: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్, వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. వీ గ్యాదర్ ఇన్ కాన్ఫరెన్సెస్ విత్ ఎ వ్యూ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్. వీ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. వీ థింక్ దట్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. దేర్ ఆఫ్టర్ వీ ఆస్క్ అవర్ సెల్వ్స్, ఆర్ వీ ఫాలోయింగ్ ఇన్ ప్రాక్టీస్ ది సొల్యూషన్స్ దట్ వీ ఫైండ్ అండ్ ది ప్రిస్క్రిప్షన్స్ దట్ వీ మేక్ ఫర్ అవర్ సెల్వ్స్. దిస్ హెస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, ఎ డిఫెక్ట్ విత్ అస్ ఇన్ డిస్కసింగ్ ఇన్ దిస్ మేనర్.
1: మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంది.
0: In man's life, it is only when there is an appropriate relationship and connection between different components of the community that life will become happy and life will become pleasurable.
1: సంఘమును విడిచి మానవుని ఒక్క క్షణమైనా కూడా జీవించుటకు సాధ్యం కాదు.
0: Man cannot live in isolation, isolated from the society, even for one moment.
1: కనుక అట్టి సంఘమునందు ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటం ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము.
0: సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాత్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాత్ అండ్ ఎ యూస్ఫుల్ పాత్ టు రియలైజ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ విత్ విచ్ వీఆర్ కనెక్టెడ్ ఇంటిమేట్లీ అండ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అండ్ సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్.
1: మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ ఇప్పుడు సమాజంతో ముడిపడి ఉంటుంటాయి.
0: Man's good and bad are inextricably tied up with the society of which he is a part.
1: Samajam manchidainappude manavudu manchiga pravartinchovachunu, samajam chedadainappudu manavudu padamargam patti deshamuniki haani kaligipovachunu.
0: It is only when the society is good that man can also be good and do good to his environment.
2: But if the society is bad, man can become bad and do harm to his environment.
1: కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైన మార్గం.
0: సో ది ప్రాపర్ పాత్ ఇస్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ ది వేస్ ఇన్ విచ్ వీ కెన్ డూ సర్వీస్ టు ది సొసైటీ అండ్ త్రూ సర్వీస్ టు ది సొసైటీ వీ షుడ్ అక్వైర్ ది రైట్ పాత్ ఆఫ్ యాక్షన్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
1: సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: For acquiring success in our attempt to do service to the society, the first step will be for us to acquire success in service to our own household in a limited manner.
1: తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి.
0: Before we can solve the problems of our household, we must first attempt to solve the problems of our individual self.
1: మనసునందు అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు.
0: A man who fills his mind with several problems, it will not be possible for him to do any service to the society.
1: ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు.
0: There is no other yoga, there is no other sadhana which is better than service to the society.
1: యోగ చిత్త వృత్తి నిరోధక అని పెద్దలు పలికారు.
0: The elders have told us and have defined yoga as one which consists in controlling one's own mind.
1: కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు.
0: But there are not people who have given the correct meaning and interpretation of this sacred word yoga.
1: చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని.
0: టు కంట్రోల్ వన్స్ మైండ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్.
1: అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కానీ దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు.
0: From time immemorial, we have been using these words and we have been explaining yoga as consisting of controlling one's mind. But from time immemorial, there has not been an individual whom we know who has put this into practice.
1: Anaga chittavruttulanu sakramamainatundi margamlo pravesha pettatame arikattatam aneetundi arthanni manam gurtinchatam atyavasaram.
0: It is necessary that we should recognize the meaning that to put your mind along the right path is equivalent to controlling your mind.
1: Sankalpamu lekunda manavudu ye vidhamgaano jeevinchutaku veelu kaadu.
0: Man cannot live without some kind of sankalpa or some kind of a desire.
1: Kaluga itti sankalpamunu arikattina tarvata vaani jeevitham vyartame kada.
0: But if you control all thoughts and all ideas, it means the life becomes useless.
1: కానీ సంకల్పములను సక్రమమైనటువంటి సంకల్పములుగా విచారం సలిపి దాని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం.
0: ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ కంట్రోల్ ఈస్ టు సే దట్ యు షుడ్ ఛానలైజ్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ పుట్ దెమ్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అండ్ పుట్ దెమ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దే విల్ బి ఆఫ్ సర్వీస్ టు యువర్ సొసైటీ అండ్ యువర్ ఎన్వైరన్మెంట్.
1: ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క

0: ఇటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట.
1: ఫ్రమ్ మెనీ పాస్ట్ ఏజెస్ దిస్ వర్డ్ సర్వీస్ టు ది సొసైటీ హ్యాస్ బీన్ అకాంపనీయింగ్ అస్ హ్యాస్ బీన్ కమింగ్ అలాంగ్ విత్ అస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
1: దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది రిషీస్ అండ్ ఫ్రమ్ ది టైమ్ ది రిషీస్ హెల్డ్ దర్ గ్యాదరింగ్స్.
0: ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి.
1: Those were the golden days, those were the good days when around a rishi in the rishikula or in his ashram people tried to control their minds in this manner by channelizing their thoughts and ideas.
0: కానీ ఈనాడు రిషికులం అనేటువంటి దాంతో రుకారం పోయినది.
1: But today in the words rishikula the sound ra has disappeared.
0: అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. కడాతుడికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూల్ ఇస్కూల్ అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు.
1: వాట్ వాజ్ ది రిషికుల, వాట్ వాజ్ ది గ్యాదరింగ్ ఆఫ్ ది రిషీస్ ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ సౌండ్ రా ఆర్ ఇట్ హెస్ బికమ్ ఇషుకుల ఇష్కుల అండ్ ఇట్ హెస్ బికమ్ స్కూల్ టుడే.
0: కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు.
1: But this aspect of the school as we have today, it does not apply to our notion of a rishikula.
0: Inaati school anni kudanu kevalam bhautikamainatundi jeevitham lopala sukha santosha nimittamai arjincheetundi vidyale tappa anyamainatundi samajamulaku upakaram cheseetundi vidyalu kaaneram.
1: Today in the school all kind of learning and education which we are getting relates intimately to the material world and to the material happiness and the world around us, but it does not help us to do real service to the society.
0: కేవలం మనం సమాజమును దూరం చేసుకుని ఏదో ఘన కార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సంపుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతని.
1: To isolate ourselves from the society, to stand at a distance from the society and to think that we are doing something great, something important, this is wrong.
0: Kaluka motta motta manam samaj seva yendu kontha varakunu palgoni tadwara mana deshamunaku taginatvanti yokka bhavishyattuku taginatvanti yokka baddhatalanu manamu nelakolpi tadwara mana yokka sunnatamainatvanti yokka పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవా దళ సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం.
1: టు రికగ్నైజ్ యాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సత్యసాయి సేవా దళ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది సొసైటీ అండ్ దేర్ బై డూయింగ్ గుడ్ టు అవర్ ఓన్ కంట్రీ అండ్ బీ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఇన్ఫ్యూజ్ సేక్రెడ్ ఐడియల్స్ ఇన్ టు అవర్ థాట్స్ అండ్ ఇన్ అవర్ సర్వీస్ టు ది కంట్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది సత్యసాయి సేవా దళ.
0: కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా మనకు ఫలితం లభించడానికి వీలు కాదు.
1: Without taking part and participating in service, even if you do different kinds of sadhana, you are not going to get any benefit out of it.
0: ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నారు.
1: According to the culture of India and according to the traditions of Bharat, we have been told that mother, father and guest and teacher, they stand in the position of God.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు సలిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నారు.
1: Godly people, people who are saintly, such characters we find in our Puranas, in our Bhagavata and in our Bharata, such persons who have observed with strict adherence to this staying and regarded mother, father, guest and teacher as God.
0: Sarva Shaktimayudaina Krishnude Sandeepuni yokka sevanu salipi sevaku ghana karyamunu andinchi lokaniki sevanu yokka pavitratanu kudanu taanu prabodhinchadu.
1: In our tradition, Krishna, who was the incarnation, who had all the powers, yet he served his teacher, Sandipa, and by serving his teacher, he has demonstrated to the world that the teacher stands in the position of God.
0: Manavudu aneka runamulato janmistunnadu.
1: Man is born with many debts.
0: Atti runamulnu parihara nimittamai itti sevalu sarpatam aneetundi kudunu pradhanamaina kartavyanga kudunu manavudu gurtinchadu.
1: In order to discharge and liquidate such debts, man has to do service. Thereby he can liquidate the debts which he brings with him.
0: Rajasuya yagam salputunnatundi samayam lopala Krishnudu praveshinchi Dharmaja ee Rajasuya yagamlo naakudunu emaina oka sevanu labhinchadaniki veelunda

0: ఒక సేవను అందించమని కోరాడు.
1: When the Rajasuya Yaga was being performed, Krishna came into the Yaga and asked Dharmaja, who was the performer, can you give me a suitable service during this Yaga?
0: అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పక అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు.
1: Dharmaja then replied, yes, if you can tell me what is the appropriate kind of service which you can undertake, then I have no objection to give you that service.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యంలో నా డిగ్రీలు ఎలాంటివి? MA నా డిగ్రీ అన్నాడు.
1: Krishna then replied, you take cognizance of my abilities and of my power and of my training and I have a degree. The degree is an MA degree and taking cognizance of that, you give me work which is appropriate to my capacities.
0: Dharmarajuku ee yokka palakulu ye maatramo artham kaledu. Swami, ee MA degree lo yokka artham emiti? Deeni yokka phalitham emiti? Deeni ghanata emiti ani prashninchadu.
1: Dharmaraja did not understand these words. Dharmaraja asked him in turn, what is this MA degree? What is the qualification? And what is it that you have acquired for this MA degree?
0: M anaga engilakulu, A antaga etti veyatamu. Engilakulu etti veyatame na MA degree lo yokka lakshanam annadu.
1: Krishna explained that M stands for used leaves, leaves in which you have taken your food. A stands for removing the leaves in which you have taken your food. This is the meaning of my degree MA.
0: కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇన్ దిస్ రాజసూయ యాగ కృష్ణ హూ ఈజ్ ఆల్ నోయింగ్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ హూ కెన్ డూ ఎనీ వర్క్ యట్ హీ అండర్టుక్ టు డూ దిస్ లిటిల్ మీన్ వర్క్ ఆఫ్ రిమూవింగ్ ది లీవ్స్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ టేకెన్ దేర్ ఫుడ్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి? సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు.
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ కృష్ణ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ అండ్ ప్రొక్లైమింగ్ టు ది వరల్డ్ దట్ దేర్ ఇస్ సో మచ్ సేక్రెడ్నెస్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ సర్వీస్.
0: సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రథసారథిగా కూడా తాను కూర్చున్నాడు.
1: While being all powerful, while being capable of doing anything, yet he has undertaken to be a mere charioteer to Arjuna.
0: Seva anaga kevalam edo oka swalpamainatundi karyamani kani edo tuchyamainatundi pani ani kani manam bhavinchukovatam chala porapatu.
1: In the context of service, for us to think that some service, some kind of work is very simple, is very small, or is very mean, that kind of attitude is wrong.
0: Nishkama sevane yogamani kudunu pilipabadindi.
1: Service of which we do not seek the fruit, that kind of service, nishkama seva, service from which you do not want to get the fruit, that has been described as yoga.
0: Kanuka itti nishkama seva yandu manam palgoni తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందించడం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: మ్యాన్స్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ సర్వీస్ అండ్ నాట్ సీక్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ గో నియరర్ గాడ్. దిస్ ఈస్ హిస్ డ్యూటీ.
0: ఒకనొక సమయం నందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావు? అమ్మా, గోపాలతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడు అన్నాడు.
1: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాజ్ ఎ చైల్డ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ ఆస్క్డ్ మదర్ యశోద ఇన్ గ్రేట్ హరీ. యశోద లుక్డ్ ఎట్ హిమ్ అండ్ సెడ్ వాట్ ఈస్ ది మ్యాటర్, వాట్ డూ యూ వాంట్, వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ హరీ? కృష్ణ రిప్లైడ్ దట్ అలాంగ్ విత్ ది కౌ హర్డ్ బాయ్స్ హీ వుడ్ ఆల్సో లైక్ టు గో అవుట్ అండ్ లుక్ ఆఫ్టర్ ది కౌస్ విత్ ది కౌ హర్డ్ బాయ్స్.
0: అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది. రేపటిదిన నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్ళవచ్చును వాటి వెంట అన్నది.
1: మదర్ కాల్ కృష్ణ అండ్ సెడ్, yes, the cows and the animals and the cattle, they generally go into the forest. The forest is full of thorns, full of stones and full of difficult paths. You cannot go into such a path. Tomorrow I will get you good shoes so that you may wear them and go into the forest along with the cowherd boys.
0: Amma, pasuvulu cheppulu vesukuntunnaya, avi vesukonappudu nenu matram enduku vesukovali ani prashninchadu krishnudu.
1: Krishna asked the mother, mother, are the cattle wearing shoes? If the cattle are not wearing shoes, why should I wear shoes?
0: అప్పుడు నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి. కానీ మానవుని పాదములు ఈ యొక్క ముండను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అని.
1: మదర్ రిప్లైడ్, cattle or animals, they have the strength to bear and meet the thorns and the stones, but you are a human being, your legs are not made to meet the thorns and the stones.
0: అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిగా కాచేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు.
1: కృష్ణ దెన్ రిప్లైడ్, ది క్యాటిల్ హూమ్ ఐఎమ్ గోయింగ్ టు టెండ్, దే ఆర్ ది మాస్టర్స్ అండ్ ఐఎమ్ ది సర్వెంట్ హూ హాస్ టు లుక్ ఆఫ్టర్ దీస్ మాస్టర్స్. వెన్ ది మాస్టర్స్ ఆర్ నాట్ వేరింగ్ షూస్, ఇస్ ఇట్ రైట్ దట్ ది సర్వెంట్ హూ హాస్ టు సర్వ్ దెమ్ వేర్ ది షూస్?
0: అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతృముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ కృష్ణ డెమోన్స్ట్రేటెడ్ అండ్ మెంట్ దట్ వీ షుడ్ నాట్ లుక్ అపాన్ దిస్ క్యాటిల్ యాజ్ అనిమల్స్, వీ షుడ్ లుక్ అపాన్ దిస్ క్యాటిల్ యాజ్ మదర్స్. ఇన్ అవర్ ట్రెడిషన్ ఎవ్రీ కౌ ఈస్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ మదర్, దట్ కౌ ఈస్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ మదర్, దట్ ఎర్త్ ఈస్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ మదర్, దీస్ ఆర్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కృష్ణ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ దట్ వీ షుడ్ లుక్ అపాన్ ది కౌ యాజ్ ఎ మదర్ కౌ.
0: అంతే కాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడా నువ్వు కృష్ణుని ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: నాట్ ఓన్లీ దిస్, కృష్ణ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ హీ వాస్ డెమోన్స్ట్రేటింగ్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్.
0: కనుక మనము కేవలము ఒక దైవ ఆరాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన సల్పేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
1: ఇట్ ఈస్ రాంగ్ ఫర్ అస్ టు థింక్ దట్ టు ప్రే టు గాడ్ అండ్ సర్వ్ గాడ్ ఈస్ ది ఓన్లీ రైట్ కైండ్ ఆఫ్ సర్వీస్. వీ షుడ్ రికగ్నైజ్ ది వన్నెస్ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. సర్వీస్ టు ఆల్ లివింగ్ థింగ్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ టు సర్వీస్ టు గాడ్.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించడము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాం, కానీ పరమాత్మని యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము.
1: ది ఆల్ నోయింగ్ డివినిటీ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ది ఎవర్ పవర్ఫుల్ డివినిటీ, ఇఫ్ వి రెడ్యూస్ సచ్ అన్ ఆల్ నోయింగ్ డివినిటీ టు వన్ ఫార్మ్ అండ్ ఇఫ్ వి ప్రే టు హిమ్ ఇన్ వన్ ఫార్మ్, వీఆర్ డూయింగ్ ఇన్ జస్టిస్ టు దిస్ ఆల్ నోయింగ్ ఆమ్నిప్రెసెంట్ డివినిటీ.
0: కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should broaden our mind, we should broaden our thought, we should recognize God as being present everywhere, we should recognize him as being present not in one single form but in every living thing.
0: ఇట్టి పవిత్రమైనటువంటి కార్యములో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్లు మనకు వెంటాడవచ్చును.
1: When we participate in such sacred work of service, we may get several obstructions and obstacles.
0: కానీ అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి.
1: We should never yield to such obstacles. We should never yield to abuses and harms that may come in our way. We must keep a firm objective and we should move forward unhesitatingly with that firm objective.
0: ఏకేశ్వరోపాసన సల్పినటువంటి చేతని మహమ్మదును మక్కా నుంచి కూడాను తరిమి వేశారు.
1: Because of steadfastly sticking to one objective, Muhammad has been driven out of Makkah.
0: Sarvabhuta daya karunanu lokamunaku pracharam cheyatam chetane Christunaku silaku kottaru.
1: Because Christ taught to the whole world the recognition of all living beings and showing compassion to all living beings, Christ was crucified on a cross.
0: కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూస్తుంటాయి, కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి అందించుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి.
1: While participating in sacred work, we should never care for the troubles and the obstacles that come in a bodily sense to us. We should not care for the comfort of the body. We should keep the divine objective of service in our mind, and we should follow this, earn the grace of the Lord.
0: కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడా అత్యవసరం.
1: To promote such programs and to keep ourselves within this channel, within this path, certain disciplinary rules are necessary.
0: కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి ఉచ్చారణ సల్పుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము.
1: By accepting such regulations and by putting down such regulations for our work and for the work in which we wish to participate, merely by accepting regulations only for the purpose of today, we are not going to achieve our objective.
0: ee seva pradhanamaina sadhana ga manam bhavinchi ee sevalo unnatundi satyanni gurtinchadamu sevadala sabhyulaku chala atyavasaram.
1: It is necessary that members of the Seva Dal should recognize this sacred task of service as a sadhana. This is essential for their attitude.
0: Manu sevalu cheyutunnatundi samayam nundu tana trupti nimittamai tana sevalu cheyutunnattuga bhavinchaka seva andukuneetundi yokka vyakti yokka santruptini maatrame manam lakshyam nunduchukoni seva cheyatamu uttamamainatundi seva.
1: While doing service, it is not enough if you have satisfaction of yourself. You should bear in mind that the person who is receiving the service from you should be satisfied.
0: తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కాని లేక అనానుకూలమైనా జరుగుతున్నావా అనేటువంటి యొక్క దీన్ని మొట్టమొదట మనం విచారణ సల్పాలి.
1: You must first try and understand, try and interrogate yourself if by your service you are causing any inconvenience or any harm or any hurt to others.
0: సత్యసాయి సేవా సభ్యులేక అంతరాత్మని కొంతవరకు కుడును ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింప చేసుకునేటువంటి ఒక ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన.
1: The members of the Satya Sai Seva Dal should promulgate and propagate the ideals of Satya Sai Seva, and thus they should broaden their own minds.
0: కేవలం మానవులకు మాత్రమే సేవ చేయటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వ జీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం.
1: To serve only human beings cannot be called complete service. To be able to serve even all other living beings will also be called service.
0: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల యందు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి.
1: Ishvara is present in all living things. You must first recognize the truth that Ishvara is present in every living thing.
0: అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయమునందు స్థిరపడినప్పుడే మీ సేవకుడును సార్థకం కాగలదు, కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు.
1: It's only when such faith is firmly implanted in your mind that Ishvara is present in every living thing that your service will become fruitful and that you will attain salvation with your service. But if you do not have such faith, any service that you may render is not going to be fruitful.
0: Kanuka mottamota aatmavishwasanni balaparchukondi.
1: In the first instance, strengthen confidence in your own self.
0: Appude neevu andukovalsinatundi aanandaniki arhudu avutavu.
1: It is only then that you will deserve the happiness that you wish to get.
0: అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖమును ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు.
1: In such a blissful state, in such a happy state, you will not mind any difficulties that you may get. You will be prepared to sacrifice even if you are in some difficulty.
0: ఎప్పుడు త్యాగమునకు నీవు పూనుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది.
1: When you are prepared for sacrifice, then you will get happiness and bliss.
0: దీనిని పురస్కరించుకొని వేదమునందు నకర్మణ అనప్రజే అధనేన త్యాగేనికే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: This is why in Vedas it has been said, if you want to reach the immortal state, you can do so and reach a state which cannot be reached by any other method but by sacrifice.
0: Vinaya videyata tyagamu ee moodu kudunu pradhanamainatundi sevaku.
1: For a member of Seva Dal, for a sevaka, there are certain essential qualities, the quality of humility, the quality of obedience, and the quality of sacrifice. These three are very essential for one who wants to do service.
0: Kanuka manamu tyagam cheyaka manu sevalo palgontam cheta kevalamu manu okka vidhamainatundi sevaku viruddhamainatundi okka phaltamani andukovataniki samsiddhamu avutam.
1: If we are not prepared to sacrifice and yet you want to participate in service, then the fruit that you will get will not be consonant with the service that you do.
0: Seva dala sabhyulaku 6 masamulu training aina untundali ani cheppani neeti report lopala nirnayam chesaru.
1: In the report that has been presented to you, it has been stated that members of Seva Dal should have training at least for a period of 3 months.
0: Kani idi ye training etti training ye vidhamainatundi yokka training manam andinchali anetundi dani nirnayam chesukoledu.
1: But it has not been explicitly stated or decided what is this kind of training and what is the training that you should get in these 3 months.
0: Intiye kaaka kevalam Seva Dal sabhyulaku maatrame training antunnaru. అది చాలా పొరపాటు. సేవాదళం యొక్క లీడర్స్ కూడా ట్రైనింగ్ పెట్టినప్పుడే సభ్యులు చక్కని మార్గంలో పడతారు.
1: నాట్ ఓన్లీ దిస్, ఇట్ హాస్ బీన్ స్టేటెడ్ దట్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్ షుడ్ గెట్ ట్రైనింగ్. దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఈవెన్ ది లీడర్స్ ఆఫ్ దీస్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్ షుడ్ ఆల్సో గెట్ ది ట్రైనింగ్. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది ట్రైనింగ్ ఆస్పెక్ట్ విల్ బి కంప్లీట్.
0: సేవాదళం యొక్క అధికారులకు ఎట్టి ట్రైనింగ్ లేనటువంటి వారిగా ఉండినప్పుడు సేవాదళం యొక్క సభ్యులకు ఏ రీతిగా వారిని కంట్రోల్ చేయడానికి కానీ వారిని అరిగట్టడానికి కానీ వీలవుతుందో అనేటువంటిది మనం యోచించుకోవాలి.
1: When the leaders of Sevadal have not had any training, how can such untrained leaders control and lead the members of Sevadal is a matter which we have to give some attention to.
0: అట్టి తరబీదు లేనటువంటి వారు నాయకులు కావటం చేతనే మన భారతదేశం ఈ గతికి వచ్చింది.
1: Because such untrained people have become leaders and are leading in different spheres, our country Bharat has come to this pitiable state.
0: కనుకనే మొట్టమొదట ఏ యొక్క సంఘమునకు కాని ఏ యొక్క సమాజమునకు కాని లీడర్గా ఉండవలసినటువంటి వాడు ట్రైనింగ్ లోపల తరబేది పొందినటువంటి వాడే అనగా దాంట్లో సార్థకత అందుకున్నటువంటి వాడే దీనికి నాయకుడిగా ఉండటం లోపల మనం పూనుకోవాలి. తప్ప నాయకులుగా ఉండేటువంటి వారు ట్రైనింగ్ లేకుండా పోవటం చేత అలాంటి వారు విరమించుకోవటం చాలా మంచిది.
1: For any association, for any group of people, or for any community, one who wants to become a leader and lead that group of people, he must first be trained. If he is not trained, how can he lead the people if he does not learn and have the training himself?
0: ఈ లీడర్స్ అనేటువంటి వారు ఏ రీతిగా ఉంటున్నారంటే వెనక నుంచి పుష్ చేయకూడదు, ముందు నుంచి నడిచి చూపించాలి.
1: Such leaders, the leaders will be correct people who should not push people from behind. They should move forward and lead the others behind them.
0: Indulo oka chinna udaharananga kuda meeku hechirinchadaniki nenu santoshapadutunnanu.
1: I am feeling happy to give you an example and to caution you in this regard.
0: Oka school lopala oka vidyarthiki 8 mandi 10 mandi guruvulga untuntaru.
1: In a school, for a given student, normally there will be about 7 or 8 teachers.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల వారికి అధికారిగా ఉంటుంటారు.
1: Each teacher will be proficient in one subject of his own choice.
0: లెక్కల టీచర్ వస్తాడు, తాను ఏదో బోర్డులో రాస్తాడు, దీనికి కూడటమో తీసివేయటమో హెచ్చించటమో భాగించటమో చేయమని చెప్పని ఆజ్ఞాపిస్తాడు.
1: The teacher who teaches mathematics, he goes to the board and he writes some figures and he asks the student either to add, subtract, divide or multiply.
0: Inke edo bhugola shastrajnudu vastuntadu, oka globe nu teeskuntadu, oka karra pattukoni variki choopistu variki teach chestuntadu.
1: Another teacher, a teacher of geography, he will bring a globe, he will bring a pointer and he will point at various parts of the globe and he will try to teach the geography.
0: ఈ గ్లోబ్ లోపల ఒక్క క్షణం లోపల అమెరికా నుంచి రష్యాకు, రష్యా నుంచి చైనాకు, చైనాకు నుంచి ఇండియాకు మార్పు చూపిస్తాడు.
1: ఆన్ దిస్ గ్లోబ్ ది టీచర్ ఇన్ వన్ మోమెంట్ హీ విల్ మూవ్ ఫ్రమ్ రష్యా టు అమెరికా, ఫ్రమ్ అమెరికా టు చైనా అండ్ ఫ్రమ్ చైనా టు జపాన్ ఇన్ వన్ మోమెంట్.
0: ఇంకా హిస్టరీ టీచర్ వస్తాడు, బుక్ పట్టుకుంటాడు, అనేక రకములుగా అర్థం కానటువంటివన్నీ వ్యర్థంగా పోగుతుంటాడు.
1: Next will be a teacher of history. He will hold a book and he will keep on reading things which have no meaning at all and he will continue to make statements which are meaningless.
0: ఇది రకంగా అనేక సబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరపటము లేక దాంట్లో ల్యాబొరేటరీ లేకపోవటము ఎన్నో రకములుగా వాళ్ళకు టీచ్ చేయటం జరుగుతూ ఉంటుంటాయి.
1: In this manner, different teachers who are proficient in different subjects, they will be coming into the class and they will be doing some experiments or demonstrations. This is the kind of teaching which they will be doing.
0: Inka ee 20 teacher lopala oka drill teacher kuda untuntadu.
1: Among such teachers, there is usually also one teacher who is a drill master.
0: Athane em chestadu 1 2 3
1: This drill teacher will come into the class and will make the boys move their limbs by saying 1, 2, 3 and so on.
0: కనుక తాను చేసి ఈ పిల్లలకు చూపిస్తుంటాడు మన సత్యసాయి యొక్క సంస్థలు ఎందు ఈ డ్రిల్ టీచర్ వంటి వారిగా తయారు కావాలి. వారు చేసి చూపించేటువంటి యొక్క దీనిగా వారు రూపొందించినప్పుడే మన యొక్క సంస్థలు మన యొక్క ఆశయాలు కూడాను ఈ జగత్తుకు అందించి సేవలు సల్పినటువంటి వారం అవుతాం.
1: What we should note here is that the drill teacher performs the drill and demonstrates to the students how they should do the drill. Our Satyasai Sevadal members and leaders should be like the drill teacher. They should do and they should show by an example what the followers have to do.
0: ఈనాడు మన సంస్థలు ఎందుకును అలాంటి వారు కొంతమంది ఉంటున్నారు.
1: In our organization, even today, there are people like that.
0: కానీ కొంతమంది కేవలము చేయి చేయమని చెప్పడం మాత్రమే కానీ చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు.
1: But certain others, many others, they only tell others, do this, do that, but they never do it themselves.
0: కనుక అట్టివారు ఈనాడైనప్పుడు కొంత మార్పు తెప్పించుకుని వారు చేసి చూపించేటువంటి యొక్క పరిస్థితిని కూడా మన సంస్థ లోపల ప్రకటిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that such persons will bring about a change in themselves and will in future learn to do it themselves and demonstrate to others what to do by doing it themselves.
0: అలాంటి రీతిగా మన యొక్క సంస్థని యందు అభివృద్ధి గాంచినప్పుడే మన ఆశయాలను కూడాను మనం కండారా చూచి హృదయంతో అనుభవించి ఆనందించడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: It is only when such ideas percolate into our organization that we will be able to see and enjoy and feel happy at the ideals of our organization being properly practiced and propagated.
0: మన యొక్క సమావేశంలో అనేక నిర్ణయాలు మనం చేస్తున్నాము కానీ ఈ నిర్ణయాలు మన యొక్క ఆచరణలో మనం పెడుతున్నామా అనేటువంటి దానికి ఎవరి హృదయానికి వారి యొక్క సాక్షిగా నిలచాలి.
1: In our meetings and in our conferences, we are coming to several decisions. We are taking several decisions. Are we putting such decisions into practice? This is a matter which each one has to decide for himself by using his own conscience.
0: ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు. చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: This is not something which can be described by words. One can use 100,000 words, but to do is only one thing.
0: కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుక నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి.
1: Instead of uttering 100,000 words and paining your tongue, it is much better to fructify your own life by doing one good thing.
0: ఆధ్యాత్మిక యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్.
1: Spiritual path is not consisting of making speeches on a platform. Spiritual path is one of actual practice.
0: అలాంటి కేవలము భాషను సర్పటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి.
1: Because this has been reduced to mere platform speeches, our country, the spiritual aspects in our country have been at a very low level.
0: మన దేశం నందు కాని ఇతర దేశం నందు కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పటమే కాని దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు.
1: It is not as if either in this country or in other countries there are no leaders, there are no books, there are no teachers. There are plenty of leaders, there are plenty of books, there are plenty of teachers. In that context, if we ask ourselves, why is it that in spite of the existence of all these things, we have not reached our objective? The answer to such a question is, we are simply talking, we are not putting things into practice.
0: ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూచినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూచినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే, కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికే వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
1: Anyone whom we may come across, he wants to become a guru. Everyone whom we come across, he wants to become a leader. Everyone is a leader, everyone is a guru. But nobody seems to think, whom are we to lead? Where are the people to lead if everyone becomes a leader?
0: నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురు స్థానంలో అలంకరించుకుంటుంటాడు.
1: టుడే వన్ ఇస్ ఎ స్టూడెంట్ అండ్ ఎ డిసైపుల్, టుమారో హీ బికమ్స్ ఎ టీచర్ అండ్ ఎ గురు.
0: అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.
1: Because the number of such gurus has become excessively large, there is nothing left what we can truly call a guru.
0: Divyatma Swarupulara. Mana Satyasai Samastalindu. Atti Reeti Lopala Manam Yematram Kudanu. Kontavarakunu Prayatnamulu Salpaka. మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి.
1: దివ్యాత్మ స్వరూపస్ ఇన్ అవర్ సత్యసాయి ఆర్గనైజేషన్ డూ నాట్ అటెంప్ట్ టు బికమ్ సచ్ లీడర్స్ అండ్ సచ్ టీచర్స్. మేక్ ఎ ఫర్మ్ డిటర్మినేషన్ దట్ యు వుడ్ రాదర్ ఫాలో అండ్ బి ఎ మెంబర్ దాన్ బికమ్ ఎ లీడర్ ఆర్ ఎ గురు ఆఫ్ దట్ టైప్.
0: జీవితం అంతా కూడా సేవకుడిగా ఉండేటువంటి వాడే సరైన నాయకుడు.
1: వన్ హూ రిమైన్స్ a servant and who takes service all his life, he is the right kind of leader.
0: Jeevitamanta kinkaruga unnatundi vaade sariyane shankarudu.
1: One who spends all his life as a kinkara, he really is a true shankara.
0: Kanuka manamu nijamainatundi yokka sthitini manu gurtinchukoni manamu sevakulugane nirantaram untundi lokaniki seva chestam cheta sarva eeshwarathvanne kuda manam sevinchinatundi varamaipotham.
1: If we recognize the true meaning, if we recognize the true state of affairs, and if we spend all our life in service and remain as servants, then we will be able to recognize the presence of Ishvara in every living thing by doing service.
0: Aneka mandi nannu adugutuntaru swami ki secretary untunnada lekapothe swami ki inkevaina assistant untunnada post anta evaru chustuntuntaru swami ki evaina sahayakariga undetunte vaaru evaraina untuntara ani antuntaru.
1: Many people ask me, has Swami got a secretary? Has Swami got an assistant? Who is looking after all the mail and the post which Swami gets? Has he got any kind of assistance or help?
0: Evariki secretary kavali secret unnatundi vaadiki secretary kavali naaku secret ledu taruku naaku secretary anavasaram.
1: Who wants a secretary? One who has got some secrets to look after, he wants a secretary. I have no secret to look after, I do not want a secretary.
0: Na jeevitamanta kudanu nenu meeku sevakulaga undetunte paristhithulone naaku aanandanga untuntadi.
1: My whole life consists in being of service to you. That gives me happiness.
0: Adi ye nijamainatunte aishwaryattam.
1: That is the true aspect of Ishvara.
0: Sarveshwarya swaroopude Ishwarudu.
1: The one who is embodiment of all forms of affluence and wealth, he is Ishvara.
0: Kaluku ye pani ayina kodanu nenu swayangane chestuntanu nenu swayangane chustuntanu swayangane danni anubhavistuntanu.
1: Any kind of work, I do it myself. I look after all work myself. I enjoy it and I participate in that work by myself.
0: అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పని అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను.
1: This is the reason why when many people ask me to give a message, I merely tell them my life is my message.
0: Oka chinna udaharanam meeku cheppavachunu meeku telisinatundi vishayam ee chinna karyamu ee oka auditorium lo cheyavalsinappatikini ee vyaktiki ee room ivvali aneetundi vishayam ainappatikini ee nimishamlo ee karyakramam prarambhinchali aneetundi kodanu edo kontha mandi anta kodanu karyadhipathulanta untunnaru meeru chestunnaru ani cheppi meeru bhavinchukovachunu. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను.
1: ఐ కెన్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ దిస్ ఆడిటోరియం ఈవెన్ ఎ స్మాల్ వర్క్ హ్యాస్ టు బి అటెండెడ్ టు ఆర్ సమ్ విజిటర్ హ్యాస్ టు బి గివెన్ ఎ రూమ్ ఆర్ సమ్ వెరీ స్మాల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఆల్దో దర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఆర్గనైజేషన్ అండ్ హూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ యట్ ఐ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్ వాట్ టు డూ వెన్ టు డూ అండ్ ఎట్ వాట్ టైమ్ వాట్ స్మాల్ థింగ్ హ్యాస్ టు బి డన్ యట్ ఇట్ అపియర్స్ టు అదర్స్ యాజ్ ఇఫ్ మెనీ పర్సన్స్ కనెక్టెడ్ విత్ ద ఆర్గనైజేషన్ ఆర్ డూయింగ్ these small things, announcing the time, the program, or giving a room. I remain only as a witness, as if I have nothing to do with it. Yet, every small thing is done by me.
0: అందువల్లనే నేను నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంటాను.
1: This is the reason why I am eternally happy and in bliss.
0: మనం కర్మలు ఆచరించినప్పుడే మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది.
1: It is only when we do work, when we participate in work without wasting our strength and our power that we feel happy.
0: Manasikanga kaani sharirikanga kaani manam taginatundi pani manam cheyali. Laziness is rust and dust annaru. Realization is the best and rest.
1: Either mentally or physically we must always be active, we must do work. Laziness is rust and dust.
0: Kanuka manamu manam lazily ga tayaru kaakudu. మనం నిరంతరం కొడును కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి.
1: We should not turn out to be lazy people. We are born in karma yoga. We are born in the field of work. We should therefore devote all our time and all our energy in doing work.
0: దీనిని పురస్కరించుకొనికి పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు.
1: It is in this context it has been said that this body is for the benefit of all others.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మ మనకు ప్రాప్తించినప్పటికి మనం ఇట్టి సేవలు ఎందుకు పాల్గొనక కాలంను వృతాపరచుకొని కేవలం కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవటానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గం కానేరు.
1: While such sacred human birth has been given to us, without participating in sacred work, to waste time and to abuse the privilege of this human birth that has been given to us, this cannot be the right conduct for the members of the Satya Sai organizations.
0: Kalame sarvam kalamunu vrutaparichitama mana jeevitame vrutha aipothundi.
1: Time is everything. If we waste time, we will be wasting our entire life.
0: కనుక మనం కాలమును వృతాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళం యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం.
1: So that we may not waste time, so that we may not waste the life that has been given to us in doing work, which means wasting time, we have given, created these Satya Sai Sevadal, so that they may participate in useful work.
0: Prema Swarupulara, Sevadala Sabhyulu, aneka rakamainatundi sevalu chestunnaru. Kontha mandi groupulaga tayarai, aspatrulakanta velli, anaga patientulaga kaadu, rogulanu nivaraparchi, rogulaku kontavarakunu ఉపకారం చేసి వారికి సేవలు తెలిపేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపస్ వేసుకుంటున్నారు.
1: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ ఆర్ డూయింగ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. ఫర్ ఇన్స్టెన్స్ దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్. దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్ నాట్ యాజ్ పేషెంట్స్ బట్ టు సర్వ్ ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్స్. యాజ్ గ్రూప్స్ అండ్ యాజ్ ఇండివిజువల్స్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్.
0: అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి సేవాదల సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి.
1: సచ్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ హు అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఎ గ్రూప్ ఇన్ ఎ క్యాంప్ సమ్ టైమ్స్ దే టేక్ ఫ్రూట్స్ ఆర్ దే టేక్ స్వీట్స్ అండ్ టేక్ దెమ్ అండ్ గివ్ టు ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్.
0: కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును కానీ నా దృష్టిలో అది అంత సరైనటువంటిది కాదని నా అర్థం.
1: You may feel that this is a right kind of service, but in my view, this is not a right kind of service.
0: కారణం ఏమనగా ఈ యొక్క ఫలములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరైనటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ని విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపై ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం.
1: The reason for this is whatever fruits or sweets or whatever medicines you supply to the patients, they should be given only after consulting and after the approval of the doctor concerned is obtained. Without that, if you give sweets, for example, to a patient who is a diabetic, when you give sweets to him, it is going to cause harm to him and not good to him.
0: Kanuka aa hospitallo unnatundi doctor lu yokka permission teeskoni anumatini teeskoni variki edaina avasaram vaste vaaru emaina techukuneetundi shakti లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పండ్లు మాత్రమే ఫలములు మాత్రమే మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం.
1: సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ యు షుడ్ కన్సల్ట్ ది డాక్టర్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది డాక్టర్ ఓన్లీ ఫర్ సచ్ పేషెంట్స్ హు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ హెస్ బిన్ ప్రిస్క్రైబ్ ఫర్ దెమ్ అండ్ ఇఫ్ ఈస్ అనేబుల్ టు డూ సో దెన్ యూ కెన్ ఫిల్ ది గ్యాప్ అండ్ సప్లై ది ఫ్రూట్ ఆర్ ది మెడిసిన్. ది కన్సల్టేషన్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఇంతే కాక ఈ సేవాదళం నందు అనేక మంది విద్యార్థులు అధికారులు డాక్టర్స్ లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు.
1: నాట్ ఓన్లీ దిస్ ఇన్ సేవాదల్ దేర్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ దేర్ ఆర్ మెనీ టీచర్స్ దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ హూ ఆర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ.
0: ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాదళంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు.
1: there is one important thing which I should communicate to the members of Sevadal. These professionals, whether they are teachers or lawyers, doctors or students, they should not participate in what we call the strikes.
0: ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదరంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి, కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టు రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది డాక్టర్స్ ఆర్ ఆన్ స్ట్రైక్, సచ్ డాక్టర్స్ హు ఆర్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ షుడ్ మేక్ ఎ డిటర్మినేషన్ టు రీప్లేస్ దీస్ డాక్టర్స్ హు ఆర్ ఆన్ స్ట్రైక్ షుడ్ గో టు ది హాస్పిటల్ అండ్ షుడ్ అటెండ్ టు ది పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ టైమ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆల్సో జాయిన్ ది స్ట్రైక్ వీ వుడ్ బి కాజింగ్ కన్సిడరబుల్ హార్మ్ టు ది పేషెంట్స్.
0: అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావడం అత్యవసరం.
1: In this context, for some members of Sevadal, it is necessary that they should acquire training in first aid.
0: Nurse lo lek compounders lo ilanti vaallu strike chesinappudu mana sevadalam yokka sabhyulu andulo praveshinchi variki sevalu selipetuvanti intlopala manam samsiddhuluga untundali.
1: When nurses and such other staff who are engaged in giving help to the patients are on strike, the members of Sevadal should be trained and should be prepared to take the place and to give help to the patients.
0: ee naadu desha paristhiti meeku teliyinatundi kaadu, sweepers kuda nu strike chestuntaru, kaani sweepers strike cheyatam valla road anta kuda nu aneka rakamulu ga ainatundi yokka malanyam cheri untuntadi. Alanti samayam lopala manamu deenini రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ టుడే. వీ ఫైండ్ దట్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్. వెన్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్ గార్బేజ్ అక్యూములేట్స్ ఆన్ ది రోడ్ అండ్ ది రోడ్ బికమ్స్ అన్యూజబుల్. అండర్ సచ్ కండిషన్స్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ షుడ్ బి ప్రిపేర్ టు గో ఆన్ ది రోడ్, రిమూవ్ ది గార్బేజ్ అండ్ క్లీన్ ది రోడ్.
0: ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం.
1: బై క్లీనింగ్ దిస్ డర్ట్ అండ్ బై క్లీనింగ్ ది గార్బేజ్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హావ్ గివెన్ సమ్ క్లీన్ అట్మాస్ఫియర్ టు పీపుల్.
0: కనుక మనం ఇలాంటి సమాజమునకు అవసరమైనటువంటి అన్నింటి కూడాను మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: We should be prepared in this manner to participate in all work which gives comfort and happiness to the society.
0: Kevalam sadhana campulani kaani, kevalam oka vidhamainatundi nagara sankirtanalani kaani, badanlu meditationalani kaani, ivi maatrame kaadu sadhana. Ee yokka chinna chinna karyamulu samajamuniki upakaram cheseetundi prathi chinna karyamu kudunu pradhanamainatundi sadhana gaane manam visheshinchali.
1: We should not think that to go into a camp or to do bhajan or to do meditation is the only kind of sadhana. Even this service to fellow beings under conditions of distress, that is also a part of sadhana.
0: Vishwamantai kunu visheshami swaroopam.
1: The whole world is a manifestation of the Lord.
0: Kanuka vyaktulaku chesinatvanti seva shakti smayudainatvanti yokka ishwarunu kudunu andutundi.
1: So such service you do to the individuals is service to the Lord.
0: సర్వులు ఎందుకు కూడా ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ యూ టు రికగ్నైజ్ దట్ ది లార్డ్ ఈశ్వర ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ యూ షుడ్ షేప్ యువర్ కాండక్ట్ ఇన్ దట్ కాంటెక్స్ట్.
0: ఎట్టి సమయం కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడా ఒకరికొకరి విరుద్ధమైనటువంటి భావంలో వారు ఎందు చెలరేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ conflict between members of the Satya Sai Sevadal should never arise.
0: Andaru kudunu anyonyamainatundi yokka anuragamto koodi aadi aneka rakamainatundi karyakramam lopala meeru palgonali.
1: They should all conduct themselves in harmony. There should be no conflict between them in any work which they do.
0: Kanuka andaru kudunu okka talli biddaluga meeru bhavinchukovali.
1: You should regard yourselves, all of yourselves, as children of one mother.
0: Manu yokka sodaratvanni daiva pitruttvanni meeru anubhavimpa cheyali.
1: You should experience and promulgate brotherhood of man and fatherhood of God.
0: Kani indulo brotherhood anetundi dantlo kodunu kontha bhedamulu raavachunu alanti lekunda aatma bhavamlone meer andaru okkate anetundi yokka satyanni kodunu meer telusukovatam atyavasaram.
1: Even in this aspect of brotherhood there may be some difference of opinion when the word is used like that, but you should recognize that this brotherhood applies in the sense of atma or in the sense of self.
0: Kanuka itti pavitramainatundi bhavamulu mee yandu అభివృద్ధి గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం.
1: It is only when you promote such sacred ideas, when you do all the work that you do with such sacred aspects and promulgate the ideals, that you will be able to give the ideal atmosphere to the environment. On the other hand, if you do not accept these ideals and if you do not work as one body, as one group, then you will only be demonstrating the individual ego in you to the rest of the world.
0: మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనం ఏమాత్రం అర్హులం కాము.
1: So long as there is ego left in you, you do not deserve to have bliss or happiness.
0: అహంకారం మన పతనానికి మనకు రాజబాటగా ఏర్పడుతుంది.
1: Ego is the royal path for your downfall.
0: మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది.
1: The wild elephant takes the dust with its own leg and puts it right on its head.
0: కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు.
1: People with ego are like a wild elephant.
0: తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు.
1: Like the elephant, the mad elephant, which puts the dirt on its own head, the person with ego puts his own faults on his own head.
0: సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరం.
1: Members of సేవాదల్, there is one other thing which we should recognize clearly.
0: మనకు ఐదు ఇంద్రియములు ఉంటున్నవి.
1: We have got five organs.
0: Shabda, sparsha, roopa, rasa, gandhamulani.
1: These are the five organs of sense, that is of touch, of vision, of hearing.
0: Andulo manaku pratyaksha gocharamayetunte anta chudatamu, palakatamu, vinatamu, vasana chudatamu, swarsha karchanu kaliginchatamu.
1: In this, what we fully recognize is to be able to see, is to be able to hear, is to be able to touch, and is to be able to smell, and is to be able to have taste.
0: కానీ ఈ పంచేంద్రియములో రెండు మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి.
1: బట్ ఇన్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ దేర్ ఆర్ టూ ఆర్గన్స్ విచ్ హావ్ ఎ కవర్ విచ్ ఆర్ కెప్ట్ కవర్డ్.
0: కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత.
1: వన్ ఇస్ ది లిడ్ విచ్ కవర్స్ ది ఐ అండ్ ది అదర్ ఇస్ ది మౌత్ విచ్ కెన్ బి క్లోజ్డ్.
0: మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కానీ మూత లేదు.
1: Neither the nose, nor the ear, nor the skin which feels the touch has got a cover.
0: ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
1: It is necessary for us to understand the inner meaning of why God has provided a cover for the eye and for the mouth.
0: కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ధి పరచుకుంటుంది.
1: The eye, when it is open, looks at many things, and merely by looking at many attractive things, the task is not completed. That vision has to go into your mind, and the mind begins to work, and then only the action begins completed.
0: Inka noru telchinanta matram ooruko undadu, taadam vesina gaani pagalagottukoni palukutuntadi ee noru.
1: Mouth is never silent. Even if you want to close the mouth and put a lock on it, yet the mouth wants to go on chattering one thing and another.
0: కనుక ఇందులో ఉన్నటువంటి ఏంటి, దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోదామని దీనికి రెండింటికి మూత పెట్టాడు భగవంతుడు.
1: What is the meaning of this? The meaning of this is bad vision and bad talk. These are very bad things. God said, let me put a lid on bad vision and bad talk.
0: Kanuka meeru idi bhagavat varaprasadanga meeru andukoni cheddanu chuttam lopala meeru ee kannunu viniyoga parchakandi.
1: You should regard this lid as a gift of God, and so do not use your eye to look at bad things.
0: Chedda choopunu mee kannulaku cherchakandi.
1: Do not have impure vision on your eyes.
0: Chedda palakulu mee naalukuto palakakandi.
1: Do not utter bad words and harsh words with your mouth.
0: Kanuka meeru seva chesetunte samayamunandu mudu maduramainatunte yokka palakulato mee sevanu prarambhinchali.
1: So when you do service, you must begin your service with sweet and soft words.
0: కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి.
1: When you begin service, when you want to do service, do not undertake to utter harsh words and hurt the minds of other people whom you are going to serve.
0: కనుక నీ కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమిరా అన్న.
1: This is why it has been said, not much harm is done if you slip if your leg slips, but if you slip by the tongue, if your tongue slips, then you straight away move into hell.
0: కనుక ఇతర హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి.
1: If you hurt another person, if you hurt the heart or mind of another person, there is no doctor in this world who can cure the hurt you have caused to the heart of another person. And you will have to cure it only by experiencing the consequence of your karma. So, do not use harsh words and hurt another man.
0: కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటున్నారు.
1: It is an inescapable truth that what we do, the consequence of that is going to come to us. So, do good and experience good as a consequence of your good.
0: Kana satyasai samasthalaku sariyinatunti yokka sarthakatanu galiginchali anukunnappudu meeru sadhakulainatunti vaaru kanuka kevalam satyasai samasthalaku maatrame memu sambandhinchinatunti vaaramu aneetunti yokka ee yokka చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సమస్యల యందు కూడాను మనం సేవలు సల్పేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి.
1: ఇఫ్ యు రియల్లీ వాంట్ టు జస్టిఫై యువర్ బిలాంగింగ్ టు ఎన్ ఆర్గనైజేషన్ లైక్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ యూ షుడ్ గివ్ అప్ ది నారో ఐడియా దట్ యు బిలాంగ్ టు వన్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ది సేమ్ ఐడియల్ అండ్ యూ షుడ్ బ్రాడెన్ యువర్ ఐడియల్ అండ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ సర్వీస్ అండ్ అండర్ ఆల్ కండిషన్స్
0: సంకుచిత భావములను దూరము నెట్టి సమాన భావమును అభివృద్ధి భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనకు ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటుని ఒక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: Push away all narrow ideas, accept broad ideals and be prepared to do service, service without distinction of caste, of creed and color. You must be prepared to do service without any such narrow distinction.
0: వారములకు ఒక పర్యాయమైన లేక రెండు పర్యాయములైనా మీ మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని చర్చలు కాని మసీదులు కాని మీరు పోయి చూచి దాన్ని పరిశుభ్రం చేయడానికి కూడా మీరు పూనుకోండి.
1: Once a week or twice a week, maybe in your village or in a neighboring village, and it does not matter whether it is a temple or a mosque or a church, undertake the task of visiting the temple, the mosque or the church and cleaning the place once a week or twice a week.
0: Ante kaadu aa temples daggara aa masjidul daggara aa churchul daggara evaraina konchi baadha padutundeetundi vaaru unte vaariki taginatundi sevanu kuda meeru andinchi tagina sahayamu kuda chese daniki meeru punukovali.
1: Not only that, either at the temple or at the mosque or at the church, if you find people who are suffering and who are in need of some help and service, you must be prepared and ready to give them the help and the service.
0: Konni chinna chinna pallalaku meeru velli aa asubhrutato munigi unnatundi aa pallavarini pilchi meeru aa yokka subhraparchadaniki punukunnappudu aa pallavaru kuda meeto cheri aa gramamu shuddhaparchukoni chakkani aarogyanga anubhavinchadaniki aanandinchadaniki kuda manam taginatundi protsahanni andinchali.
1: When you visit unclean villages, then you will find that the villagers themselves, when they find that you are cleaning their village, they would come forward and join you. When they join you, you must be prepared to give them cleanliness and to give them the happiness and pleasure of living a clean life.
0: ఇలాంటి సేవా కార్యము యందు మీరు పవిత్రమైనటువంటి యొక్క సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహమునకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: In such service and in the sacred task of undertaking this kind of service, I am hoping and I bless that you will earn the grace of God and that you will earn the love of God. I bless you and I will bring this discourse to a close. Govinda.

0: श्री साई राम. डियरेस्ट स्वामी, वी द डिवोटीज फ्रॉम कंबाइंड डिस्ट्रिक्ट्स ऑफ आदिलाबाद ऑफर अवर लविंग सैल्यूटेशंस एट योर लोटस फीट. स्वामी, फॉर द लास्ट 20 इयर्स यू हैव बीन कॉलिंग अस टू योर अबोड. नो वर्ड्स कैन एक्सप्रेस आवर ग्रेटिट्यूड. वी हैव टर्न्ड ऑल आवर फीलिंग्स into a bouquet of words and offer them at your lotus feet. O Swami, you are our light and guide, with you forever by our side. Like a mother's touch, so soft and kind, in your grace true peace we find. Every year we travel far to follow you, our shining star. For Parthi Yatra, we come home, no matter where we chose to roam. In Puttaparthi's sacred air, we find your love and hear our prayer. Your holy home, so bright and still, does our hearts with wonder fill. Since the beginning, you have held our hand, the greatest love in all the land. As your children, we come to say, we love you more with every breath. Swami, with all gratitude and love, the Balavikas children now offer a model Balavikas class in the Divine Presence, titled as Vahini Jari. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. ఒక నదీ ప్రవాహం తన వెంట నడిచే బాటసారులకు దాహార్తిని ఎలా అయితే తీరుస్తుందో, స్వామివారు తమ దివ్యమైన స్వహస్తాలతో సంవత్సరాల పాటు రాసి మానవాళికి అందించిన 15 వాహినిలు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రవహించే మన దాహార్తిని తీర్చే అపురూపమైన ప్రవాహాలు. గీత మరియు కృష్ణుడు వేరువేరు కాదు. అదేవిధంగా స్వామివారు రాసిన వాహినులు స్వామి వేరువేరు కాదు. ఒకసారి స్వామి విద్యార్థి పుట్టపర్తి నుండి తన ఇంటికి వేసవి సెలవులలో వెళ్ళినప్పుడు స్వామివారు తనకిచ్చిన పుస్తకాన్ని రోజుకొక పేజీ చదివేవాడు. ఆ విద్యార్థి ఇంటి నుండి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామివారు ప్రేమతో పిలుస్తూ, నన్ను ప్రతిరోజు నీ వెంట పెట్టుకున్నావు అని అన్నారు. అంటే స్వామివారు రాసిన దానికి స్వామివారికి భేదం లేదన్నమాట. స్వామివారు ఒక వాహినిలో చెప్తారు, మీకోసం చెబుతున్న ఈ విషయాలు మీరు ఆచరించడమే స్వామికి కావాలి అని అన్నారు. స్వామివారు ఎక్కడున్నా కూడా వీటిని రాయటం మాత్రం ఆపలేదు. వాహినులు అంటే ఏంటి, వాహినులను ఎలా చదవాలి, వాహినులను చదివిన తరువాత వాటిలో ఉన్నవి ఎలా ఆచరించాలి, ఇంకా ఈ వాహినుల్లో ఉన్న ప్రత్యేకత మరియు ఇతర అనేక అంశాలను స్వామివారు వీటిని రాసిన తీరుని ఈ బాలవికాస్ డ్రామాలో వీక్షించవచ్చు. ఈ ప్రేమ తపోవనం గురించి చర్చించే వాహిని ఝరి అనే బాలవికాస్ నృత్య నాటికను మీ పాదాల చెంత ప్రేమతో సమర్పిస్తున్నాం. మా ఈ ప్రేమ పుష్పాన్ని స్వీకరించండి స్వామి. జై సాయిరాం.

0: ఆహా, ఎంత చక్కగా డాన్స్ చేశారు కదా.
1: అదిగో ఈ రోజు బాల వికాస్ తరగతికి గురువు గారు రానే వచ్చారు.
2: సాయిరాం
0: పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బాల వికాస్ తరగతిని మొదలు పెడదామా?
3: తప్పకుండా సార్. స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్. మా అంకుల్ చెప్పారు స్వామి వారివి ఎంతో గొప్ప ఆలోచనలని. మరి స్వామి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, వారు ఏ విధంగా ఆలోచిస్తారో ఎలా తెలుసుకోవచ్చు?
4: చాలా చక్కని ప్రశ్న వేశావు. ఈ రోజు టాపిక్ కూడా దాని గురించే. స్వామి వారి ఆలోచనలు తెలుసుకోవాలంటే వారు స్వయంగా రాసిన పుస్తకాలను చదవాలి.
5: సార్, స్వామివారు ఏమేమి పుస్తకాలు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశారు?
0: స్వామివారు తమ స్వహస్తాలతో 15 వాహినులను రచించారు. ఈరోజు మనం చర్చించుకునే విషయాలు కూడా అవే. ఈ వాహినుల ప్రాముఖ్యత కేవలం బాల వికాస్ పిల్లలకి, గురువులకి మాత్రమే కాదు, ప్రతి మానవుడికి కూడా వాటి అవసరము ఎంతగానో ఉన్నది.
5: సార్, స్వామి వాహినులను అసలు ఎందుకు రాశారు సార్?
4: చాలా మంచి ప్రశ్న నాయన. నేను సరిగ్గా ఈ విషయం గురించే మాట్లాడాలనుకున్నాను. భగవద్గీత ఎవరి చేత చెప్పబడింది?
5: శ్రీకృష్ణ పరమాత్ముడు సార్.
4: కృష్ణుడు గీత ఎందుకు చెప్పినట్టు?
6: కేవలం అర్జునునికి చెప్పిన ఆ గీత అవసరమైన ప్రతి వారికి యుగ యుగాలకు ఉపయోగపడుతుందని మా అమ్మ చెప్పింది.
0: వెరీ గుడ్. భగవద్గీత మరియు శ్రీకృష్ణుడు వేరువేరు కాదు కదా. అంటే గీత రూపంలో మానవాళికి భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడన్నమాట.
4: అదేవిధంగా స్వామివారు రాసినటువంటి వాహినులు మరియు స్వామివారు వేరువేరు కాదు, రెండు ఒక్కటే. తరతరాలకు స్వామి ఈ రూపంలో మనకు జ్ఞాన భిక్ష పెట్టారు.
6: సార్, ఈ వాహినులు స్వామివారు ఎప్పుడు వ్రాసారు?
0: స్వామి తన అవతారం 3 దశలుగా సాగుతుందని తెలియజేశారు. అవతారంలో మొదటి దశ 16 సంవత్సరాలు, అంటే 1926 నుండి 1942 వరకు బాల్యదశ అని స్వామి చెప్పారు. ఈ దశ స్వామివారి డివైన్ ప్లేస్ మరియు ప్రాంక్స్ తో ముడిపడి ఉంది. ఇక రెండవ దశ మరో 16 సంవత్సరాలు, అంటే 1942 నుండి 1958 వరకు. ఈ దశలో స్వామివారి మహిమలు లెక్కలేనన్ని కనబడతాయి. ఇక ఆ తరువాత 3వ దశలో ఉపదేశం చేస్తాను అని చెప్పారు. అందుకే సరిగ్గా 1958 సంవత్సరం నుండి స్వామివారు వాహినులను తమ స్వహస్తాలతో వ్రాయటం ప్రారంభించారు. ఇలా ఈ ప్రయాణం 26 ఏండ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది.
7: 26 సంవత్సరాల పాటు రాశారంటే స్వామిది ఎంత ప్రేమ. సార్, అసలు మొట్టమొదటి వాహిని ఎలా మొదలైందో చెప్పండి.
4: స్వామివారు భక్తుల ప్రార్థన మేరకు 1958 ఒక మాసపత్రికను ప్రారంభించారు. స్వామివారే దీనికి స్వయంగా సనాతన సారథి అని పేరునిచ్చారు. అందులో మొట్టమొదటి వ్యాసం రూపంలో స్వామివారు ప్రేమవాహిని అని మొదటి ప్రబోధని రచించారు. ఈ వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక కుసుమాలు. ఈ ఆధ్యాత్మిక సౌరభాలకు మొట్టమొదట ప్రాణం పోసుకున్న సుదినం 1958 మహాశివరాత్రి పర్వదినం.
8: వావ్, స్వామివారు తన మొదటి ప్రబోధను శివరాత్రి రోజున ఈ రూపంలో ప్రారంభించారన్నమాట.
0: అందుకే స్వామివారు రాసిన

0: సార్ సార్, మీరు మొదటి వాహిని మరి 1958లో స్వామివారు రాశారు అన్నారు. మరి అప్పుడు పుట్టపర్తికి వెళ్లటానికి సరిగ్గా దారి కూడా లేదు. మరి ఈ వాహినులన్నీ ఎక్కడ ప్రింట్ అయ్యేవి?
1: ఈ విషయంలో కస్తూరి గారి పాత్ర మరువలేనిది. సనాతన సారథి మొదటి సంపాదకునిగా వారు ఎనలేని సేవలను అందించారు. ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు స్వామివారు తెలుగులో రాసిన వాటిని ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్ చేసేవారు. పుట్టపర్తిలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడం వల్ల వీటిని పుట్టపర్తి నుండి బుక్కపట్నం తరలించి అక్కడి నుండి బెంగుళూరుకి తరలించేవారు. బెంగుళూరులో ప్రింట్ అయ్యి మరుసటి రోజున తిరిగి పుట్టపర్తికి చేరుకునేవి. ఆ తరువాత వారు భక్తులకు పోస్టు ద్వారా పంపించేవారు.
2: సార్, మరి స్వామి ఎన్నో ప్రయాణాలు చేశారు కదా, స్వామి వారు చాలా బిజీ కదా, మరి ఈ వాహినులను వ్రాయడం వీలు పడేదా?
3: స్వామివారు ఎక్కడున్నా కూడా వీటిని రాయడం మాత్రం ఆపలేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారికి స్వామివారు ప్రయాణం చేశారు. అటు ద్వారక నుండి ఇటు భద్రాచలం వరకు పవిత్ర ఆలయాలను స్వయంగా వెళ్లి ఆశీర్వదించారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఏ ఒక్క నెల కూడా ఈ వాహినులను రాయటం ఆపలేదు. మొత్తం 318 ఆర్టికల్స్ ని 26 సంవత్సరాలలో 15 వాహినులుగా రాశారు. అన్వేవరింగ్ కన్సిస్టెన్సీని స్వామివారు మనందరి కోసం చూపించారు. భగవంతుడే భక్తులను చేరటానికి ప్రేమతో చేసిన సాధన అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అది స్వామి దయ మరియు భక్తులను ఉద్ధరించాలన్న దీక్ష.
1: ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి, బృహదారణ్యక ఉపనిషత్ గురించి వచ్చే సనాతన సారథి మాసపత్రికలో ప్రచురింపబడాల్సి ఉంది, మీరు ఇంకా రాయలేదు అని అంటే, స్వామివారు వెంటనే ఒక పేపర్ తీసుకుని 40 నిమిషాల పాటు ఏకదాటిగా రాశారు. ఆ విధంగా అన్నింటికంటే అతిపెద్దదైన బృహదారణ్య ఉపనిషత్ సారమంతా ఎంతో చక్కగా ఆ వ్యాసంలో రాసిన తీరు చూసి కస్తూరి గారు విస్తుపోయారు.
3: మరొకమారు స్వామివారు ఒక భక్తునితో ఒక లోతైన ఆధ్యాత్మిక విషయాన్ని గూర్చి మాట్లాడుతున్నారు. కస్తూరి గారు వచ్చి, స్వామి, మరుసటి నెల తైతరీయ ఉపనిషత్పై వ్యాసం కావాలి, ప్రింటింగ్ టైం అవుతుంది, దయచేసి త్వరగా రాసి అనుగ్రహించండి అని ప్రార్థిస్తే స్వామివారు చేయి తిప్పి తైతరీయ ఉపనిషత్పై వ్యాసం ఒకటి సృష్టించి ఇచ్చారు.
4: వావ్ సార్, అలనాడు వేదాలు భగవంతుడి నుండి ఉద్భవించాయంటే విన్నాను. ఇప్పుడు స్వామి ఈ వాహినుల ద్వారా చూపించారు. మరి స్వామి వాహినులను ఎప్పుడు రాశారు సార్?
1: ఈ బోర్డుపై చూడు. స్వామివారు 1958 నుండి 1960 మధ్యలో 2 వాహినులను రాశారు. ఒకవైపు ప్రేమవాహిని, మరొకటి సందేహ నివారిణి, తదుపరి ధ్యానవాహిని. కాలక్రమేణా ప్రశాంతివాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని, ఇలా ఒకదాని వెంట మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి రాసుకుంటూ వెళ్లారు. భారతీయ పరమార్థ వాహిని, చివరగా సత్యసాయి వాహినిలో చేర్చడం జరిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ని స్వామివారు స్థాపించినప్పుడు విద్యావాహిని రాసి మన అందరికీ అందించారు. ట్రూ నాలెడ్జ్ అంటే ఆత్మవిద్య అని తెలుసుకోవడానికి విద్యావాహిని రాశారు. ఇలా డివైన్ జర్నీ సాగుతూ సాగుతూ 1984లో సూత్రవాహిని మరియు లీలా కైవల్య వాహినితో పూర్తి చేశారు.
5: సార్, ఈ వాహినుల పరమ ఉద్దేశం ఏంటని స్వామివారు చెప్పారు సార్?
1: ఈ వాహినుల ప్రధాన ఉద్దేశం ఆత్మ సందర్శనము చేసుకుని ఆత్మతత్వమును అర్థం చేసుకోవటం అని స్వామి సత్యసాయి వాహినిలో చెప్పారు. వాహిని అంటే ఇక్కడ ప్రవహించేది అని అర్థం. ఇది కేవలం స్వామివారు రాసిన అక్షర ప్రవాహం అని మాత్రమే అనుకోవడానికి వీలులేదు. ఈ వాహినులు మనల్ని అంధకారం నుండి ఆత్మజ్ఞానమనే గమ్యం వైపు నడిపించే గొప్ప వాహనాలు.

0: మనకి స్వామివారు ఈ 15 వాహినీలలో ఏమేం చెప్పారో వాటి యొక్క సారాంశము మరియు ప్రాముఖ్యత ఏంటో వివరిస్తారా సార్?
1: తప్పకుండా నాయన. స్వామి ప్రేమ వాహినిలో ప్రేమను పెంపొందించు విధానాన్ని, ధ్యాన వాహినిలో ధ్యానం యొక్క లోతైన అవసరాన్ని అర్థాన్ని, ప్రశాంతి వాహినిలో స్థిరమైన ప్రశాంతతను పొందు తీరు, జ్ఞానవాహినిలో జ్ఞానము యొక్క నిజమైన అర్థము మరియు దానిని పెంపొందించు విధానము గురించి, ధర్మవాహినిలో ధర్మము యొక్క సూక్ష్మ అర్థము దైనందిన జీవితంలో పాటించు విధానం గురించి తెలియజేశారు.
2: ఇక సనాతన ధర్మ ప్రాముఖ్యతను సత్యసాయి వాహిని ద్వారా, ముఖ్య ఉపనిషత్తుల సారము ఉపనిషత్ వాహిని ద్వారా, భగవద్గీత సారము గీతా వాహిని ద్వారా, బ్రహ్మసూత్రాల సారము సూత్రవాహిని ద్వారా, భగవంతునికి భక్తులకు మధ్య ఉన్న మధురమైన సంబంధం రామకథ రసవాహిని ద్వారా, భాగవత వాహిని ద్వారా తెలియజేశారు.
1: ఇక ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుగు సందేహాలను సందేహ నివారిణి ద్వారా, ప్రశ్నోత్తర వాహిని ద్వారా మరియు లీలా కైవల్య వాహిని ద్వారా తీరుస్తారు.
3: సార్, సాక్షాత్తు స్వామివారే స్వయంగా వ్రాసిన ఈ వాహినులను ఏ విధంగా పఠించాలి?
1: స్వామి దీని కొరకు 3 లక్షణాలు అవసరమని చెబుతారు. మొదటిది పూజ్య భావన, అంటే సాక్షాత్తు భగవంతుడే వ్రాసిన వాక్యాలు కాబట్టి తగిన గౌరవంతో వీటిని చదవాలి. ఇక రెండవది బాహ్య నిరీక్షణ. బాహ్య నిరీక్షణ అంటే ఈ వాక్యాల అర్థం చదివిన మొదటిసారి తెలియకపోతే అసంతృప్తి చెందవద్దు, తగిన ఓపికతో వీటిని మరల చదవాలి. ఇక మూడవది బహిరంగ పరీక్షణ, అంటే చదివిన విషయాలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి.
0: స్వామివారు రాసిన డిస్కోర్సెస్ చదివితే సరిపోతుంది కదా? మరి ఈ వాహినులకి స్వామివారు చెప్పిన ఉపన్యాసాలకి తేడా ఏంటి సార్?
1: స్వామి వేల కొద్దీ ఉపన్యాసములను అక్కడ కాలానికి అనుగుణంగా వివిధ రకములైన భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని చేసినవి. వాహినులు అలా కాదు, ఇవి సిస్టమాటిక్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ గా ఉంటాయి. సింగిల్ టాపిక్స్ పై ఫోకస్ ఉంటాయి. స్వామివారి డిస్కోర్సెస్ చాలా అంశములపై ఉంటాయి, కానీ వాహినులు ఒక కాంప్రహెన్సివ్ కరికులం లాగా పనిచేస్తాయి.
3: సార్, వాహినులు చదవటం జ్ఞాన మార్గం కదా, మరి స్వామి సేవ చేయమంటారు కదా.
2: ఈ విషయాన్నే స్వామి ప్రేమ వాహినిలో ఎంతో చక్కగా చెబుతారు. జ్ఞాన మార్గం అంటే కేవలం చదవటం కాదు, తెలుసుకున్న విషయాన్ని అనుసరిస్తే లభించేది జ్ఞానం. కేవలం పుస్తక పఠనం కాదు, అదే విధంగా సేవ అంటే కేవలం శరీరంతో పనిచేయటం కాదు, ఏ పని చేసినా ఇది భగవంతునికి నేను చేయు పూజగా భావించటమే సేవ. ఒక మైసూర్ పాకుకు రుచి, బరువు, ఆకారం ఉంటాయి, వీటిని వేరు చేయటం ఎవ్వరితరమూ కాదు. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కర్మ, భక్తి, జ్ఞానము ఉంటాయి, వీటిని వేరు చేయటం సాధ్యం కాదు.
1: స్వామి ఒక వాహినిలో చెబుతారు, మీ కొరకు చెబుతున్న ఈ విషయాలను మీరు ఆచరించడమే స్వామికి కావాలి. స్వామి 26 సంవత్సరాల పాటు ఏ అవతారము చేయని విధంగా వ్రాసారు అంటే మన మీద ఎంత ప్రేమ.
2: పిచ్చి పిచ్చి వార్తలు, సోషల్ మీడియా రీల్స్ చూస్తూ మన మనసును పాడు చేసుకునే బదులు రోజు భగవంతుడు రాసిన ఈ వాహినులలో ఒక్క పేజీ అయినా చదువుదాం. ఈ వాహినులపై సత్యసాయి సంస్థలు చేపట్టే కోర్సులలో పాల్పంచుకుందాం.
1: ఒకసారి ఒక స్వామి విద్యార్థి తన వెంట స్వామివారు రాసిన ఒక పుస్తకాన్ని తీసుకుని సెలవులలో ఇంటికి వెళ్లాడు. ప్రతిరోజు ఆ పుస్తకంలోని ఒక పేజీ చదివేవాడు. అతడు తిరిగి వచ్చిన తరువాత స్వామివారు ప్రేమతో పలుకరిస్తూ, నన్ను ప్రతిరోజు నీ వెంట పెట్టుకున్నావు అన్నారు. అంటే సాయి సందేశానికి సాయికి ఎలాంటి భేదం లేదన్నమాట. ఈ వాహినులను చదివితే స్వామిని మన వెంట పెట్టుకున్నట్టే.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the United Adilabad District's state of Telangana. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the Sai youth will offer a devotional music program at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, the district president of Sri Satya Sai Seva Organizations, Nirmal District, Telangana, will be addressing the August gathering, followed by a drama presentation titled Chitta Roganiki Chikitsa Ekkada by the Sai youth from Telangana. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato Telangana Rashtramloni Ummadi Adilabad Jilla Bhaktula Rendu Rojula Parthiyatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8 Gantala 30 Nimishalaku Sai Yuvata Swamivari Padapadmala Chanta Bhakti Sangeeta Karyakramanni Samarpistaru Repati Udayam Karyakramam Bhajanato Konasagi Mangalharthito Mugiyenu Anantaram Swamivari Divya Darshanam Sai Kulwant Sabha Mandapamlo Repati Sayankalam Karyakramam 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది 5:20 తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు వీరి ప్రసంగానంతరం సాయి యువత చిత్తరోగానికి చికిత్స ఎక్కడ పేరిట నాటికను సమర్పిస్తారు రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును అనంతరం స్వామివారి దివ్య దర్శనం జై సాయిరాం

0: ब्रह्मणामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतानशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। डियर् लिसनर्स्, इन् दि प्रीवियस् सेशन् वि हेव् स्टार्टेड् डिस्कसिङ्ग् अबौट् द टू आस्पेक्ट्स् आफ् दिस् शिवोपासन मन्त्र of the various aspects of Lord Shiva, the Ghora and the Aghora Rupa. Before we commence today's session, let us all take a small recap of the previous episode wherein Bhagwan was explaining this wonderful aspect of Ghora and Aghora as the concept that is framed in our mind. The positive and the negative aspects of our mind is reflected as the Ghora and the Aghora Rupa. Swami tells us that the dualities of life brings beauty to life. The good, bad, happiness, sorrow, pain, pleasure, these coexist in our lives. So in light of this, Bhagavan proceeds to explain in the Divine Discourse delivered during the summer course of 1974, how we have to apply this to our day-to-day life. What exactly is this Ghora and Aghora Rupa? If at all, this Ghora and Aghora is the concept that is framed in our mind, depends on our mindset, then how is it applicable to God? Let us take a deep look into the explanation that has been given by Bhagwan in the same discourse. And today, we shall listen to Swami explaining to us how in our day-to-day life, this concept of Aghore ebhyo thagore ebhyo ghora ghora tarebhyaha sarve ebhyas sarva sarve ebhyo namaste astu rudra rupebhyaha. So let us all listen to Bhagavan.
1: Jagat kalyana nimittamai ఒక చికిత్సగా తీసుకుంటున్నాడు ఈ ప్రజాపతి.
2: ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ ప్రజాపతి ఈస్ టేకింగ్ దిస్ యాజ్ అ కైండ్ ఆఫ్ క్యూర్.
1: ఇలాంటి చికిత్సగా తీసుకున్నటువంటి యొక్క ఘోరత్వాన్ని కేవలం ఒక భయంకరమైన ఆకారంగా మనం భావించుకోవటం ఇది చాలా అనర్థము.
2: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఘోరా విచ్ ది ప్రజాపతి ఈస్ టేకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ to regard it as something which relates to terror or frightening thing, this is not right.
1: దీనిని పురస్కరించుకొని అనాది కాలము నుంచి అనేక మంది మహర్షులంతరకుడును తపస్సు ఆచరిస్తూ ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి నిమిత్తమై అనేక రకములైనటువంటి అవాంతరములను కూడాను వారు దాటుకోవటానికి పూనుకునేటువంటి వారు.
2: From time immemorial, in this context, several maharshis were performing tapas, and during that tapas, in order to reach the destination which they had put for themselves, they used to undergo much trouble and much pain.
1: దీనికి భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క స్థానమును అందించి అతనికి ఒక పట్టమును అందించేటువంటి నిమిత్తమై ఈ రకమైనటువంటి కొన్ని అవాంతరములు కల్పిస్తూ వస్తుంటాడు.
2: God in this process, in order that the person who is after the tapas may reach a certain state and may get a recognition from God, he always creates some kind of obstacles and troubles and pain in the path.
1: కేవలం ఇది భగవంతుని యొక్క కృత్రిమమైనటువంటి యొక్క యుక్తి కాని లేక భక్తులను బాధించాలనేటువంటి యొక్క సంకల్పం కానీ కాదు.
2: This is not a trick or a bad trick on the part of God, or that God desires to trouble his devotees by creating these difficulties.
1: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు. మీరు సంవత్సరం అంతా కూడా చదివినప్పుడు ఈ సంవత్సరం అంత్యం లోపల యూనివర్సిటీ మీకు కొన్ని ఎగ్జామినేషన్ అని పెట్టున్నారు.
2: You are students, and while you are students and you study during 1 year, at the end of the year, a university conducts a certain examination at the end of 1 year.
1: అయితే ఈ ఎగ్జామినేషన్ పెట్టేటువంటిది కేవలం మీ పైన ద్వేషంతో పెడుతున్నారా? మీ అభివృద్ధి నిమిత్తమై ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టి ఉన్నత స్థానానికి పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారా?
2: is this examination being conducted to give you trouble, or is the examination being conducted with a view to give you an opportunity of rising higher and getting a recognition?
1: ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం.
2: We call this a test.
1: అదే విధముగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు.
2: So also this divine person who is undergoing tapas, now and then frequently God applies a test by way of an examination to find out the strength of this person who is undergoing the tapas.
1: ఈ టెస్ట్ ను మనం ఏదో ఒక విరుద్ధమైనటువంటి మార్గంగా మనం భావించుకోవటం చేత ఇది మనకు ఒక రకమైనటువంటి విసుగ్గా కూడా తేలుతుంటుండాలి.
2: Because our attitude towards this test makes us think that this is some unnecessary burden. Sometimes we get a feeling that this test is causing us great trouble.
1: Bhagavanta nannu enduku inni parikshalu pettunnavu, ee parikshalu lopana nenu neggagalana, nee parikshaliki maanu ani manam prarthistunnamu. Parikshalu maaninante manam unnata sthaniki manam polemu.
2: Sometimes we pray to God and say, oh God, why are you submitting me to so many frequent tests every now and then? Why don't you stop testing me so frequently? If God grants such a prayer of yours and all the tests are removed, then there is no way by which you can rise higher and get a higher recognition.
1: Oka plane driving manam nechukuntunnam leka oka padavanu manam nadipetuvanti oka vidhananni nechukuntunnam anni vishayamulu yendu kudanu మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చేకి పూర్వము ప్రతి ఒక దాన్ని కూడా టెస్ట్ చేయాలి.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు లర్న్ టు డ్రైవ్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ వన్ వాంట్స్ టు లర్న్ టు డ్రైవ్ ఎ బోట్ వాట్ ఎవర్ దట్ మే బి బిఫోర్ యూ గెట్ అ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ది టాస్క్ విచ్ యు ఆర్ లర్నింగ్ యూ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎ టెస్ట్.
1: అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరం.
2: In order that we may entitle ourselves to receive such a certificate, these tests are absolutely necessary.
1: Manamu ee parikshalu undakoodadani korukotamlo idi kevalamu manam unnasthayende undali anetunte yokka durasa maatrame tappa andulo unnata aasaki povali anetunte yokka pavitramaina bhavamlo lenattugane kanipistundi.
2: If anyone desires that all the tests should be abolished altogether, it simply means that he is wanting, he is desiring to remain where he is. It means he is not desiring to be tested and go to a higher place than the place in which he is at present.
1: దీనికి మన చరిత్రల యందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ.
2: There is a very good ideal example story in our own stories.
1: శివ చక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు.
2: కింగ్ సిబి వాజ్ ఎ పర్సన్ హూ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్ హూ హ్యాడ్ మెనీ గుడ్ క్వాలిటీస్ అండ్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్ యట్ హీ వాజ్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది థాట్ ఆఫ్ గాడ్.
1: కానీ చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయస్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు.
2: వైల్ సిబి వాజ్ ఎ గ్రేట్ కింగ్ వైల్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్ ఇంద్ర అండ్ అగ్ని టూ ఆఫ్ ది గాడ్స్ దే హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ది సాక్రిఫైస్ విచ్ దిస్ కింగ్ వాజ్ షోయింగ్ వాజ్ ఓన్లీ ఎ టెంపరీ అండ్ ట్రాన్షియంట్ ఫీలింగ్ ఆర్ వెదర్ హీ రియల్లీ హ్యాస్ గాట్ సాక్రిఫైస్ ఇన్ ది డెప్త్ ఆఫ్ హిస్ హార్ట్. ఇంద్ర అండ్ అగ్ని హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ కమ్ టు ది రైట్ కన్క్లూజన్ అబౌట్ ది కింగ్ సిబి.
1: అగ్ని ఒక పావురాకారం ధరించింది, ఇంద్రుడు దానిని తరిమేటువంటి యొక్క గరుడుగా తాను ధరించాడు, రూపము ధరించాడు.
2: అగ్ని took the form of a bird and Indra took the form of a kite, of a garuda, who was following and was wanting to catch hold of this bird which Agni took the form.
1: ee garuda ee paavulanu tarvukuntu vachinattuga akkada pradarshincharu.
2: This kite or garuda, it appeared to Sibi as if one bird, that is the kite or garuda, was coming to attack the bird which Agni took the form.
1: aa paavulanu ఆ యొక్క శివ చక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు, శివ చక్రవర్తి నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది.
2: Agni, in the shape of a bird, came running to the king Sibi and said that, please save me, I am being attacked by a Garuda, please save me. He came to the king Sibi.
1: Tanu rakshistaranu cheppani ee Sibi vaagdanam chesadu.
2: King promised Agni, who was in the form of this bird, was being attacked, that he will save the bird.
1: Kani enni vidhamula tanu garuda prayatninchinappudiki ఆ యొక్క పచ్చని పట్టలేకపోయినది. ఆ సమయమునందు ఈ గరుడ ఆ శివ చక్రవర్తి దగ్గర కొన్ని రకములైనటువంటి వాగ్వాదం జరిగింది. శివ చక్రవర్తి, నేను తరుముకుని వచ్చినటువంటి ఈ పచ్చని నాకు ఆకలిగా ఉన్నటువంటి సమయమునందు నా ఆకలి తీర్చకుండా నీ తపస్సు ఏమి ప్రయోజనము? కనుక నేను నీ ఇంటికి ఒక విధమైనటువంటి అతిథిగా వచ్చాను. నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గ్రద్ద చెప్పింది.
2: Indra, in the form of the kite, could not get at Agni, whom he was attacking. And there was an argument between the kite, who was Indra, and Sibi. The Garuda said, I have come to your house as a hungry bird. I must be given this from you. What is the use of your saving this bird and denying me the food that I want now badly? I have come as a guest to your house.
1: Appudu ee Sibi cheppadu. దానికి నేను అభయమిచ్చుతుని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావనమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండల నుంచి తీస్తానని కూడాను ఈ శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు.
2: ది కింగ్ టోల్డ్ ది గరుడ, ఐ హావ్ ప్రామిస్డ్ దిస్ డవ్ టు సేవ్ ఇట్స్ లైఫ్. ఐ హావ్ గివెన్ మై ప్రామిస్. I am not going to break my promise and hand over this dove to you. But if you are hungry, I am willing to remove as much flesh from my body, which is the equivalent of the flesh in the dove, and give it to you so that you may release your hunger. But I am not going to give up the bird to which I have promised that I will save the life.
1: Oka tookam veyadaniki takkidi techadu. Oka vaipuna aa yokka paavaramlo kurchobettadu. తన కండలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు కోసి మరొక వైపును వేస్తూ వచ్చాడు. కానీ ఎన్ని ముక్కలు వేసినప్పటికీ ఆ పచ్చి ఆ పావురము ఏమాత్రం కూడా కదలలేదు, కొంత లేయలేదు.
2: Having said that he will give the flesh from his own body of the same weight as that of the dove, he brought a balance. He put the dove on one side, one pan, and he began removing flesh from his own body and put it in the other pan. However much flesh he has removed from his own body and put in the other pan, it did not become equal in weight to that of the dove.
1: Inka cheyunade leka Sibi Chakravarti maraku vaipuna sampurnamaina dehamto kurchoni na dehamune aaraginchamani kurchunnadu.
2: Having nothing more to do than Sibi, the king, he himself sat in the pan so that he can counterweigh the dove. And he said, yes, you can now eat me and release your hunger.
1: ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు.
2: ఇంద్ర అండ్ అగ్ని, ది టూ గాడ్స్ హూ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దీస్ టూ బర్డ్స్ who have come to perform the test, they witnessed what Sibi was doing. Their hearts were deeply moved and then they appeared in their natural form.
1: Varu atti sakshatkaram andinchi ayya vedamunandu nakarma napraja dhanina tyagineki amrutatva manasuhuni త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కాని మరొక సత్సంపత్తి ఎందు కాని మరొక ధనధాన్యములు ఎందు కాని ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని సాక్షాత్కారం అందించారు.
2: ఇంద్ర అండ్ అగ్ని, ది టూ గాడ్స్ హూ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దీస్ టూ బర్డ్స్ హూ హావ్ కమ్ టు పెర్ఫార్మ్ ది టెస్ట్ దే విట్నెస్డ్ వాట్

0: ఈ ఆనందం మనకు లభించదు అని చెప్పని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపస్సిద్ధిని పొందింపచేశారు.
1: Indra and Agni, having appeared in their true form, they said, our Vedas have taught us that no amount of learning, no amount of work can bring you the same pleasure as sacrifice can bring you. This is what the Vedas have told us. Here you have sacrificed so much and this gives us more pleasure than pleasure from any work, pleasure from any scholarship. And this is how they have been showering grace on King Sibi.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్టులు దైవత్వము లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కాని ఆగ్రహ నిమిత్తమై కాదు.
1: సచ్ టెస్ట్ వెన్ దే కమ్ ఫ్రమ్ డివినిటీ దే కమ్ ఇన్ ఆర్డర్ దట్ గ్రేస్ మే బి షవర్డ్ ఆన్ యూ దే డూ నాట్ కమ్ బికాస్ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ.
0: కానీ భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మవి బ్రహ్మయో భవతి అని అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్య సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గమున ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము చిద్దులము కాము.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పర్సన్స్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. Brahmavit Brahmaiva Bhavati. One who understands Brahman, he becomes Brahman himself. In other words, unless one rises to the stature of Brahman, he will not understand Brahman. Therefore, satyasya satyam. Through truth alone, we can comprehend truth. It is not possible to comprehend truth by other means, by false methods.
0: Manamu kani, mana manasulunu kani, unchavalasana reetiga unchatam ledu, undavalasana reetiga undatam ledu.
1: Neither we nor our minds are being kept as they should be kept. They are not being put into a position where they should be put.
0: Manavuni yokka manasu undavalsina sthitilo undalekapovatam chetane ee jagattu kudanu ee naadu undavalsina roopakanga undalekapothundadi.
1: Because man's mind is not in a place where it ought to be, the world today is also not as it ought to be.
0: Kanukane మనిషి అంటే మనసే, మనసు అంటే సంకల్పమే.
1: మ్యాన్ ఈజ్ సినానిమస్ విత్ మైండ్, మైండ్ ఈజ్ సినానిమస్ విత్ డిజైర్.
0: మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశం అనగా కేవలం దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకము ప్రసిద్ధి.
1: If there are no desires, there is no mind. If there is no mind, there is no man. Therefore, if you really want to recognize the shape of your country, the country is not something which does not consist of men. If you want to know what man is, one has to understand that it is the conglomeration of men, it is the grouping of men that makes the country.
0: ఇది ఏమిటి? ఇది ఒక వస్త్రం.
1: This is a piece of cloth.
0: ఈ వస్త్రము దేని వల్ల ఇది వస్త్రం తయారైంది అనగా బండల్ ఆఫ్ ట్రేడ్.
1: ఫ్రమ్ వాట్ హ్యాస్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్ బీన్ ప్రిపేర్డ్? ది ఆన్సర్ ఈస్ దట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఎ బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: థ్రెడ్స్ లేకపోతే ఇది క్లాత్ గా తయారైందా?
1: ఇఫ్ దెర్ ఆర్ నో థ్రెడ్స్ హౌ కెన్ దిస్ బి ఎ క్లాత్?
0: అయితే థ్రెడ్ ఏ రీతిగా తయారైంది? కాటన్ వల్ల థ్రెడ్ అయింది.
1: హౌ హ్యాస్ ది థ్రెడ్ కమ్ అప్? ది థ్రెడ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కాటన్.
0: కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు, థ్రెడ్ లేకపోతే క్లాత్ లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కాటన్ దేర్ ఇస్ నో థ్రెడ్, ఇఫ్ దేర్ ఇస్ నో థ్రెడ్ దేర్ ఇస్ నో క్లాత్.
0: కనుక మనము సంకల్పం అనేటువంటి కాటను మనస్సు అనేటువంటి యొక్క దారంగా తయారై మనిషి అనేటువంటి రూపకం అనేటువంటి యొక్క క్లాత్ గా నిరూపణ జరుగుతూ ఉంటుండాలి.
1: అవర్ డిజైర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాటన్ దే గెట్ ఓవెన్ అప్ ఇన్ టు అవర్ మైండ్ విచ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ అండ్ అవర్ మైండ్ విచ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ comes together and produces a form of man.
0: Aithe ee sankalpamulu undavalsinatvantivi kaani manaku mana yokka yogyataku mana yokka vidyaku mana yokka deshamunaku mana yokka gauravamunaku mana yokka intitaramunaku mana yokka nadavadikaku tagineatvanti reetiga mana sankalpam untundali.
1: The desires have to be there. Desires need not be eliminated. But what kind of desires have to be there? Desires which are appropriate for us. Desires which are consistent with our education. Desires which are good for our country. Desires which will bring us respect and not disrespect. These are the kind

0: kind of desires which should be welcome.
1: మన దేశం ఎటువంటిది, మన తల్లిదండ్రులు ఎటువంటి కీర్తిని సంపాదించినటువంటి వారు, నేను అందుకున్నటువంటి డిగ్రీ ఏమిటి, కనుక నా చదువుకు, నా తల్లిదండ్రులకు, నా దేశములకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవనికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి.
0: వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ మై కంట్రీ? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ మై పేరెంట్స్ హావ్ ఎంజాయ్డ్? What is the reputation which the degree I have acquired by going through education? And one must ask oneself, am I conducting myself in a manner which is consistent and which is appropriate with my country, with the education that I have received and with the reputation which my parents have? Each one should ask oneself these questions.
1: Kalukane manamu nimpukovalsinatvanti sankalpamulanu manam burra ninduku nimpukovali kani అనవసరమైనటువంటివి నింపుకోని ప్రయోజనం లేదు, లేక ఏమీ నింపుకోకుండా దాన్ని ఎంటీగా పెట్టుకున్నా కూడా మంచిది.
0: సో ది కైండ్ ఆఫ్ డిజైర్స్ విత్ విచ్ వీ విష్ టు ఫిల్ అవర్ హెడ్ షుడ్ బి సచ్ డిజైర్స్ యాజ్ బ్రింగ్ రెప్యుటేషన్ అండ్ అదర్ కన్సిస్టెంట్ విత్ ఆల్ ది స్టేట్మెంట్స్ దట్ హావ్ జస్ట్ బిన్ మేడ్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఫిల్ యువర్ హెడ్ విత్ అన్డిజైరబుల్ డిజైర్స్, then it is better to keep your head empty rather than fill it with such desires which are bad.
1: Yemileni burralona yemaina cherchavachu.
0: In an empty head you can certainly introduce anything that you wish to.
1: Yememo nindiyunna burra nimpa veelaguna.
0: But if a head is full of all kinds of things, is it possible to put anything more into it?
1: Kalibodala nindiyunna talaburra idi khaliyaguna. కలిబోధల నిండియున్న తలబుర్ర ఇది ఖాళీయగున.
0: అన్నెసెసరీ థింగ్స్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ప్రెసెంట్ ఏజ్ కలి, ఇఫ్ దే ఆర్ ఫిల్డ్ ఇన్ యువర్ హెడ్ దెన్ హౌ కెన్ దట్ హెడ్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఫర్ ఎనీథింగ్ మోర్ దట్ ఈస్ గుడ్?
1: కలిబోధల నిండియున్న తలబుర్ర ఇది ఖాళీయగున, తలబుర్ర ఇది ఖాళి కాక ఇలా సుకృతము నింపనగున.
0: ఇఫ్ ది హెడ్ is full of all the teachings which are characteristic of the modern age Kali, then will there be any more place in that head to put anything? And if there is no place in which to put anything good in the head, then what is the use of the head?
1: Anduvalane mana bharata deshamunaku undavalasinatvanti dharmamu ee naadu aranyamunaku vellindi.
0: This is the reason why, because there is no place in our country where righteousness can stay and can flourish, this dharma has gone to the forests.
1: ఈ అరణ్యములో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది.
0: The cruelty that should have been in the forest has come and entered the living villages.
1: కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు.
0: What is the reason? Our ideas and our thoughts are not in a position to retain and attract dharma.
1: పాండవులు ధర్మ స్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవటానికి కారణం ఏమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్లినారు.
0: Why did Pandavas, who were the embodiment of dharma, why did they have to go to the forest? The reason was all the living places were occupied by the generation of Dhritarashtra, by people who did not have any respect for dharma. There was no place whatsoever for Pandavas to live there.
1: ఈ నాడు కలికి సంబంధించినటువంటి యొక్క ప్రవర్తనలు మన యొక్క అంగముల్లో ఉన్నటువంటి యొక్క చేష్టలు ఏ రీతిగా ఉంటున్నాయి?
0: Today the behavior that is relevant to Kali, to the modern age, in our own limbs and organs, what is the shape that they are taking?
1: Durbuddula talalunna durulu vinu chevulunna. Durbuddula talalunna durulu vinu chevulunna. Ponchi chuchu kalununna pantala vinu manasunna. వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, ఇతరుల పైన సాడలు చెప్పేటువంటిది వినాలి వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాది. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుంది వింటూ ఉండటం. దూరంలో విను చెవులున్న కొంచి చూచు కనులున్న చెట్ల మరగను కూర్చునేది అట్టా ఇట్ట చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక బ్రతుకదన్నా. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కాని వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములు.
0: హౌ ఇస్ అవర్ మైండ్? అవర్ మైండ్ కెన్ డిస్క్రైబ్డ్ బై సేయింగ్ దట్ అవర్ హెడ్స్ అండ్ అవర్ థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ నోషన్స్ అండ్ అవర్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు గో అండ్ లిసన్ టు కంప్లైంట్స్ అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. We run to a place where someone is complaining about others and finding fault with others. Not only that, if someone is talking, then we want to eavesdrop. We want to go there and we want to listen very surreptitiously to what is being said. Our eyes are such that we want to hide ourselves behind something and begin to look at it without your being noticed that you are looking at a thing which you are not entitled to look at. This is the kind of thing, and the mind is always deceiving. We use such words which will deceive other persons. Our word is deceiving. Our vision is bad. We eavesdrop and we are always ready. We run to listen to complaints and finding fault in others. If this is the bad situation in which we are, how can justice thrive? Not only justice thriving, how can justice find any place at all? It will run away from where such things exist. These good aspects and bad aspects that are described here, these are the aspects which are called ghora and aghora.
1: Aithe maaku ilante gunam untunna kabatti idi vikrutaraipoyinayi deenini viruddhanga marinappudu sukrutanga maaripothundi. Aithe bhagavantuni endukudanu ee vikrutulu unte kada akkada kudanu ghora aghoramlane padamulu kudanu sambandhamai avutayani kudanu meer chintinchavachchu.
0: You may think because we have got these bad qualities, these are vikrutas, these are bad qualities. But once we change them, they become good qualities, they become sukrutas. You may ask in God as well, where we are using these two words, ghora and aghora, are there in God these vikrutas, bad qualities, and sukrutas, good qualities?
1: Kani ikkada brahma tattvamunandu manam gurtinchavalasinatundi satyamu okkati untundali.
0: But here, when we ask this question, in the aspect of Brahman, in the domain of Brahman, there is one truth which we have to recognize.
1: Brahma nirgunudu, nirakarudu, namam matrame kaligi untuntadi. Alanti vani yokka tattvamunandu oka shuddhamaina addamu vanti vaadiga manam oka aakaranni nirminchukunnam.
0: Brahma has no form. He is above qualities. He has no qualities or gunas. Brahma has got only a name and it is like a mirror. In the mirror, we have created to ourselves a particular form.
1: Aa yokka shuddhamaina addamunandu neevu poi nilchukunnappudu nee yokka swaroopame aa addamunandu gocharistunnayi. Kaani nee yokka pratibimbam addamulo poyinada leka addamuni pratibimbanni venuku kodutundada aneetuvanti satyanni manam gurtinchali.
0: In the name of Brahman, whom we should regard as a clean mirror, if you go and stand in front of that clean mirror, you see yourself. But you have to ask a question. Is this form which you are seeing, which is of yourself, is it being simply reflected by the mirror back to you, or is it part of the mirror? This is a question which you have to ask.
1: Kani aa yokka pratibimbanni neeku velukokkortundade kani andulo nee yokka pratibimbam ledu.
0: This clean mirror of Brahman is only reflecting the image of yourself, but your image is not present in that mirror.
1: Adhe vidhamgane neelo unnatvanti gunamulu aa brahma anetvanti tattvamu neeke adi aghoramainatvanti gaanu ghoramainatvanti gaanu neevu manchi karyamulu chesinappudu dani phaltamu neeke chedda karyam chesinappudu dani phaltamu neeke reflection ga andistu vastundade kaani tanalo etti yokka ghora aghoramulu levu.
0: We ask the question, this vikruta and sukruta and ghora or aghora, are they present in God also? The answer is no. The very gunas that are present in you, when you stand in front of Brahman, the clean mirror, they are being reflected back to you. If you do good, it is reflected back to you as a sukruta. If you do bad, it is reflected back to you as a vikruta. Vikruta and sukruta are arising from you and are being reflected back to you. They are not present in Brahman, the clean mirror.
1: Kalukane దైవమునందు ఎట్టి దోషములు కాని మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలము కల్పితములే కాని సత్యములు కావు.
0: సో యూ కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ పాయింట్ ఎట్ ఎ ఫాల్ట్ ఇన్ గాడ్. If however you find a fault and you say that there is fault in God, these cannot be truth. They are only artificial and they are creations of your own imagination.
2: As Swami beautifully puts it, God is just like a mirror. As Swami wonderfully explains to us, He is the Sakshi Bhuta. So in today's episode, this Ghora and Aghora aspect of how we need to apply it to our lives, how we need to conduct ourselves, the concept of nakarmanana prachayadhane natyake naike amritatvama nasuhu, the sacrifice, the good qualities that we imbibe in our day-to-day life will decide the form of Lord that has been framed in our mind, and that we look up to God as Ghora or Aghora. So the benevolent Lord just becomes a witness of whatever we do, whatever we think, and whatever we speak. In spite of all the vagaries of our mind in this Kali Yuga, Bhagavan guides us of how we can develop good qualities, develop positive thinking, so that we may always be close to Him, we may always enjoy His benevolent form, and not the Ghora Rupa. So with these few words, listeners, let us bring this episode to a close. In the next episode, we shall try to delve more deep into this and try to get some practical life examples of how this Ghora and Aghora Rupa comes into play, and then we shall go into the next aspects of this Shivopasana Mantram. We request the listeners to write your feedback to listener@ssmediacenter.org, or you can WhatsApp it to 9393258258. Let us pray to Bhagavan that every thought, word and deed should be His inspiration, and let us close today's episode with the Kshama Prarthana Mantram. Om Yadakshara Padabhrashtam Matra Heenantu Yadbhavet తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వసాయీశ్వర. అపరాధ సహస్రాని క్రియంతే హర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వసాయీశ్వర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షసాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్. హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
3: సాయిరామ్, యు వర్ లిస్నింగ్ టు వేద జిజ్ఞాస, అన్ ఎన్క్వైరీ ఇన్ టు ద వేదాస్. దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ వేర్ మెంబర్స్ ఆఫ్ ద ప్రశాంతి వేదం గ్రూప్ డెల్వ్ డీపర్ ఇన్ టు ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదిక్ మంత్రాస్. Today's episode was first featured as part of Thursday Live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.

Master. Face the devil.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fifth discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
2: Nirmamo nirahankara samadukha sukhachami. Ahankara mamakaramulu దూరము చేసుకొని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ. గీతాచార్య టీచింగ్ ఎక్స్పోస్ that he is dear to me, who does not have egoism, attachments, and who can treat with equal-mindedness joy and sorrow.
3: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas, this is impossible.
3: Nitya jivitamulu
4: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ the grihasthas, the members of the people who are following the family path, to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara which has been explained, would be very difficult for an ordinary sadhaka.
4: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
4: Mana yokka tattvamu daivam yokka aatma bhinnamuga chuchinta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we differentiate our own principle from the command and the order of the Lord himself.
4: Daivam yokka ekatvamu మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
4: స్వశరీరం స్వయం జ్యోతి. స్వశరీరం స్వయం జ్యోతి. స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకుడిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుచున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యు రికగ్నైజ్ that God is dwelling in the form of jyoti and flame in all bodies and all people, it would be possible to control our egoism and also our attachment.
4: Swashariram swayam jyotihi. Ee swayam jyoti anetundi mana shariramunde untundi.
2: This సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీస్.
4: స్వరూపం సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
4: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
4: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
4: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
4: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
4: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ దే సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
4: బయట ప్రపంచంలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
4: బయట ప్రదేశములో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ అవుట్
4: బహిర్దృష్టిలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ ఎస్ సచ్.
4: మా లోపలని,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
4: మా అంతరాత్మ ఎందే,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
4: మా దివ్య భావము నుండి,
2: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
4: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
2: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
4: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, షీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
4: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
4: దేహమనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
4: కనుకనే మానవుని యొక్క శరీరము నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దాంట్లో,
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
4: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.

0: మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, we have recognized that this great effulgence of the Lord resides inside the man himself beyond ignorance, which is very clear.
0: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
1: We have to make efforts to find the immortal Lord in the mortal body itself.
0: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మయందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to find out the Lord in these very five elements: earth, water, air, fire and sky or space.
0: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
1: You find the diamonds in the earth and not on the top of a tree.
0: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది, కాని మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
1: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
0: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్.
0: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
1: గాడ్ హ్యాస్ బీన్ డ్వెలింగ్ ఇన్సైడ్ ది బాడీ in the form of a small unit equal to in measurement to a thumb.
0: ee shariram anetundi samanyamainatundi kaadu.
1: This body is not an ordinary thing.
0: Daivamunaku nivasamainatundi oka mandiram.
1: It is the temple of God itself.
0: Daivamu ooreginchetundi ratham.
1: This is a chariot which carries the Lord inside it.
0: Ee rathamunandu taru ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
1: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
0: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
0: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
1: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
0: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా నువ్వు ప్రవేశింప చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
0: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
0: కారణం ఏమనగా దేహో ఏవాహనయుక్తో జీవో దేవ సనాతన.
1: ది రీజన్ ఈస్ దాట్ దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
1: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
0: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
1: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే.
0: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
1: ద బాడీ ఈజ్ ఇనరెంట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
1: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
0: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఒబ్టెయిన్ ఈజీలీ బై అస్.
0: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క

0: Mahaprasadam.
1: On account of the innumerable merits or in the number of births, we have been able to get this body.
0: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
1: It amounts to, if we were to use this body in the wrong way, it amounts to wasting the merits which have been earned for a number of janma.
0: Jantunam narajanma dullabham annaru. Ilanti pavitramainatvanti narajanmamnu manam yettatam ento adrishtamu.
1: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
0: Idi bhavasagaramunandu aneka vidhamulainatvanti yokka kashtamulanu nashtamulanu dukkhamulanu కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
1: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సీక్రెట్ బోట్ విచ్ విల్ హావ్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ విల్ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార సేఫ్లీ.
0: ఈ యొక్క సాగరం నందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
1: ఇన్ దిస్ ocean of samsara there are terrible crocodiles and other things which are very harmful.
0: ఈ యొక్క ముసళ్ళు తిమింగలములు మహా భయంకరమైనటువంటివి.
1: The crocodiles are very terrible.
0: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహ చెల్లినటువంటి ముసళ్ళు తిమింగలములు మహా భయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
1: These six enemies of man in the form of anger, lust, greed and various other things, they will be compared to the crocodiles which are going to trouble the man.
0: Ee samsaram anekunte sagaramu chaala agadhamainatundi.
1: This ocean of samsara is unfathomable.
0: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
0: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
1: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
0: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
1: Therefore, the easiest and the best method in this particular life of sagara, where you are coming across various crocodiles, the best method is to see unity in diversity.
0: Swasariri swayam jyotihi annittu. Anni shariramulu yandu kudanu ee aatmaswarupudu prakashistuu unnadanukunte satyanni దృఢంగా మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
1: Once we recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
0: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
1: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ వీ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్తున్నం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
1: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the nine types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
0: Eeta vachche anta varaku manaku oka munaga bendlu leka types tubes ilanti manaku kontha sahayakariga untayi.
1: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
0: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు సహాయ క్రియలు ఈ సహాయ పదార్థములు మనకి ఏమాత్రం కూడా అవసరం ఉండదు.
1: Once you learn swimming, the aids will be of no use to you.
0: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
1: All these types of rituals are necessary until probably we understand the meaning of Gita.
0: Gita yokka pavitramainatundi rasa swaroopanni manam gurtinchukunna tarvata ee yokka prakriyalanni kudanu manaku keva nirupayoguga gocharistayi.
1: Once we understand the sweet essence of Bhagavad Gita itself, all these rituals will be looking very trivial.
0: భక్తి యోగంలో భక్తిని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
1: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఈ ఆరు విధములైనటువంటి అర్హత్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
1: ఇట్ హాస్ ఆల్సో టాట్ దట్ యు హావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: ఇట్ ఈస్ ఈజియర్ సెట్ దాన్ డన్.
0: అయితే ఎప్పుడు ఇది సులభమవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందుకు కూడా ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వెన్ వుడ్ ఇట్ బికమ్ ఈజీ అండ్ సింపుల్ వన్స్ యూ రికగ్నైజ్ దాట్ ది సేమ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ హీస్ ఓన్లీ యాక్టివేటింగ్.
0: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
1: బిఫోర్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యు మే డూ దే విల్ నాట్ బి గివింగ్ అస్ సాటిస్ఫాక్షన్.
0: నోటిలో ఉప్పు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గురలిటినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
1: కీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్ వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
0: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి. దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
1: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
0: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
1: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
0: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేయటము ఆనాడి సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైన గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్ జెలసీ ఎన్వీ అండ్ anger etc. You would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
0: compassion
1: love etc.
0: Kanuka mottamota bhakti ee bhakti aneetundi vishayam lopala kevalam మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డివోషన్ రియలీ మీన్స్ అండ్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాన్.
0: భగవంతునిపై గల అనురక్తియే భక్తి.
1: భక్తి డివోషన్ రెఫర్స్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
0: భగవంతునిపై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంటుంది.
1: Describing devotion as love for the Lord looks like a very big
0: కనుక భగవంతుని ఎందుకున్నటువంటి ఒక బకారం అనేటువంటి జీవ శక్తిని, అనురక్తి ఎందుకున్నటువంటి ఒక కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
1: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భా విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ. ఇఫ్ దీస్ టూ ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
0: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్ని కూడా మనకు ప్రాప్తిస్తాయి.
1: వన్స్ వి కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
0: మానవునికి అనువర్తి అనేటువంటిది ప్రాణం వంటి.
1: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
0: యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
1: యాజ్ఞవల్క హాస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
0: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ సమ్ భవరోగ.
0: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కానీ భోగము కాదు.
1: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
0: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధం.
1: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫార్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
0: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
1: వెన్ వీ గివ్ ది మెడిసిన్ ఆఫ్ ఫుడ్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ దిస్ డిసీజ్ డిసపియర్స్.
0: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
1: We think that this is really an enjoyment.
0: Sanchabacha paramanamulato koodinatundi aaharamunu bhujinchatamu maha bhogam ani bhavistunnamu.
1: Eating highly delicious variety of food we consider that as a very big enjoyment.
0: Kaadu kaadu ఇది రోగములకు ఔషధమే.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ.
0: ఇట్ ఇస్ కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మిక్స్చర్ విచ్ కంటెయిన్
0: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
1: ఫార్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వీ గెట్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎ డిఫరెంట్ వెరైటీ టేస్టీ టైప్స్ ఆఫ్ ఫుడ్ బట్ దట్ ఇస్ ఓన్లీ ఎ మెడిసిన్.
0: దాహము
1: థర్స్ట్
0: ఇది కూడా ఒక రోగం.
1: దిస్ ఇస్ ఆల్సో ఎ డిసీజ్.
0: దీనికి చల్లని పానీయము అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది.
1: వెన్ యూ గివ్ కోల్డ్ డ్రింక్ దిస్ డిసీజ్ ఇస్ క్యూర్.
0: ఇదే విధముగానే ఈ ఐషట్ వర్గములు కామ క్రోధ రోగము మోహమద మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే.
1: ఇన్ ది సేమ్ వే దిస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్ యాంగర్ హేట్రెడ్ అండ్ ఈగోయిజం.
0: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
1: ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ బికమ్ మెడిసిన్.
0: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కానీ ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
1: మ్యాన్ హెస్ బీన్ థింకింగ్ రాంగ్లీ దట్ హీఈస్ ఎంజాయింగ్ డిఫరెంట్ టైప్స్.
0: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
1: హెస్ బీన్ టీజ్డ్ బై ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహం యొక్క బద్ధతను మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ అంటిల్ వి రికగ్నైజ్ ద రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీ హూ ఇస్ గాడ్ వీ హావ్ టు బి ఎ లిటిల్ కేర్ఫుల్ అండ్
0: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
1: ఆల్ ది సాధనాస్ హావ్ బీన్ డన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
0: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
1: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హావ్ బీన్ లెర్నింగ్ ఓన్లీ త్రూ ద బాడీ.
0: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
1: ద ఎక్స్ట్రాడినరీ స్పెషాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్సో బీన్ లెర్న్ త్రూ బాడీ.
0: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
1: టేకింగ్ బాడీ ఆఫ్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్ హీఈస్ నాట్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, హీఈస్ యాక్చువల్లీ రిసైడింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఇట్ సెల్ఫ్.
0: పాపం అనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
0: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
1: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: కనుకనే ఈ దేహం అనేటువంటి క్షేత్రం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైనటువంటి దేహిని మనం గుర్తించాలి.
1: We have to make an incessant search and a serious search and find God's energy body.
0: Seek, seek. and it shall be found on earth.
1: It is said, seek, seek, and you will find it. It shall be found.
0: Manu vetki, vetki, vetki, vetki, darulo, praveshinchinappude, andulo, aa swaroopanni manam darshistamu.
1: If you seek for it inside the body, with all earnestness, you will be able to find it.
0: Aneka padarthamlu unnatundi gadilo kudano manam praveshinchi, vetikinappude, manaku kavalsina padartham chikkutundi.
1: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
0: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
1: Without searching you will not get the article which you want.
0: Talupu tattinappude lokalo unna yajamanudu talupu terustadu.
1: Only when you knock at the door, the inside master will open it.
0: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్, ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
0: కనుక మనము అడగాలి, అడగాలి, తలుపు తట్టాలి, తట్టాలి, మన లోపల వెతకాలి, వెతకాలి.
1: దేర్ ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
0: మనము తడుతున్నాము ఇప్పుడు తలుపులు.
1: వీఆర్ వెన్ నాకింగ్ అట్ ద డోర్,
0: ఏ తలుపును తడుతున్నాము విచారించుకోవాలి.
1: యూ హావ్ టు జస్ట్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యూ
0: మోక్ష తలుపులు తెరుతున్నామా, బంధన తలుపులు తోడుతున్నామా.
1: వెదర్ యూ ఆర్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ లిబరేషన్ ఆర్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ అటాచ్మెంట్ యూ హావ్ టు సర్చ్.
0: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
1: వీ హావ్ నాట్ బీన్ నాకింగ్ అట్ ద డోర్ వేర్ గాడ్ ఈస్ రిసైడింగ్ ఇన్సైడ్.
0: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
1: వీఆర్ నాకింగ్ అట్ ద డోర్ వేర్ ది డెవిల్స్ ఆర్ డ్వెలింగ్.
0: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
1: Whom are we approaching and taking shelter in?
0: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the truth, whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
0: దైవాన్ని దర్శిస్తున్నాము.
1: We are looking at the Lord.
0: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
1: But we are not asking the divinity itself.
0: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
1: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
0: కల్పవృక్షము దగ్గరికి వెళ్లి కేవలము కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
1: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
0: కాదు కాదు, కల్పవృక్షము దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఆవించుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
1: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడాను అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
0: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహము దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ సైడ్ అవర్ ఓన్ బాడీ.
0: ఈ దేహమునందు ఉండినటువంటి యొక్క దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ సైడ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
0: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
1: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
0: మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు.
1: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఎ కాల్ విల్ బి క్రైమ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
0: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
1: లైక్ ఏ చేస్ట్ ఉమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సపరేట్.
0: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అత్యంకు అడిగినట్లు.
1: లైక్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది పాయింట్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్.
0: బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
1: In the same way, a person who does not have children will be aspiring for a child and praying for a child with the God. In that particular fashion, we have to
0: today
1: with a full of devotion,
0: tadatmu tattvanni anubhavistu,
1: feeling oneself with the Lord and praying,
0: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
1: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్, హి హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
0: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
0: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
1: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్, and in the world a different thing.
0: Manomata rendu kudunu ekamainappude idi prarthana ga roopondutundi.
1: Only when you synchronize the thought in your mind and the word in your mouth, it becomes prayer.
0: Manomata kriya roopamlo chechinappude idi pooja ga roopondutundi.
1: Only when you put this into practice, it becomes worship.
0: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడిగా మారిపోతాడు.
1: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్, యాక్షన్ అండ్ ఆల్సో థాట్, యూ బికమ్.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కన్మన్యేకం మహాత్మనం అన్నారు.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దాట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్.
0: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
1: Today we'll have to verify whether we are following this particular path.
0: Manasu oka vaipuna, maata marokati gaanu, kriya moodavati gaanu manam aacharistunnamu.
1: Thought, word and deed are going in three different directions, but there is no unity between them.
0: Kanukane manam ee naadu mahatmulaga maaratam ledu.
1: Therefore we are not becoming mahatmas these days.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam.
1: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
0: Kanuka ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
1: All these things will not work with God.
0: Yat bhavam tad bhavatihi ani yakti tattvamo atti phalitamu untuntadi.
1: Your thoughts will bring you the results.
0: Yakti pindyo atti rotte.
1: The size of the cake depends upon the quantity of
0: flour. Yetti tindo atti threpu.
1: Your hiccup depends upon the food that has just taken.
0: Yetti bhavamo atti bhakyam.
1: And whatever you are feeling is reflected in the way that you talk.
0: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
1: In the very first place, therefore, we have to try to purify our own feelings.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: వి హావ్ టు మేక్ అవర్ లవ్ ప్యూర్.
0: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ,
1: వి హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్.
0: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
0: క్షమ సత్యము.
1: Forbearance is true.
0: Chama dharmamu.
1: It is righteousness.
0: Chama vedamu.
1: It is veda.
0: Chama ahimsa.
1: It is non-violence.
0: Chama sarvamu.
1: It is everything.
0: Chama santoshamu.
1: It is happiness.
0: Chama daya.
1: It is compassion.
0: Chama sarvastambu sarvalokamulandunnannadu.
1: It is everything in all the worlds, it is said.
0: Ee chamatvani manamu anaga opika anaga orimi,
1: patience and forbearance.
0: ఈ ఓర్పుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారమవుతాం.
1: ఓన్లీ వెన్ వీ హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ వీ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వీ లూజ్ టెంపర్ అండ్ వీ గెట్ ఇంటు టెన్షన్.
0: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
1: This anger is rather dangerous.
0: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
1: This anger is going to ruin the very life of man.
0: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుమి.
1: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
0: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
1: Not merely that, he would lose his own wealth also.
0: Tanakungara gauravamu daddamu seyunu.
1: All the honor that he enjoys will be burnt to ashes.
0: Tanavarala keda seyunu.
1: And it will bring separation from the people who are there.
0: Jannaku kopamu valna sarvamu chedugunu.
1: On account of anger, people will lose everything.
0: Kanukani ఈ కోప తాప ఈశ్వర దశోయ డంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు
1: కృష్ణుడు. ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్ జెలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
0: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
1: లవ్ డస్ నాట్ నో
0: ప్రేమ స్వార్థానికి ప్రవేశం ఇవ్వదు.
1: లవ్ డస్ నాట్ అలౌ సెల్ఫిష్నెస్ టు ఎంటర్.
0: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
1: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్.
0: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకుంటూ ఉండదు.
1: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
0: కనుకని ఈ ప్రేమ తత్వమే దైవత్వం.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్.
0: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ టు అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్.
0: పుట్టిన చంద్రుణ్ణి మనము చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండెంటను లేకపోతే పెట్టె మ్యాచ్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో చంద్రుడు చూడాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎట్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
0: కనుక దైవాన్ని మనము పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్, గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ.
0: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
1: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
0: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
1: బట్ దర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జప తప. ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
0: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
1: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
0: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
1: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
0: Karuka, ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varakunu aalakinchi daani artham chesukoni aacharane yandu unchinappude manamu dhanyulam avutam anetunte satyanni ee naadu meeru gurtinchali.
1: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we be able to reach that goal.
0: ee vidhanga nityamu edo oka gantaina kudanu ee pavitramaina kaalamunu saatvikam gaavinchukovatam cheta kaayam kudanu danyam avutundi punyamunu pogu chesukunna varam avutamu aneekunti oka sadbhavam cheta sadhrudayulaipoyi ilanti avakasanni meeru durviyoga parichukokunda taginatvanti vyaktiniga meeru anubhavinchi aanandinchi meeru danyulu kavalani nenu aashisthunnanu.
1: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.